ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ 1948 భాద్రపద మాసం 13వ రోజు క్రీస్తుశకం 2026 సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ మీడియం వేవ్పై 102 MHz ఎఫ్ఎం ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమహేంద్రవరంలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఈ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 21 సెకన్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం వందే వందే బృందగానం వింటారు. రచన శ్రీ గౌరీపతి శాస్త్రి. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

శ్రేరీ మానస గోపాలం. యమన్ కళ్యాణి రాగంలో ఆదితాళంలో శ్రీకృష్ణ లీలా తరంగిణిలో నారాయణ తీర్థుడు స్వరపరిచిన మరో తరంగిణి.

0: يعقوبهم ومنها يأكلون ولهم فيها منافع ومشارب أفلا يشكرون واتخذوا من دون الله آلهة لعلهم ينصرون لا يستطيعون نصرهم وهم لهم جند محضرون فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون أولم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم الذي جعل لكم من الشجر الأخضر.
1: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి నాట్యాకాలం విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ మక్బూల్.
3: అనంత కరుణామయుడు అపార కృపాశీయుడు అని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ పరిచయం. అలీఫ్ లామ్ మీమ్. ఇది అల్లా గ్రంథం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి గల వారికి గ్రంథం మార్గదర్శకం. ఏదైతే ఖురాన్ సూక్తులు నేను చెప్తున్నాను, ఈ ఖురాన్ అనేది మానవ రచన కాదు అని చెప్పి ఖురాన్లోని 2వ సూరాలోనే దీని యొక్క సందేహాన్ని నివృత్తి చేసింది. అలాగే ఈ ఖురాన్ ఇచ్చేటటువంటి ప్రధానమైన మెసేజ్ ఏంటంటే మానవులంతా ఒక్కటే. 49వ సూరా 13వ వాక్యంలో, మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి పుట్టించాము, తర్వాత మీరు ఒకరికొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాను. వాస్తవానికి అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవారే దైవం దృష్టిలో గౌరవపాత్రులు. అంటే ప్రపంచంలో ఎంతమంది అయితే సృష్టించబడ్డారో వీళ్ళందరి యొక్క ఆరిజిన్, మూలం ఏదైతే ఉందో అది ఒకే జంట ద్వారా మనం ఉనికిలోకి వచ్చాం. మీరు కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే జాతులుగా తెగలుగా విభజించబడ్డారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నిజానికి మీరు నిజంగా దైవం దగ్గర ఎవరైతే గౌరవపాత్రుడు అనబడతాడో, అంటే ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో అతను మాత్రమే గౌరవపాత్రుడు అని చెప్పి ఖురాన్ ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఖురాన్ ఎవరికోసం అండి? దానికి జవాబు ఖురాన్ 2వ సూరా 180వ వాక్యంలో, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల, మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం, రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. ఏ విధంగా అయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా మానవ మనవుడి కోసమే కాబట్టి, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, అలా ఈ యొక్క ఖురాన్ కూడా సర్వమాని వాళ్ళ కోసం అవతరించబడింది అని చెప్పి ఖురాన్ దీనికి సాక్ష్యమిస్తుంది. ఖురాన్ మనిషికి ఇచ్చినటువంటి స్థానం 2వ సూరా 30వ వాక్యంలో, ఈ సంఘటన జ్ఞాపకం తెచ్చుకో, నేను అంటే దైవం భూమిలో ఒక ప్రతినిధిని అంటే ఖలీఫాను సృష్టించబోతున్నాను అని నీ ప్రభు తన దూతలతో అన్నప్పుడు, అంటే మనిషికి ఇచ్చినటువంటి స్థానం ఖురాన్ ఖలీఫా ప్రతినిధి అంటే రాయబారి, దైవం తరపున భూమి మీదకు వచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి జీవరాశి అని చెప్పి ఖురాను మనిషికి ఉన్నతమైన స్థానాన్ని సృష్టిలో ప్రసాదించింది. అలాగే మానవ ప్రాణాన్ని కూడా చాలా చక్కటి వెలుగుని ఇవ్వడం జరిగింది. 5వ సూరా 32వ వాక్యంలో ఖురాన్ ఏమంటుందంటే, మీరు అకారణంగా అన్యాయంగా ఒక వ్యక్తిని గనక చంపినట్లయితే మీరు సమస్త మానవాళ్ళని చంపినంత పాపాన్ని మీరు మూట కట్టుకుంటారు, అట్ ది సేమ్ టైం మీరు ఒక మానవుడిని రక్షించినట్లయితే సమస్త మానవాళ్ళని రక్షినంత పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారని చెప్పి ఖురాన్ హెచ్చరించడం జరిగింది. ఇంకా సమానత్వానికి సంబంధించి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అంతిమ హజ్ ప్రసంగంలో ఒక అరబుకు గాని అరబేతుడుపై గాని, ఒక తెల్లవానికి నల్లవానిపై గాని, నల్లవానికి తెల్లవానిపై గాని ఎటువంటి ఆధిక్యత లేదు. ఖురాన్కి విభిన్నమైనటువంటి పేర్లున్నాయండి. ఆ పేర్లు కాస్త చూద్దాం. ఒకటి ఫుర్ఖాన్. ఖురాన్ని ఫుర్ఖాన్ అంటారంటే గీటురాయి. ఏ విధంగా అయితే బంగారం నసలేందు అని చెక్ చేయడం కోసం గీటురాయి లాగైతే వినియోగిస్తామో, ఖురాన్ కూడా గీటురాయి. అంటే ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు వస్తున్నాయి, అయితే వాటన్నిటినీ కూడా ఖురాన్ మీద మనం రుద్దు చూసినట్లయితే, అది ఖురాన్ యాక్సెప్ట్ చేసినట్లయితే దాన్ని తీసుకోవటం, రిజెక్ట్ చేసినట్లయితే వదిలేయటం. కాబట్టి ఖురాన్ని గీటురాయిగా వాడాలి. అలాగే ఖురాన్కి హుదా, అల్ హుదా అంటాడు. హుదా అంటే మార్గదర్శి, గైడ్. ఏ విధంగా అయితే గైడు ఒక రుజుమార్గాన్ని చూపిస్తాడు

ఇస్తాడో అలాగా ఇది సరైనటువంటి రుజుమార్గాన్ని చూపిస్తుంది ఖురాన్. అలాగే ఖురాన్కి మరొక పేరు జిక్ర్. జిక్ర్ అంటే స్మరణ లేదంటే జ్ఞాపిక. అంటే ఖురాను కొత్త విషయాలు ఏదో

0: ఖురాన్ ప్రతిపాదించే అత్యంత ప్రధానమైన విశ్వాసాలు మూడు. ఒకటి తౌహీద్, అంటే దేవుని ఏకత్వం, అంటే సమస్త సృష్టిని సృష్టించినవాడు ఒక్కడు, సరిసమానులు లేనివాడు, భాగస్వాములు లేనివాడు అనేటటువంటి విశ్వాసాన్ని ప్రబోధిస్తుంది. తర్వాత రిసాలత్, అంటే ప్రవక్తల ప్రవంపర, అంటే ఈ ప్రపంచానికి ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, అంటే 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు, అందులో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అని చెప్పి విశ్వసించటం. మూడోది ఆఖిరత్, ఆఖిరత్ అంటే ప్రళయ దినం, తీర్పు దినం, పరలోకం అనేటటువంటి ఈ మూడు విశ్వాసాలని ఖురాన్ ప్రబోధిస్తుంది. ఇక చివరిగా ఖురాన్ 18:29 ఏముంటుందంటే, స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం, మీ ప్రభు తరపు నుండి వచ్చింది, ఇష్టం అయిన వారు దీన్ని స్వీకరించవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించవచ్చు.
1: మీరు ఇప్పటి వరకు చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత షేక్ మక్బూల్. ఇప్పుడు పొలం పనులు కార్యక్రమం వింటారు.

0: ఈరోజు పొలం పనుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: మన దేశంలో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. వ్యవసాయంలో కాలానుగుణంగా మనం కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. అప్పటికున్నటువంటి సమస్యలను బట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి అప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ అనుభవజ్ఞులు కానీ మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకొని మార్పులు చేసుకుని మనం సాగు చేస్తున్నాం. దానివల్లే అప్పటికప్పుడు మనం సమస్యల్ని అధిగమించగలుగుతున్నాం. ఉదాహరణకి, గతంలో మనకి జనాభా ఎక్కువైనప్పుడు, ఎక్కువ మంది జనాభాకి ఆహారాన్ని అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు హరిత విప్లవం అద్భుతంగా ఉపయోగపడింది. ఎన్నో కోట్ల మందికి ఆకలి తీర్చింది. దానికోసం మనం శాస్త్ర విజ్ఞానాన్ని వాడుకొని అభివృద్ధి పరిచినటువంటి విత్తనాలను వాడుకున్నాం. అలాగే కొన్ని రసాయనిక ఎరువులను కూడా వాడకం మొదలుపెట్టాం. సరే, రకరకాల అభివృద్ధి చెందినటువంటి మరి రకాలను వాడినప్పుడు వాటితో పాటుగా కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. మరి ఆ పురుగుల్ని తెగుళ్ళని నియంత్రించడానికి మనము ఇతర పద్ధతులతో పాటుగా రసాయనిక పద్ధతులను కూడా మనం వాడుతూ వస్తున్నాం. ఇలా శాస్త్ర సాంకేతికని ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం వాడుకుంటున్నాం. కానీ అదే సమయంలో వాటి వలన మానవ జాతికి నష్టం లేకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మనము యాంత్రీకరణలోకి వెళ్ళినప్పుడు యాంత్రీకరణలో మరి ట్రాక్టర్లు కానీ మెషీన్లు కానీ కోత యంత్రాలు కానీ నాట్లు యంత్రాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మనం ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నాం. మామూలుగా రైతు కూలీలు దొరకట్లేదు. కూలీలతోనే చేయించాలంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి కూడా యంత్ర పరికరాలు ఉపయోగపడుతున్నాయి మనకి. అలాగే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎల్నినో అనేది వచ్చింది. ఈ ఎల్నినోలో మనకి నీటి లభ్యత తగ్గుతుంది, ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. వానలు సరిగ్గా పడవనేటువంటి సూచన ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుగా మనం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి అనేది మటుకు ఆలోచించుకోవాలి. అది పాతదా కొత్తదా అనేది కాదు విషయం. ఏదైనా సరే, ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉపయోగపడేటువంటి ఒక విజ్ఞానం, ఉదాహరణకి నేలలో తేమ ఆవిరైపోకుండా ఉండాలి. దానికి మనకున్నటువంటి మార్గం ఏమిటి? ఆచ్ఛాదనం, మల్చింగ్. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాడుకొని తీరాలి. అది మీరు పంట వ్యర్థాలను వాడి నేలలో ఉన్నటువంటి తేమని ఆవిరి కాకుండా చూస్తారా? సరే, ఒకవేళ అది కుదరకపోతే మనము కనీసం ప్లాస్టిక్ మల్చింగ్ అన్న చేసుకొని మన పంటకు కావాల్సినటువంటి నేలలో ఉన్నటువంటి తేమని పరిరక్షించుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. అలాగే మనము ముదురునారు నాటుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఎలా? మామూలుగా వేసేటువంటి చదరపు మీటర్కి వేసేటువంటి 33 మూనలైనా

0: అంటే అదనంగా ఎక్కువ వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి? మనకి పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ మొక్కలు నాటుకోవాలి. ఎంత నాటుకోవాలనేది కూడా శాస్త్ర పరిజ్ఞానం మనకి, వాళ్ళు ప్రయోగాలు చేసి మనకి ఎన్ని రోజుల వయసు ఉన్నటువంటి నారు నాటితే మనము ఎన్ని మూనలు పెట్టుకోవాలి, చదరపు మీటర్కి ఎన్ని కుదుళ్ళు పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ప్రధానంగా బెట్ట పరిస్థితులు వస్తున్నాయి. బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి వానలు లేని పరిస్థితుల్లో పంట ఇబ్బంది పడుతూ ఉంటుంది, మరి ఎండిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కొన్ని రకాల జబ్బులు అంటే రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మామూలుగా గమనించండి మీరు, మనకి ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతాయో, బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే పెరుగుతాయో, నేల ద్వారా వ్యాపించేటువంటి కొన్ని రకాల తెగుళ్ళు పెరుగుతాయి. ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు కొన్ని చోట్ల పెరుగుతాయి. ఇలా రాకుండా ఉండాలంటే నేలలో ఉన్నటువంటి తేమని మనం పరిరక్షించుకోవాలి. అలాగే మొక్కలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచాలి. మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి తట్టుకున్నలాగా ఆరోగ్యంగా లేనటువంటి మనిషి కానీ, బలహీనంగా ఉన్నటువంటి మనిషి కానీ రోగాలను తట్టుకోలేడు. అట్లాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా బలంగా ఉన్నాయనుకోండి, ఏదన్నా పురుగు కానీ ఏదైనా తెగులు కానీ ఆశించినా కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ మరి చిగుళ్ళిచ్చుకొను లేకపోతే పూత వేసుకొని మళ్ళీ బతుకుతుంది. అలా చెయ్యాలి అంటే మొక్క ఆరోగ్యం కోసం, మొక్కలో రోగనిరోధక శక్తి పెంచడం కోసం మనము ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పంటకి పొటాష్ ఎరువును మటుకు అందించాలి. అది మొదటి దశలో, అలాగే పంటను బట్టి ఇంకొక దశలో నీటి తడున్నప్పుడు మామూలుగా నేలల్లో వేసుకుంటాం. ఒకవేళ నేలల్లో వేసుకోవడానికి నేలలో తడి లేనట్లయితే, పైపాటుగా అలా వేసుకోలేకపోతే మనము నీళ్లలో కలిపి మొక్కంతా తడిచేలాగా పొటాషియం నైట్రేట్ వేసుకోండి అని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తూ ఉన్నారు. కనీసం అలానన్నా మనం పంటకి ఈ పొటాషియం ఇచ్చినట్లయితే దాని లోపల రోగనిరోధక శక్తి పెరిగి ఏదన్నా ఈ బెట్ట పరిస్థితులను తట్టుకొని నిలబడి మనకి ఇంకొక 5 రోజులు, 5 రోజులు ఈ వానలు పట్ట ఆలస్యమైనప్పటికీ కూడా పంట చనిపోకుండా ఆగుతుంది. కాబట్టి 1 లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున పొటాషియం నైట్రేట్ కలుపుకొని పంట మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట ఎండిపోకుండా, పంట ఈ నీటి ఎద్దడిని, ఈ బెట్టని తట్టుకొని మరి నిలదొక్కుకోవటానికి అవకాశం ఉంది. ఇలా మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం సాగు చేసేటువంటి పంటను బట్టి మనము ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. అలాగే ఈ వరి నాట్లు వేసేవాళ్ళు, ఇప్పుడున్నటువంటి వేడి పరిస్థితుల్లో సుడిదోమ ఎక్కువటువంటి అలవాటు ఉంది, అక్కడ ఖచ్చితంగా ప్రతి 2 మీటర్లకి 1 అడుగు దూరం, అది కనీసం 20 సెంటీమీటర్లు ఎడ ఉంచుకొని మళ్ళీ నాట్లు వేసుకోవాలి. అంటే దారులు ఉండేటట్టుగా చేసుకున్నట్లయితే గాలి ఎలుతురు బాగా సోకితే దుబ్బుల దగ్గర వచ్చేటువంటి ఈ దోమ బాగా తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా పాటించాలి. అలాగే కాండం తొలిచే పురుగు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ బెట్ట పరిస్థితుల్లో మనకి వరిలో. అది కూడా ముఖ్యంగా నాట్లు కనుక వేసేటువంటి రైస్ సోదరులు ఉంటే నారు కొనలు తుంచి మాత్రమే నాట్లు వేసుకోవాలి. ఎందుకు? కొనల్లో ఉన్నటువంటి కాండంతో చెప్పురు గుడ్లనన్నింటినీ నాశనం చేసుకోవడానికి. ఇలా మనకు అవకాశం ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞాన విధానాలన్నీ కూడా మన సాగులో కనుక వాడుకున్నట్లయితే ఎప్పటికప్పుడు సమస్యలు మనం చక్కగా అధిగమించడానికి అవకాశాలు అయితే ఉంటాయి.
1: మీరు ఇప్పటి వరకు పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల 1 మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. రాగల 4 రోజుల వరకు అనగా 4/9/2026 నుండి 7/9/2026 వరకు ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV-F17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: Godavari nadilo drainla dwara kalustunna kalusyam pai samagra adhyayanam nirvahinchalani Andhra Pradesh upamukhyamantri K Pavan Kalyan adhikarulanu aadeshincharu. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం

0: తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100 ఇందిరమేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదే విధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో లక్ష ఇంద్ర మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अद्य मध्यप्रदेशे अतिवृष्टेः सम्भावनां दृष्ट्वा नारंगवर्णपरा सञ्चेतना प्रसारितास्ति। महिला क्रिकेट क्रीडायां संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ग्रुप ए इत्यस्य द्वितीय स्पर्धायां भारतं हांगकांग दलं 37.1 धावनांकैः पराजित्य उपान्त्यचक्रे प्रविष्टम् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెచ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో తదుపరి ప్రసార విశేషాలు. 7:05 నుండి 7:15 వరకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 నుండి 8 వరకు ఉదయ సమీరాలు కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షిక వింటారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆహారంతోనే ఆరోగ్యం అనే అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. అలాగే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రతి వారం కూడా వెలువడే గాంధీ మార్గం వింటారు. ఇంకా పుష్పాంజలి భక్తి గీతాలు వినిపించే కార్యక్రమం వింటారు. 8:00 నుండి 8:15 వరకు సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 నుండి 8:59 వరకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాయిద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం వినడంతో పాటు తెలుగు చిత్రగీతాలు వింటారు. 8:59 పాటల పల్లెక్కి వాట్సాప్ రిక్వెస్టుల ద్వారా మీకు నచ్చిన పాటలు ఈ కార్యక్రమాలు వినవచ్చు. ఈ కార్యక్రమం 10 వరకు కొనసాగుతుంది. అలాగే 10:00 నుండి 10:30 వరకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు. నషాముక్త్ అభియాన్ అనే అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. 10:30 పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది 11:00 వరకు. ఇక 11:00 నుండి 11:30 వరకు 1960ల నుండి 1990ల విడుదలైన చిత్రగీతాలు మధురిమ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో మా సెలెక్షన్లో మీరు పాటలను చూస్ చేసుకొని ఆ నెంబర్ని, ఆ సాంగ్ నెంబర్ని వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మీ పాట, మీకు నచ్చిన పాట వినిపించడం జరుగుతుంది. ఇంకా 11:30 నుండి 12:00 వరకు ఏకచిత్రగానం వింటారు. ఈ కార్యక్రమంలో ఒకే చిత్రంలోని పాటలు అలాగే ఆ చిత్ర విశేషాలు తెలుసుకుంటారు. 12:00 నుండి 12:05 వరకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 12:10 నుండి 12:30 వరకు తెలుగు చిత్రగీతాలు వినిపించే కార్యక్రమం మధుమంజరి వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 నుండి 1:20 వరకు హిందీ చిత్రగీతాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:33 మహిళావాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురు అనే సంభాషణ వింటారు. ఇక 2:00 మిడ్ డే కంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 2:15 హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 2:30 వాతావరణ సమాచారం వింటారు. 2:31 కర్ణాటక సంగీతం వింటారు. 3:00 మధురమే సుధాగానం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో 1980ల లోపు పాటలు వాట్సాప్ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసి మీకు నచ్చిన పాట ఈ కార్యక్రమంలో వినొచ్చు. ఇక 3:30 నుండి 4:00 వరకు ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 నుండి 5:00 వరకు సరదాగా కాసేపు ఫోన్ ద్వారా లిజనర్స్ మాతో ఇంటరాక్ట్ అయ్యి హ్యాపీగా ఒక టాపిక్పై మాట్లాడేయచ్చు. 5:00 నుండి 5:30 వరకు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:30 నుండి

5:55 వరకు మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. 5:55 నుండి 6 గంటల వరకు ఉద్యోగ వార్తలు వింటారు. 6 గంటలకు సమాచారవాణి వింటారు. ఇవి తదుపరి ప్రసార విశేషాలు. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యం

0: భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు 102 MHz పై FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ముందుగా శ్రోతలకు శుభోదయం. కొత్త ఉత్సాహంతో, సరికొత్త ఆశలతో మరో అందమైన ఉదయానికి స్వాగతం పలుకుతూ, నేటి ప్రత్యేకతలు, మహనీయుల స్ఫూర్తిదాయక విశేషాలు, ఆరోగ్య సూత్రాలు, భక్తి గీతాల మాధుర్యంతో ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా, ఆనందంగా మార్చే ఉదయ సమీరాలు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేడు భారత జాతీయ నాయకుడు దాదాబాయి నవరోజీ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలోని తొలితరం రాజకీయ సామాజిక నాయకుల్లో ఒకరు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గౌరవం పొందిన దాదాబాయి నవరోజీ గారు 1825 సెప్టెంబర్ 4 అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని నవసారిలో జన్మించారు. చిన్ననాటి నుంచి విద్యపై ఎంతో ఆసక్తి కనబర్చారు. బొంబాయిలోని ఒక కళాశాలలో విద్యాభ్యాసం చేసి గణితం, తత్వశాస్త్రంలో ప్రతిభ కనబర్చి కొన్నాళ్లకి ఆ కళాశాలలోనే తొలి భారతీయ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. విద్యారంగంలో కొనసాగుతూనే వాణిజ్యంలోకి కూడా అడుగుపెట్టారు. 1855 ఇంగ్లాండ్ వెళ్లి కామా అండ్ కంపెనీలో భాగస్వామిగా చేరారు. లండన్లో స్థాపించబడిన తొలి భారతీయ కంపెనీగా గుర్తింపు పొందింది. 1859 దాదాబాయి నవరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీని సొంతంగా ప్రారంభించారు. ఆ తర్వాత లండన్ యూనివర్సిటీ కాలేజీలో గుజరాతీ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. భారతీయ సమస్యలను బ్రిటన్ ప్రజలకు, పాలకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. భారతదేశ రాజకీయ సామాజిక పరిస్థితులపై తన అభిప్రాయాలను బలంగా వినిపించారు. దాదాబాయి నవరోజీ గారి పేరు భారత ఆర్థిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆయన ప్రతిపాదించిన డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. బ్రిటిష్ పాలన కారణంగా భారత సంపద వివిధ మార్గాల్లో ఇంగ్లాండ్కు తరలిపోతోందని వివరించారు. భారతదేశ పేదరికానికి వలస పాలనలోని ఆర్థిక విధానాలు కూడా ప్రధాన కారణమని ప్రపంచానికి తెలియజేశారు. తన ప్రసిద్ధ గ్రంథం పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో ఈ అంశాలను మరింత బాగా వివరించారు. స్వరాజ్యంను భారతదేశ రాజకీయ లక్ష్యంగా బలంగా ప్రతిపాదించి స్వరాజ్య భావనకు బలమైన పునాది వేసిన తొలి జాతీయ నాయకుల్లో దాదాబాయి నవరోజీ గారు ఒకరు. దేశం కోసం, భారతీయుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఈ మహనీయుడు 1917 జూన్ 30 బొంబాయిలో కన్నుమూశారు. దాదాబాయి నవరోజీ గారి జీవితం దేశభక్తికి, నిజాయితీకి, సేవాభావానికి ఒక గొప్ప స్ఫూర్తి. ఆయన జయంతి సందర్భంగా దాదాబాయి నవరోజీ గారిని స్మరించుకుంటూ స్ఫూర్తిదాయకమైన విశేషాలను నేటి మాట ద్వారా తెలుసుకున్నాం.

0: ఉదయ సమయాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నేడు కొమ్మూరి వేణుగోపాలరావు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి జీవితాలను, మానవ మనస్తత్వాలను ఎంతో సహజంగా తన రచనల్లో ఆవిష్కరించిన ప్రముఖ కథ నవల రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారు 1935 సెప్టెంబర్ 4 విజయవాడలో జన్మించారు. చిన్న వయసులోనే రచనా వ్యాసంగంపై ఆసక్తి పెంచుకున్న ఈయన కేవలం 13 ఏళ్ల వయసు నుంచే కథలు రాయడం ప్రారంభించి తన సాహిత్య ప్రస్థానానికి కొనసాగించారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన వైద్య వృత్తితో పాటు రచనా వ్యాసంగాన్ని కూడా సమాంతరంగా కొనసాగించారు. బెంగాలీ రచయిత శరత్ చంద్ర ప్రభావంతో రచనలు ప్రారంభించిన ఆయనను అభిమానంగా ఆంధ్ర శరత్ అని పిలిచేవారట. ఈయన రచనలలో మనుషుల జీవితాలు, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు సహజంగా ప్రతిబింబించేవి. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పేరు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి 1957 ప్రచురితమైన ఆయన తొలి నవల పెంకిటిల్లు. 1950ల నాటి మధ్యతరగతి కుటుంబ జీవనాన్ని, వారి విలువలను ఎంతో సహజంగా ఈ నవలలో ఆవిష్కరించారు. ఈ రచన ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన కలం నుంచి హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి, ఒకే రక్తం ఒకే మనుషులు, ఈ దేశంలో ఒక భాగం, వెన్నెల వణికింది, ఒకే పాటకు 2 రాగాలు వంటి ఎన్నో నవలలు వెలువడ్డాయి. సుమారు 50కి పైగా నవలలు రచించారంట. నవలలతో పాటు కథలు, నాటికలు కూడా రచించారు. ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రాశారు. ఆయన కథల్లోని మానవ మనస్తత్వ విశ్లేషణకు క్షమించాను, మరమనిషి వంటి కథలు మంచి ఉదాహరణలు. ముఖ్యంగా మరమనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించింది. ఆయన రచనల్లో కనిపించే ప్రత్యేకత ఏంటంటే, మన చుట్టూ కనిపించే సాధారణ మనుషుల జీవితాలనే అసాధారణమైన కథలుగా మలచడం, వారి ఆశలు, బాధలు, అనుబంధాలు, సంఘర్షణలను అక్షరాల్లో ఆవిష్కరించడం ద్వారా పాఠకులు తమ జీవితాలను ఆయన రచనల్లో చూసుకునేలా చేశారు. పెంకటిల్లు వంటి రచనలతో తెలుగు నవలా సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన కొమ్మూరి వేణుగోపాలరావు గారు వైద్యుడిగా సమాజాన్ని దగ్గరగా చూసి రచయితగా ఆ జీవితాలను అక్షరాల్లో ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యానికి తనదైన శైలిలో విశేష సేవలందించిన ఈ ప్రముఖ రచయిత 2004 అక్టోబర్ 31 విజయవాడలో కనుమూశారు. ఈరోజు కొమ్మూరి వేణుగోపాలరావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన విలువైన రచనలను గుర్తు చేసుకుంటూ ఆయన సాహిత్య ప్రస్థానంలోని స్ఫూర్తిదాయకమైన విశేషాలను నేటి మాట ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతోనే ఆరోగ్యం అనే అంశంపై డాక్టర్ రమ్యా సదరం గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి.
1: ఆరోగ్యం పాడైతే మందులతో సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆరోగ్యానికి మందులే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలి, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ఎలాంటి ఆహారం అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే న్యూట్రిషన్ డాక్టర్ రమ్య సదరం గారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రమ్య సదరం గారు. డాక్టర్, ప్రొద్దున్న లేవగానే వెయిట్ తగ్గాలనో లేదంటే స్కిన్ గ్లూకోస్ అనో తేనె నిమ్మకాయ కలిపి తీసుకుంటారు, ఇలా తీసుకోవచ్చు అంటారా? అంటే తేనె ఆరోగ్యానికి మంచిదేనా?
2: ఇప్పుడు నార్మల్ గా లెమన్ వాటర్ విత్ హనీ అనేది చాలా మంది మార్నింగ్ టైంలో తీసుకుంటారండి. ఒక విధంగా మంచిదే, కాకపోతే అందరూ అదే ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు వాటర్ అనుకోండి, ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి బాడీ మొత్తం హైడ్రేషన్ అవుతుంది. షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హనీ అనేది యాడ్ చేస్తారు.

0: తీసుకోకూడదు. అయితే హనీ వల్ల నార్మల్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే, మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట దాంట్లో. ప్రతి ఒక్క సెల్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ టైంలో మనం లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అది హెల్దీనే. అయితే చాలామంది ఏంటి, గోరువెచ్చగా తీసుకోవాలి అది, ఎందుకంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఇది ఉంది. మన పేగులు కదలికలు అనేవి స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ డీటాక్సిఫైర్. అంటే మనకి మోషన్ ఫ్రీగా అయిందనుకోండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. అంటే అదొక్కటి తీసుకుంటే మనం వెయిట్ లాస్ అయిపోతాము అని అయితే కాదు. హనీలో కూడా క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది ఓన్లీ లెమన్ వాటర్ హనీయే కాకుండా అదర్ డ్రింక్స్, ఇప్పుడు చూడండి టర్మరిక్ టీ అని చెప్పేసి, లేకపోతే ధనియా వాటర్, జీరా వాటర్ ఇవి కూడా తీసుకుంటారు. అవి మెయిన్గా ఏంటంటే మన డైజెషన్ కెపాసిటీని అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట.
1: చియా సీడ్స్, ఫ్లాక్స్ ఇవన్నీ మంచివే అంటారా?
0: చాలా మంచిదండి. మనం నార్మల్గా స్నాక్స్ 11 o'clock 4 o'clock తీసుకున్నప్పుడు అవి తీసుకోమంటాము. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా రాగా తిన్నప్పుడు ఇబ్బంది పడతారు. సో అప్పుడు వాళ్ళకి చిన్న మైల్డ్లీ రోస్ట్ చేసుకొని తీసుకోమని చెప్పు. కానీ రొటీన్గా ఒకటే తీసుకోకుండా షఫల్ చేస్తే, అంటే ఒక వీక్ ఇది, నెక్స్ట్ వీక్ టర్మరిక్ టీ, నెక్స్ట్ వీక్ ధనియా వాటర్, జీరా వాటర్, అలా తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుందన్నమాట. సో ఒకటి డీటాక్సిఫైర్, ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మెటబాలిజం కొంతమందికి చాలా స్లోగా ఉంటుందండి, జీర్ణశక్తి అవన్నీ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి.
1: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ సబ్జా చియా సీడ్స్ అనేవి నైట్ నానబెట్టి మార్నింగ్ తాగుతారు, అలా తాగొచ్చా?
0: జస్ట్ హార్డ్లీ ఒక 1-2 hours మనం సోక్ చేసుకున్నా, లేదంటే ఏదైనా డ్రింక్ తీసుకున్నప్పుడు అందులో ఒక 1 teaspoon అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ నాట్ అబౌట్ సోకి, అంటే ఎంతసేపు మనం నానబెడుతున్నాము అనేది కాదు. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు ఇందాక మనం జీరా వాటర్ ధనియా వాటర్ అనుకున్నామా, అది ఓవర్ నైట్ మొత్తం అంతా సోక్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది మనం హీట్ చేయము, తర్వాత డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసి తీసేసుకోవచ్చు ఆ వాటర్ని.
1: కొంతమంది జీరా వాటర్ ధనియా వాటర్ నానబెట్టి ఉదయం అది
0: తాగేసి మరగబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టినట్టయితే. మీరు అదే కొంతమంది మర్చిపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ డికాక్షన్ లాగా జీరా వాటర్ని హీట్ చేసి బాయిల్ చేసి మళ్ళీ అది వేడిగా తాగేస్తేనండి గ్యాస్ట్రైటిస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్స్టెంట్ గా అయినా తీసుకోవచ్చు, ఓవర్ నైట్ నానబెట్టి అయినా తీసుకోవచ్చు.
1: ఓకే డాక్టర్, మరి ఇప్పుడు కూరలు వండేటప్పుడు కొన్ని కూరల్లో పెరుగు కలిపి వండుతారు,
0: అవునండి,
1: ఇది ఎంతవరకు సరైన పద్ధతి అంటారు?
0: ఆబ్వియస్లీ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. బ్యాక్టీరియా ఉంటాయి, హెల్దీ బ్యాక్టీరియా, అది చాలా ఇంపార్టెంట్. అవి ఎవరికైతే డిస్టర్బ్ అయిపోతాయో చాలా మటుకు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని, ఇంకా అదర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా చూస్తామన్నమాట. అది మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు మజ్జిగ తీసుకున్నారు, అది ఖచ్చితంగా చలవ చేస్తుంది. ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే, గ్యాస్ట్రిక్ ఇది ఉన్నప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కర్డ్ తీసుకోవాలి. అప్పుడు పులుపు లేకుండా తీసుకోవాలి అని చెప్తాము.
1: అంటే పులుపు అంటే ఏదైనా నిమ్మకాయ, చింతపండు ఏదైనా తీసుకోకూడదండి?
0: గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి తీసుకోకూడదు. ఆ రోజంతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పప్పు కొంతమందికి పడదు, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి ఆయిలీ స్పైసీ ఫుడ్స్ పడవు. ఎవరికి ఏది పడట్లేదో అది నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక 2 weeks అది డైట్ నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకుని పర్టికులర్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్సైడ్ అవుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయమంటాం.
1: అంటే డాక్టర్, ఇప్పుడు ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష పళ్ళు ఇవన్నీ పులిపే కదా, మరి
0: పులిపే. కానీ గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి మరి ఇప్పుడు అది ట్రిగర్ అవుతుంది, పాప మళ్ళీ ఏం తినలేరు ఇంకా. అంటే మీరు అవాయిడ్ చేయండి, మళ్ళా నెమ్మదిగా. ఇప్పుడు మీరు ఈ లోపల మొత్తం హీల్ అవుతుంది కదా పొట్టలోని కొంతవరకు, ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైందండి?
1: డాక్టర్ రమ్య గారు, ఏం తినాలి, ఎలా తినాలి అని తెలుసుకోవడానికి ముందు అసలు ప్రొద్దున్న ఏ సమయానికి తినాలి, మళ్ళీ ఎంత గ్యాప్ లో తినొచ్చు, రాత్రి ఏ సమయానికి ముగించాలి అంటారు?
0: 6 o'clock కి లేచి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏదో ఒక హెల్త్ డ్రింక్, అది తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నట్స్ ఏమైనా కూడా తీసుకోవాలి ఆ టైంలో. అంటే ఓవర్ నైట్ నానబెట్టినవి 2 తొక్క తీసేసి తీసుకోవాలి, వాల్నట్స్ అయినా ఆల్మండ్స్ అయినా. ఓకే, అట్లీస్ట్ ఒక 3 each తీసుకోండి. దాని తర్వాత మీరు 7, ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, 7 or 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు. చాలా మంది వెయిట్ లాస్ కానీ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. కానీ ఆల్రెడీ మనం ఒక 8 or 10 hours ఫాస్టింగ్ లో ఉంటాము. సో ఒకవేళ కనుక మార్నింగ్ మనము బాడీకి ఫ్యూలింగ్ ఇవ్వలేదు అనుకోండి, డే అంతా కూడా మనము లెథార్జిక్గా ఎనర్జీ లేనట్టు అలా ఉంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు స్కిప్

0: చేయకూడదు. అండ్ మీరు అడిగారు ఎలా టైమింగ్స్ ఎలాగా తీసుకోవాలి అని చెప్పేసి, నార్మల్గా మనం మెయిన్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదండి, త్రీ మేజర్ మీల్స్, మధ్యలోని టూ స్నాక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలంటే మిడ్ మార్నింగ్ మిడ్ ఈవినింగ్ స్నాక్ 11 o'clock కి 4 o'clock కి, అది ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మెయింటైన్ అవుతుంది. అండ్ లంచ్లో నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం సింపుల్, అంటే వైట్ రైస్ అలాగా, ఆ క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. సో మోర్ ఆఫ్ లైక్ ఫైబర్ ఫుడ్ అలాగ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ అంటారా, అర్లీగా చేసేయాలి 7 or 8 కలా, వేర్ ఇప్పుడు ఎవరికి అది ఇంపాసిబుల్ అని అంటున్నారు, బట్ తప్పదు. ఎందుకంటే మనం తినిన తర్వాత ఒక 2 hours కి మనం పడుకోవాలి, ఆ టైంకి హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి. నైట్ అంతా మెటబాలిజం చాలా స్లో ఉంటుందండి, తినేసి మనం వెంటనే పడుకుంటామనుకోండి మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉండి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట.
1: డాక్టర్ రమ్య గారు, ఇప్పుడు అంబలు చేసేటప్పుడు వేడివేడి అంబల్లో కొంతమంది మజ్జిగ లేదంటే నిమ్మకాయ రసం, ధనియా పౌడర్ ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగుతారు, అలా తాగొచ్చు అంటారా?
0: తాగొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు. అంటే అంత హాట్ గా ఉన్నప్పుడు వేసుకోమని కాదు, మెయిన్ గా రెండు మిక్స్ చేసి తీసుకోవడం, ఎందుకంటే ఆబ్వియస్లీ రాగి వీటిలోని కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కర్డ్తో టేస్ట్ అనే టేస్ట్ కోసం ఓకే, వాళ్ళు తీసుకోగలితే పర్లేదు. అదే కొంతమంది మాత్రం రాగితోని బెల్లం వేసుకుని షుగర్ వేసుకుని మనం ఏమంటారు పాయసం లాగా, అంటే పారేజ్ అంటాం కదా, అలా తీసుకుంటారు, క్యాలరీస్ యాడ్ అవుతున్నాయి కదా. అలాగా తీసుకునేటప్పుడు చిన్న పిల్లలకి పర్వాలేదండి, పెద్ద వాళ్ళకి అంటే మోర్ దెన్ 35 years 40 years ఏజ్ బట్టి కూడా ఉంటుంది.
1: ఓకే డాక్టర్. ఇప్పుడు డాక్టర్, కీళ్ల నొప్పులు వాతంతో బాధపడేవారు ఏ ఆహారం ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలంటారు?
0: మెయిన్ గా నండి, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా చిన్న ఏజ్ లోనే ఈవెన్ కాలేజ్ పిల్లలు కూడా కాళ్ళు చేతులు పీకేస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ తో వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే నాచురల్ రెమెడీస్ ఒకటి, కాల్షియం అనేది ఉండాలి. ఫీమేల్స్ లో ఎస్పెషలీ అండ్ ఏజ్డ్ వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. విటమిన్ డి కూడా బోన్స్ ఫార్మేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే లెస్ దెన్ 30 అనేది విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సప్లిమెంటేషన్ తీసుకోవాలి. అంటే ఒక 8 weeks కోర్స్ ఉంటుంది, వీక్లీ 1 tablet అది తీసుకోండి. అప్పుడు డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే చాలా ఫ్యూ అండి, అంటే డైరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ మష్రూమ్స్, సీ ఫుడ్ లో ఈ విటమిన్ డి. ఇది నేను సప్లిమెంటేషన్ ఎందుకోసం చెప్తున్నానంటే మన ఫుడ్ లో విటమిన్ డి చాలా తక్కువ.
1: డాక్టర్, ఇప్పుడు కుండలో నీళ్లు తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రాగి ఇత్తడిలో నిల్వ ఉన్న నీళ్లను మంచివని కొందరు, కావు అని మరికొందరు, దీని గురించి మీరేం చెప్తారు?
0: అవునండి, అందరూ మోస్ట్ చాలా హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు. ఇప్పుడు కాపర్ వెసల్స్ వాడొచ్చు, కాకపోతే ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడ్ కాపరా కాదా అనేది చూసుకోవాలి. తరచుగా దాన్ని క్లీనింగ్, అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు కాపర్ దాంట్లో నిల్వ ఉంచేసాం అనుకోండి, బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అయిపోయే టెండెన్సీ కాపర్ కు ఉంటుంది అనమాట. సో క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని కాపర్ అయాన్స్ అనేవి వాటర్ లోకి వస్తాయి, అది ట్రేస్ ఎలిమెంట్, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాపర్ అనేది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అనమాట, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు చూడండి, తరచుగా కొంతమందికి జలుబు చేయడము, గొంతు నొప్పి రావడము, అలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి కూడా చాలా మటుకు ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది కాపర్ అనేది. సో అందుకనే ఇప్పుడు కాపర్ వెజల్స్ లో వాటిలో ఉంచుకోవడం మంచిదే. ఓన్లీ థింగ్, మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడా కాదా అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొకటి అండి, ఇక్కడ మనం చూడాల్సింది కాపర్ మెటబాలిజం అనేది మన బాడీలో ఒక పాత్వే, జీర్ణశక్తిలో మెటబలైజ్ అయ్యే ఒక పాత్వే ఉంటుంది. కొంతమందిలో ఒక ప్రాబ్లం ఉంటుందండి కాపర్ మెటబాలిజం లో, అలాంటి వాళ్ళు మాత్రం వాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కాపర్ అయాన్స్ బాడీలోకి వెళ్ళాయనుకోండి, వాళ్ళకి మంచిది కాదు.
1: ఏ సమస్యతో ఉన్న వాళ్ళకని
0: కొంచెం మెటబాలిజం కి రిలేటెడ్ సమస్య కాపర్, అది విల్సన్స్ డిజీజ్ అలా అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. ఇప్పుడు వంట చేయడానికి వాడే వంట పాత్రలు ఏ లోహంతో తయారు చేసినవి మంచివి అంటారు?
0: చాలా మంది ఇప్పుడు ఐరన్ వెజల్స్ గురించి అంటున్నారండి. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మనం యూజ్ చేసేవి అది ఎంత వరకు మంచిదని చూసుకోవాలి. నార్మల్ గా జంగు పట్టేసేవి అలాంటి వెజల్స్ కనుక మనం వాడామనుకోండి, అది మనకి బెనిఫిట్స్ కన్నా కూడా దానివల్ల బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట.

ఐరన్ వెజల్స్ లోని వండుకోవడం అని అంటే, ఇందాక మనం కాపర్కి ఎలా అనుకున్నామో ఐరన్ కూడా సేమ్. కొంతవరకు ఐరన్ మన ఫుడ్ లోకి వస్తుంది, ఎస్పెషలీ టీనేజర్స్ లో ఉండే ఆడపిల్లలకి ఐరన్ అనేది చాలా

0: పర్వాలేదు. ఇప్పుడు కాపర్ ఏంటంటే హీట్ ని తొందరగా హీట్ వచ్చేస్తుంది, హై టెంపరేచర్స్ కి వెళ్ళిపోద్ది కుకింగ్ ఫుడ్. ఇప్పుడు మనం ఏదో కర్రీ ఫ్రై చేస్తున్నారో, హై టెంపరేచర్ కి వెళ్ళిపోయినప్పుడు ఫుడ్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ కుక్ అయిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ ని కుక్ చేసేయకూడదండి, అందులో న్యూట్రియంట్స్ పోతాయి కదా. సో అందుకని కుకింగ్ టైం చూసుకోవాలి. సో ఎందులో వండుతున్నామో దాన్ని బట్టి కుకింగ్ టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది, అది
1: పాత్ర
0: చూసుకోవాలి.
1: బట్టి వండే వంట కూడా ఒక టైంలో ఉండాలి.
0: అంతే,
1: స్టీల్ లో కూడా త్వరగా
0: త్వరగానే కుక్ అవుతుంది. స్టీల్ కూడా మంచిదే, ద ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఇదంతా పర్వాలేదు.
1: సిల్వర్ అల్యూమినియం
0: అవి నాట్ అంత అడ్వా. అల్యూమినియం అసలు వాడకూడదండి, అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిది.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఏ కూరగాయని ఎలా కోసి వండాలి, ఎంతసేపు ఉంచి వండొచ్చు, అంటే ఉల్లిపాయలు కోస్తే పైన తెల్లగా ఉంటుంది బొడ్డులాగా అంటారు, అది తీసివేయాలని, దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
0: అవునండి, మెయిన్ గా నేను చూసింది ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఆ పైన పోర్షన్ అది తీసేయడమే మంచిదండి. తీసేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఉల్లిపాయని మార్నింగ్ కట్ చేసి ఒక సగం మిగిలిపోతే అది మళ్ళీ ఈవినింగ్ వాడడానికని పక్కన పెట్టేస్తారు దాన్ని. కొన్ని వెజిటబుల్స్ పొటాటోస్ కానీ లేకపోతే మష్రూమ్స్ మీరు చూసినట్టయితే మనం అది స్కిన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన ఉంచినప్పుడు బ్రౌన్ గా అయిపోతాయి. అవి మెలనిన్ కాంపౌండ్ సింథసైజ్ అయ్యి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఏంటంటే కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని మార్నింగ్ వాడుతున్నారు. వీలైనంత వరకు ఈ నార్మల్ వెజిటబుల్ చూడండి, బీన్స్ చిక్కుడుకాయలు లేకపోతే అదర్ వెజిటబుల్స్ వరకు పర్వాలేదు, కానీ ఇలాగా ఈ మష్రూమ్స్ కానీ పొటాటోస్ కానీ అలా కట్ చేసి ఉల్లిపాయలు కానీ అలా కట్ చేసి ఉంచుకోవడం అయితే అంత మంచిది కాదండి.
1: డాక్టర్ ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఇవి ఉంటే సరిపోతాయా? వీటితో పాటు ఇంకా తీసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయా?
0: ఖచ్చితంగా ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడానండి 5 ఫుడ్ గ్రూప్స్ అని ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ అంటే మనం చూడండి పిండి పదార్థాలు అని అన్నారు.
1: అంటే
0: సో ఇప్పుడు
1: జొన్న పిండి, రాగి పిండి ఇవ్వాలి డాక్టర్?
0: అవి మంచివే, కానీ ఇప్పుడు చూడండి మైదా మైదా లేకపోతే బాగా రిఫైన్ చేసిన ఫ్లవర్స్, ఇప్పుడు గోధుమలు ఉన్నాయనుకోండి అది పొట్టు తీసేసి బాగా మెత్తగా ఆడించుకుంటారు చాలా మంది, దానికన్నా కూడా పొట్టుతో ఉన్నది మంచిది. హోల్ వీట్ ఆటా అంటున్నాం కదా, సో అదేంటంటే మనం ఔటర్ కవరింగ్ అంతా తీసేయరు, కొంతవరకు ఉంచి ఆ దాన్ని మనం ఈ
1: అంటే ఇప్పుడు మనం వాడే గోధుమల కంటే దాని మీద ఇంకా పొర ఉంటుంది అంట.
0: ఉంటుంది, ఆ పొర తీసేయకుండా రిఫైన్
1: దొరకడం కష్టమేమో కదా డాక్టర్.
0: డైరెక్ట్ గా మనకు హోల్ వీటే దొరికేస్తుంది, హోల్ వీట్ ఆటానే దొరికేస్తుంది. ఇప్పుడు అలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూడండి మల్టీగ్రెయిన్స్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు, మిల్లెట్స్, సోయా బీన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్లస్ హోల్ వీట్ ఇంకా మంచిది మైదాతో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి.
1: మాంసకృతులు అంటే చికెన్, మటన్, కందిపప్పు ఇంతేనా డాక్టర్?
0: ప్రోటీన్ సోర్సెస్ ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అండి. వెజిటేరియన్స్ కి మెయిన్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అంటే పప్పు దినుసులు ఏవైనా సరే రాజ్మా, కాబులి చనా, సోయా బీన్స్ వీటిలో ఎక్కువ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీన్వా.
1: చాలా మంచి విషయాలను చెప్పారు డాక్టర్. మా ఆకాశవాణి స్టూడియో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ రమ్య సదరం గారు.
0: నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి.
1: మరింత సమాచారాన్ని డాక్టర్ గారిని అడిగి వచ్చేవారం తెలుసుకుందాం. నమస్కారం.
2: మీరు ఇప్పటి వరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతోనే ఆరోగ్యం అనే అంశంపై డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి చిహ్నంగా ప్రతి శుక్రవారం కూడా వెలువడే గాంధీ మార్గం వింటారు.

గాంధీ మార్గంలో గాంధీ స్ఫూర్తి కలిగించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రకృతి చికిత్సలో నమ్మకం. అంతర్గతంగాను బాహ్యంగాను ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో అట్టివారికి జబ్బులు రావు. ఎవరైతే బ్రతకడం కోసం మాత్రమే తిని పంచభూతాలతో స్నేహంగా ప్రవర్తించి భగవంతుని ఆరాధిస్తారో అట్టివారు జబ్బు పడడానికి వీలులేదు. ఇది బాపు సిద్ధాంతం. ప్రతి మానవుడు వ్యక్తిగతంగాను కుటుంబంలోనూ పరిసరాలలోనూ పరిశుభ్రంగా ఉండాలి. ఆహారం వ్యాయామం నియమంగా చేయాలి. ఆనాడు జబ్బులు రావు. అనారోగ్యం వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి మందు మాట అటుంచి ప్రకృతి ధర్మాలను అతిక్రమించడం వల్ల వ్యాధి వచ్చిందని దానికి మూల కారణం ఏదో ఆలోచించాలని గాంధీజీ చెప్పేవారు. దానికై ప్రకృతి చికిత్స చేసేవారు. రోగి చేత ప్రకృతి ధర్మాలను అనుసరించేలా చేసి అతని వ్యాధి కుదర్చడం గాంధీజీ అలవాటు. మందుల కన్నా సక్రమ జీవితానికి బాపు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనిని బాపు ప్రకృతి చికిత్స అనేవారు. 99 వ్యాధులు క్రమమైన ఆహారం తీసుకోవడం వల్ల, నీరు మట్టి ఉపయోగించి ప్రకృతి చికిత్స వల్ల కుదురుతాయని వారు. అందుచేత ప్రతి వ్యక్తి తన వైద్యం తాను చేసుకోవచ్చని బాపు విశ్వాసం. భగవంతునిపై విశ్వాసం సక్రమ జీవితం ఆరోగ్యానికి తారక మార్గం అనేవారు గాంధీజీ.

మీరిప్పటి వరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రతివారం గాంధీజీ స్ఫూర్తి చిహ్నంగా ప్రసారమయ్యే గాంధీ మార్గం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

ఇప్పుడు ఉదయ సమీరాలు కార్యక్రమంలో పుష్పాంజలి శీర్షికన కొన్ని భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళ చిత్రం నుండి ఈ పాట.

పుష్పాంజలిలో ఇప్పుడు నర్తనశాల చిత్రం నుండి ఒక భక్తి గీతం వింటారు, పి సుశీల గానంలో.

ఇప్పుడు పి సుశీల ఎస్ జానకి పాడినటువంటి ఈ భక్తి గీతం శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి.

0: పుష్పాంజలి విన్నారు. ఇప్పుడు సమాచార వాణి వింటారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. అలానే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com కి మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా 2 ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 5300003.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: much in the Bay. And with that, we end the morning news. Have a nice day.
1: హే హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ లిజనర్స్, ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. హ్యాపీగా కృష్ణాష్టమిని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారనుకుంటున్నా. ఆ హ్యాపీ వైబ్స్ని పెంచేద్దాం, స్మైల్స్ని పంచేద్దాం. 102 MHz బై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటూ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఇదో అలరించే కరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. నేను మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమాయిరా. స్టూడియోలో టైం 8 అయ్యి 30 మినిట్స్ ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. హెల్త్ టిప్స్తో ఆరోగ్య మంత్రం, ఫ్యాషన్ టిప్స్తో ఫ్యాషన్ మంత్రం, మన ఆలోచనలకు ఒక మంత్రంలా పనిచేసే మాటే మంత్రం. వీటితో పాటు సూపర్ హిట్ ట్రాక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే షో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఆరోగ్య మంత్రంలో డాక్టర్ టిప్స్ వినడానికంటే ముందు ఈ సూపర్ హిట్ ట్రాక్ వినిపించేసిన ఫ్రమ్ ద మూవీ ద్వారక, సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్.

0: చాలా మంది ఈ బిజీ లైఫ్ స్టైల్లో హెల్త్ కోసం కేర్ తీసుకోవడానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కదా. హెల్దీగా ఉండడానికి మనం డైలీ లైఫ్ లో ఫాలో అవ్వాల్సిన సింపుల్ హ్యాబిట్స్ ఏంటి? బిజీ షెడ్యూల్లో కూడా వాటిని ఈజీగా ఎలా ఫాలో అవ్వచ్చో జనరల్ మెడిసిన్ డాక్టర్ డి సునీత గారి మాటల్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు.
1: గుడ్ మార్నింగ్ ఆర్జే సమైరా గారు అండ్ ఎఫ్ఎం రెయిన్బో లిజనర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ సునీత డబ్బీరు, ఎండి జనరల్ మెడిసిన్. ఈ రోజు వైద్య మంత్రలో మనం మాట్లాడుకోబోయే విషయం హెల్దీగా ఉండడానికి మనం డైలీ లైఫ్ లో ఫాలో అవ్వాల్సిన సింపుల్ హ్యాబిట్స్. బిజీ లైఫ్ స్టైల్లో కూడా వీటిని ఎలా ఈజీగా ఫాలో అవ్వచ్చు అనేది చెప్తాం. మన ఆరోగ్యం కోసం చాలా పెద్ద చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హెల్దీ హ్యాబిట్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వడమే ముఖ్యం. మొదటిది, రోజు కనీసం 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. జిమ్కి వెళ్లడం కుదరకపోతే కనీసం బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఇంకా బిజీగా ఉంటే అట్లీస్ట్ 10 మినిట్స్ చెప్పిన 3 పూట్ల తిన్న తర్వాత నడవండి, అది సరిపోతుంది. రెండవది, ఫుడ్ విషయంకి వస్తే సింపుల్ ప్లేట్ మెథడ్ రూల్ ఫాలో అవ్వండి. మీ ప్లేట్లో సగభాగం వెజిటబుల్స్ ఉండాలి, 1/4 ప్రోటీన్స్ ఉండాలి అంటే దాల్, ఫిష్, ఎగ్స్, చికెన్, మిగిలిన 1/4 కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, రోటీ ఇలాంటివి. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మూడోది ఏంటంటే, రోజంతా నీళ్లు తాగడం మర్చిపోకండి. దాహం వేస్తే తాగడం కన్నా రోజంతా కొద్ది కొద్దిగా తాగడం గుర్తుపెట్టుకుని అట్లీస్ట్ 2-3 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి. నాలుగోది, స్లీప్ని అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. బిజీ షెడ్యూల్ ఉన్నా రోజు ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కనీసం 7 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ అనేది ఒక రోజులో బిల్డ్ అయ్యేది కాదు, మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న చాయిసెస్ వల్ల బిల్డ్ అవుతుంది. సో ఈ సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి అండ్ ఖచ్చితంగా హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ బిజీ షెడ్యూల్లో కూడా మన లిజనర్స్ కోసం ఇంత మంచి టిప్స్ చెప్పినందుకు. లిజనర్స్, డాక్టర్ గారు చెప్పిన సింపుల్ హ్యాబిట్స్ ని మీ డైలీ లైఫ్ లో తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నా. బిజీగా ఉండడం వల్ల గానీ లేదా ఫోన్ యూస్ చేస్తూ స్లీప్ ని నెగ్లెక్ట్ చేయకండి. స్లీప్ గురించి డాక్టర్ గారు చెప్పినట్టు రోజు ఒకే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ నిద్ర రాకపోతే పడుకునేటప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉంటే మైండ్ రిలాక్స్ అయ్యి మంచిగా నిద్ర పడుతుంది.

0: ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ఆరోగ్య మంత్రం విన్నారు, ఇప్పుడు ఫ్యాషన్ మంత్రం విందామా? లిజనర్స్, కృష్ణాష్టమి రోజున కొంచెం స్పెషల్ గా, సింపుల్ గా, కంఫర్టబుల్ గా ఫెస్టివ్ లుక్ లో కనిపించాలనుకుంటున్నారా? కానీ కొత్త డ్రెస్ లేదా? అయితే మన వార్డ్రాబ్ లో ఆల్రెడీ ఉన్న క్లోత్స్ తోని బ్యూటిఫుల్ ఫెస్ట్ లుక్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఫ్యాషన్ ఎక్స్పర్ట్ శిరీష గారి మాటలో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శిరీష గారు.
1: గుడ్ మార్నింగ్ సమైరా, అండ్ గుడ్ మార్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో లిజనర్స్. హ్యాపీ కృష్ణాష్టమి లిజనర్స్. నేను మీ ఫ్యాషన్ డిజైనర్ శిరీష. కృష్ణాష్టమి కోసం మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్ చూస్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? అలాంటి టెన్షన్ ఏం పడకండి, నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫెస్టివ్ లుక్ కోసం ప్రతిసారి కొత్తగా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. మన వార్డ్రోబ్లో ఆల్రెడీ ఉన్న క్లోత్స్ని కొంచెం స్మార్ట్గా స్టైల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఫెస్టివ్ లుక్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ అవుట్ఫిట్స్ కోసం చెప్పాలంటే, ఉమెన్ ఆల్రెడీ ఉన్న సారీస్, కుర్తా సెట్స్, లాంగ్ స్కర్ట్స్ ఆర్ ఈవెన్ సింపుల్ ఎథ్నిక్ టాప్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మెన్ కూడా వార్డ్రోబ్లో ఉన్న కుర్తాని, పైజామా, ధోతి ఆర్ ఈవెన్ వెల్ ఫిట్టెడ్ ప్లెయిన్ ట్రూజర్ ఆర్ జీన్స్తో పేర్ చేసుకోవచ్చు. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అవసరం లేదు. ఒక ట్రెడిషనల్ పీస్ని మోడర్న్ అవుట్ఫిట్తో పేర్ చేస్తే కూడా ఫెస్టివ్ ఫీల్ వస్తుంది. కలర్స్ కూడా ఫెస్టివ్ లుక్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కృష్ణాష్టమికి ఎల్లో, గ్రీన్, పికాక్ బ్లూ, పింక్, వైట్ అండ్ మస్టర్డ్ లాంటి కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ బ్రైట్ కలర్స్ కంఫర్టబుల్గా అనిపించకపోతే పేస్టల్ షేడ్స్ చూస్ చేసుకొని యాక్సెసరీస్ ద్వారా ఫెస్టివ్ టచ్ ఇవ్వచ్చు. యాక్సెసరీస్ విషయానికి వస్తే ఓవర్డూ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఉమెన్ సింపుల్ జుమ్కాస్, బ్యాంగిల్స్, బిందీ ఆర్ స్మాల్ నెక్లెస్లో ఏదైనా ఒకటి ఆర్ రెండు యాడ్ చేసుకుంటే చాలు. హెయిర్లో ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ టచ్ వస్తుంది. మెన్ అయితే సింపుల్గా వాచ్, బ్రేస్లెట్ ఆర్ ట్రెడిషనల్ స్టోల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కంఫర్ట్. ఫెస్టివల్ రోజు మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవుట్ఫిట్నే చూస్ చేసుకోవాలి. టూ మచ్ లేయరింగ్ ఆర్ హెవీ జ్యువెలరీ వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఫెస్టివ్ లుక్ కన్నా టైర్డ్ లుక్ ఎక్కువ కనిపిస్తుంది. సో సింపుల్ అవుట్ఫిట్ ప్లస్ రైట్ కలర్ ప్లస్ 102 యాక్సెసరీస్ అనే ఫార్ములా మాత్రం ఫాలో అవ్వండి. సో కృష్ణాష్టమికి ట్రెడిషనల్ లుక్లో కనిపించడానికి షాపింగ్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ మన దగ్గర ఉన్న క్లోత్స్ని కొంచెం క్రియేటివిటీతో స్టైల్ చేయడం. సింపుల్గా, కంఫర్టబుల్గా, ఎలిగెంట్గా

0: చేయడమే పర్ఫెక్ట్ ఫెస్టివల్ లుక్. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. లిజనర్స్, ఫ్యాషన్ డిజైనర్ చెప్పిన టిప్స్ విన్నారు కదా, ఉన్నవాటితోనే మంచి ఫెస్టివ్ లుక్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో అని. వీలైతే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఈరోజే ఆ టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ లుక్తో పాటు కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు ఈరోజు చాలా మంది హాఫ్ సారీ వేసుకుంటారు, గోపికల్లా రెడీ అవుదాం అనుకుంటారు. అమ్మాయిని హాఫ్ సారీ వేసుకునేటప్పుడు ఆ డిజైన్కి ఫ్లో టచ్ అయితే బాగుంటుంది కదా అని మరీ కిందకి స్టైల్ చేసి నడవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అలాగే వేరే వాళ్ళు డిఫరెంట్ స్టైల్ చేశారని మనం కూడా ఓని అలాగే వేసుకోవాలి అని ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం వాళ్ళలాగా క్యారీ చేయలేకపోతే ఇబ్బంది కదా. ఫ్యాషన్ అంటే స్టైల్ మాత్రమే కాదు, కంఫర్ట్ కూడా. అందుకే అన్నిటికన్నా కంఫర్ట్కి ప్రయారిటీ ఇవ్వండి. అలాగే ఈరోజు కృష్ణాష్టమి రోజున గోపికల్లాగా చిన్నపిల్లలు చాలా మంది రెడీ అవుతారు, అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా రెడీ అవుతారు. సో అమ్మాయిలందరి కోసం ముకుంద మూవీ నుంచి గోపిక మరి సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తా. అంతకంటే ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు, హెల్త్ టిప్స్ విన్నారు, ఫ్యాషన్ టిప్స్ విన్నారు. ఇప్పుడు ఒక మంచి మాట విందామా? జనరల్ గా మనందరం మన డైలీ లైఫ్ లో మన కంట్రోల్లో లేని విషయాలు చాలా చూస్తుంటాం. మనం మన పని జెన్యున్ గా కరెక్ట్ గా చేస్తున్నా సరే మన చుట్టుపక్కల వాళ్ళు మనకన్నా కొన్నిసార్లు పెద్దవాళ్ళే కావచ్చు, కావాలని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటెన్షనల్ గా మిస్టేక్స్ చేస్తుంటారు, మిస్టేక్స్ అనకూడదు కానీ కావాలని చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళల్లో అసలు మార్పు రాదు, వాళ్ళని మార్చాలనే కూడా ప్రయత్నం చేయలేం, ఎందుకంటే మనం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు మారరు. సో అలాంటి సందర్భాల్లో మనం ఈ విషయం గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక సందేశం గురించి మాట్లాడుకుందాం. ఒక సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అడిగారంట, కృష్ణ, ఈ మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి పరిగెడుతున్న ఈ మనసుని ఎలా నియంత్రించాలి అని. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, మనసుని ఒక్కసారిగా ఆపడం సాధ్యం కాదు, దానిని క్రమంగా నియంత్రించాలి. మనసు ఎటు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ మంచి ఆలోచనల వైపు మళ్లించాలి అని చెప్పారు. శ్రీకృష్ణుడి సందేశం మనకి చెప్పేది ఒక్కటే, మనసుని అదుపులో ఉంచుకుంటే అదే మనకి మంచి మిత్రుడు, మనసును అదుపులో పెట్టుకోలేకపోతే అదే మనకి శత్రువుగా మారుతుంది. మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే బదులు మన చేతుల్లో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం చాలా మంచిది కదా. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాట మన లైఫ్లో ఎన్నో సందర్భాలలో ఒక మంత్రంలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ అందరి కోసం దశావతారం చిత్రం నుండి ఈ పాట. సాధన సర్గం వాయిస్లో

102.02 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం బ్రెయిన్ బోస్ సాగరిక. ఇదో అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. దిస్ ఇస్ యువర్ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమైరా. ఈ కృష్ణాష్టమి రోజున మీ ఫేవరెట్ సాంగ్ వినిపిస్తూ పాటల పండగలా అనిపించే పాటల పలికే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేస్తున్నా మీ అందరికి. విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నుంచి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ లో, అలాగే వివిధ ప్రాంతాల నుంచి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ఎఫ్ఎం రెయిన్బో వింటున్న లిజనర్స్, మీ పేరు, ప్రాంతం, అలాగే ఫేవరెట్ సాంగ్స్ ని మీరు వింటూ అందరికీ వినిపించాలి అనుకుంటున్నారు.

అయితే నాకు వాట్సాప్ లో ఒక్క మెసేజ్ చేసేయండి. సినిమా పేరు, పాట పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304-767-436 అనే నంబర్కి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ లిజనర్స్, మెసేజ్ చేసే ముందు 2000 లోపు పాటలు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన పాటలు కాకుండా రిక్వెస్ట్ చేయండి. సాంగ్ అవైలబుల్గా ఉంటే తప్పకుండా మీకోసం నేను ప్లే చేస్తాగా. సో మెసేజ్ చేస్తూ ఉండండి. ఈలోపు మీ అందరి కోసం గోపాల గోపాల మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్ హరిచరణ్ వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేయండి.

గోపాల గోపాలాల మూవీ నుండి సూపర్ హిట్ జోష్ఫుల్ ట్రాక్ ని ఎంజాయ్ చేశారు కదా, ఈ మూవీలోని సాంగ్ ఒక రిక్వెస్ట్ చేశారు. వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ ప్లీజ్ ప్లే. ఆల్రెడీ ప్లే అయిపోయింది. గుడ్ మార్నింగ్ సమైర్, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ లిజనర్స్, ఆల్రెడీ చెప్పాను 2000 లోపు సాంగ్స్ కాదు, అండ్ మళ్ళీ ఈ మధ్య రిలీజ్ అయిన సాంగ్స్ కాకుండా రిక్వెస్ట్ చేస్తే అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ప్లే చేస్తా. ఫస్ట్ లక్కీ మెసేజ్ ఆల్రెడీ చదివేసా, ఇంకో మెసేజ్ చూద్దాం.

కుమారి ప్రియుడు ఈ సినిమాలో ఒక సాంగ్ ప్లే చేయండి రిక్వెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పాత కొట్టం నుండి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి రిక్వెస్ట్ చేశారు. కానీ ఈ మూవీ 1993లో రిలీజ్ అయిందండి, సో నేను ప్లే చేయలేకపోతున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి పాటల పల్లకిలో ఇంకో సాంగ్ రిక్వెస్ట్ చేయండి. టైం అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ప్లే చేయడానికి ట్రై చేస్తా అండి. నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. ఈ మూవీలోని సాంగ్ అని చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీగా రిలీజ్ అయ్యి అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మనలాంటి వాళ్ళందరూ కరెక్ట్ అయ్యేలా చేసింది ఈ మూవీ. ఎందుకు ఏంటా మూవీ అనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ మూవీ నుంచి మా కోసం ఒక సాంగ్ ప్లే చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుండి సూర్య గారు రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తా. శ్రీమణి లిరిక్స్లో, కార్తిక్ వాయిస్లో ఏమో.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పాటల పల్లకి. పాటల పల్లకి ప్రోగ్రామ్ లో నెక్స్ట్ సాంగ్ గురించి చెప్పాలంటే, ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి యాప్ట్ గా ఉండే మూవీలోని సాంగ్ మాకులా ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఎవరో చెప్పడానికంటే ముందు ఈ మూవీ గురించి చెప్పేస్తా. దినేష్ మ్యూజిక్ కంపోజిషన్ లో సునీల్ నిక్కీ గల్రాని లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన కృష్ణాష్టమి మూవీ 2016 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి వాసు వర్మ డైరెక్షన్ చేశారు. ఈ మూవీలోని మాకోసం ఒక సాంగ్ వినిపించండి అని రిక్వెస్ట్ ఎవరు చేశారో చూసేద్దాం. ఆరిలోవా శ్రీకాంత్ నగర్ నుండి విజయ కోటేశ్వరరావు, రమణ కుర్మారావు, దామోదర వేదప్రకాష్ రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట ఇప్పుడు మీకోసం వినిపించేసిన గోకుల తిలకండు రేవంత్ వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు ఇచ్చినారు వాయిస్ 2 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో పాటల పల్లకి. పాటల పల్లకిలో నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూసేద్దామా. తప్పు చేసి పప్పుకూడు చిత్రం నుండి మా కోసం ఒక సాంగ్ వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు శిరీష శ్రీనివాస్ మోక్ష గౌతమ్ నాయుడు తోట వైజాగ్ నుండి. కానీ మీరు అడిగిన మూవీ అవైలబుల్గా లేదండి, సో నేను ప్లే చేయలేకపోతున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ మెసేజ్ చేయండి. ఇంకో మూవీ 2000 తర్వాత వచ్చిన మూవీస్ తప్పకుండా ఉంటే, టైం ఉంటే, మూవీ ఉంటే డెఫినెట్గా ప్లే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్. అండ్ ఇంకో మెసేజ్ చూసేద్దాం. జై లవకుశ మూవీ నుండి మా కోసం ఒక సాంగ్ వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు జోగడ సూరిబాబు. మొత్తంగా జోగడ ఫ్యామిలీ నుండి సూర్యకాంతం, సత్యనారాయణ వర్మ గాజువాక బీసీ రోడ్ నుంచి మెసేజ్ చేశారు. జై లవకుశ మూవీ నుండి సాంగ్ వినిపించేయమండి ప్లీజ్ అనేసి తప్పకుండా వినిపించేసిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎన్టీ రామారావు, రాశి ఖన్నా, నివేత థోమస్ వీళ్ళు రెడ్ రోజ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వినిపించేసిన పాటల పల్లకిలో విండో ఎంజాయ్ చేయండి.

మీ మనసు దోచే పాటలు పాటల పల్లకీలో హ్యాపీగా విని ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఏంటో లిజనర్స్, ఈరోజు అందరూ మంచి మంచి సాంగ్స్ అంటే ప్రతిరోజు అలాగే రిక్వెస్ట్ చేస్తారు అనుకోండి, కాకపోతే ఈరోజు కృష్ణాష్టమి కదా, దానికి హ్యాపీగా ఉండే సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. బై ద వే, ఇప్పుడు కూడా అలాంటి ఒక సాంగ్ వినిపించబోతున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారి పాత ఓల్డ్ మూవీ సాంగ్ నే మళ్ళీ ఈ మూవీలో పెట్టారనమాట. రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్లో మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి, శివానంద్ వీళ్ళు లేట్ రోల్స్లో యాక్ట్ చేసిన 2000లో వచ్చిన మూవీ యువరాజు. ఈ మూవీ నుంచి మా కోసం ఒక సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డివీధి, రామాలయం, ఎన్ఏడి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సమైరా గారు అంటున్నారు. మీకు కూడా అండ్ మీ ఫ్యామిలీ అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. లిజనర్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కృష్ణుడి సాంగ్ విందామా. ఈ సాంగ్లో ఉట్టి కొట్టడం, ఆ అల్లర్లు, శ్రీకృష్ణుని వర్ణిస్తూ కొన్ని లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి, అండ్ వినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీ అందరి కోసం, కుమార్ గారి కోసమే కాదు అందరి కోసం వినిపించేస్తున్నా, కేఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్య వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఈరోజు కృష్ణాష్టమి పండుగ రోజున పాటల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా, ఎందుకంటే పాటలు ఒక్కొక్కటి అంత జోష్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి. ఇందుకి నెక్స్ట్ సాంగ్ ఏ మూవీ నుంచి అనుకుంటున్నారా? చెప్తా చెప్తా ముందు మెసేజ్ చదివేద్దాం. గుడ్ మార్నింగ్ ఆర్జే సమైరా గారు, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా కోసం నువ్వే కావాలి చిత్రం నుండి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అనే పాటను కానీ వేరే ఏదైనా పాటను కానీ వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్. అనకాపల్లి జిల్లా తుమ్మపాల నుండి విన్నారు కదా సత్యరావు గారు, ఇప్పటి వరకు పాటలన్నీ ఎలా ఉన్నాయి, ఫుల్ ఆన్ జోష్ఫుల్ గా ఉన్నాయి కదా, ఈ టైంలో ఒక సాడ్ సాంగ్ వింటే ఎలా ఉండదు చెప్పండి. అండ్ మీరు నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఆ పాట కానీ వేరే ఏదైనా పాట కానీ వినిపించండి అనేసి. థ్యాంక్ యూ సో మచ్, మీకు శుక్రియా చెప్పేస్తూ మీకోసం మన లిజినెస్ అందరి కోసం నువ్వే కావాలి మూవీ నుండి శుక్రియా సాంగ్ వినిపించేస్తున్నాం కోటి మ్యూజిక్ కంపోజిషన్లో. అంతకంటే ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందామా?

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: లిజనర్స్, ఈరోజు పాటల పల్లకిలో చాలా మంది మెసేజ్ చేశారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు, అలాగే మంచి మంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి మీ అందరికీ శుక్రియా చెప్పేస్తున్నా. భువన్ చంద్ర లిరిక్స్ లో, కోటి సుజాత వాయిస్ లో శుక్రియా అని సూపర్ హిట్ ట్రాక్ వినిపించేసిన ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి, వింటూ ఎంజాయ్ చేయండి.

పల్లకిలో మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా వినాలనుకుంటున్నారా? అయితే ఒక వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి. మీ పేరు, ప్రాంతం, సినిమా పేరు, పాట పేరు టైప్ చేసి 6304767436 అనే నెంబర్ కి. అండ్ లిజనర్స్, గుర్తు పెట్టుకోండి, 2000 తర్వాత రిలీజ్ అయిన మూవీస్ నుంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేయండి. అండ్ ఇప్పుడిప్పుడే మరి రీసెంట్

ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీలోని ఈ సాంగ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే అమ్మాయిలు అబ్బాయిలు తెగ పాడుకునేవారు. 2007లో హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ ఇలియానా లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇంతకీ మూవీ అంటే గెస్ట్ చేశారుగా. సో ఈ మూవీలోని చాలా మంది ఫేవరెట్ సాంగే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరో చెప్పేస్తా. ఎవరు అంటే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, వైజాగ్ నుండి. తప్పకుండా మీతో పాటు మన లిజనర్స్ అందరి కోసం ఈ పాట వినిపించేసిన. ఇందుకే ఏంట పాట గెస్ట్ చేశారా? మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. నాకు తెలుసు మీ మనసు ఇప్పుడు ఎక్కడుంటుందో, మన పాటల పల్లకిలోనే ఉంటుంది. నా సాంగ్ ఎప్పుడు ప్లే అవుతుంది, నా సాంగ్ ఎప్పుడు ప్లే అవుతుంది వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. అలా వెయిట్ చేసే బదులు మెసేజ్ పెట్టేయచ్చు కదా. ఆల్రెడీ మెసేజ్ పెట్టినాడు, మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయకండి. సో ఈ పాటను మీ అందరి కోసం ఇప్పుడు వినిపించేస్తున్నా. సాధన సర్గం, నరేష్ అయ్యార్, క్రిష్ హరిచరణ్, మహాలక్ష్మి అయ్యార్ వాయిస్ లో ఈ సూపర్ హిట్ ట్రాక్ మనసుతో విని ఎంజాయ్ చేసేయండి.

102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మీరు వింటున్నారు పాటల పల్లకి. ఇప్పుడు మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అనే ఒక సాంగ్ విన్నారు. ఇప్పుడు నా మనసులోనే ఒక సాంగ్ వినిపించండి ప్లీజ్ అని తన మనసుతో మెసేజ్ పంపించారు. ఎవరో చెప్పేస్తా, అందుకంటే ముందు ఈ మూవీ గురించి చెప్పాలి. ఈ మూవీ ఎంత హిట్ అయిందంటే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా, అలాగే బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డ్స్ అందుకుంది. ఈ మూవీ చూసిన ఆడపిల్ల, ఆడపిల్లలకు మ్యాక్సిమం అందరికీ ఫేవరెట్ మూవీ, నాకు చాలా చాలా ఇష్టమైన మూవీ. సెల్ఫ్ డిపెండెంట్గా ఉండడం మ్యాక్సిమం ఈ మూవీలోని కమలిని ముఖర్జీ క్యారెక్టర్లో చాలా మంది కనెక్ట్ అవుతారు. అంత మంచి స్టోరీ, అందరూ కనెక్ట్ అయ్యే విషయాలు అయితే ఈ మూవీ స్టోరీ ద్వారా తెలిపారు. ఇందుకే ఏంటా మూవీ, సీత రామ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్. మొండితనంతో మాట్లాడే సీత, అన్ని ఆలోచించి మాట్లాడే రామ్. ఎన్ని చెప్పకూడా మీకు మూవీ ఏంటో గెస్ చేయకపోతే ఎలా చెప్పండి. కెఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్లో, శేఖర్ కమల డైరెక్షన్లో 2006 లో రిలీజ్ అయిన మూవీ గోదావరి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఈ మూవీ నుంచి మనసావాచ అని ఈ సాంగ్ ఎవరు రిక్వెస్ట్ చేశారో చెప్పేమంటారా, ఆగమంటారా? చెప్పేస్తా అసలు లేట్ చేయను. జి రమణారావు, అరవింద్, అర్ణవ్, లక్ష్మీ ప్రసన్న, సాయి ప్రియ గార్డెన్స్, మధురవాడ నుండి రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్, ఈ మూవీలోని సాంగ్ రిక్వెస్ట్ చేసినందుకు మీతో పాటు నేను కూడా విని ఎంజాయ్ చేస్తా. అంతకంటే ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

లాస్ట్ ట్రాక్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ సుజాత వాయిస్ లో, మనీష్ శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన లక్ష్మీ నరసింహ మూవీ నుండి విని ఎంజాయ్ చేశారు కదా. ఇందుకీ ఈ మూవీలోని సాంగ్ ఎవరు రిక్వెస్ట్ చేశారు అంటే రమ్య, నాని, విజయ్, శివ, రోజా, శ్రీను, లక్ష్మి, నారాయణ, కార్షర్ నేను రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మీరు ఈ పాట విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంకొని మెసేజ్.

చేసేద్దామా? అల్లరి అల్లడు మూలించి సాంగ్ రిక్వెస్ట్ చేశారు లావణ్య, జోషు, జగదీష్, సుగుణ అండ్ రాజు. న్యూఢిల్లీ నుండి మీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ నుంచి మన ఎఫ్ఎం రెయిన్బో ప్రసారం హ్యాపీగా విని మెసేజ్ చేశారని అనుకుంటున్నారు. కానీ మీ మూవీ, అంటే మీరు రిక్వెస్ట్ చేసిన మూవీ 2000 లోపు ఉంది కాబట్టి సాంగ్ ప్లే చేయలేకపోతున్నారండి. అలా చాలా మెసేజెస్ వచ్చాయి 2000 లోపు మెసేజెస్. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి లిజనర్స్, ఇన్ కేస్ మీరు 2000 లోపు సాంగ్స్ రిక్వెస్ట్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. మనకు టైం ఉంది కాబట్టి 10:30 నుంచి పాటలపల్లికి ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ 2000 నుంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తే టైం అవైలబుల్గా ఉంటే ప్లే చేస్తా. అండ్ ఇంకో మెసేజ్ చూసేద్దాం. ప్రేమతో మూవీ నుండి మా కోసం సాంగ్ ప్లే చేయండి రిక్వెస్ట్ చేశారు జయలక్ష్మి బెంగళూరు నుండి. తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేయకుండా ఎలా ఉంటాను. హ్యాపీగా ప్రేమతో రా మూవీ నుండి పున్నమిలా వచ్చింది ప్రేమ అనే ఈ సాంగ్ ప్రేమతో వినేయండి పాటల పల్లకిలో.

0: మరికొద్దిసేపట్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో సమాజాన్ని, యువతను పట్టిపీడిస్తోన్న వ్యసనం మాదక ద్రవ్య వినియోగం. తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీసే మాదక ద్రవ్య వినియోగాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం నషాముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్య వినియోగ నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం వంటి పలు కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు శ్రీమతి ఉమా మహేంద్రరాజ్. 20 సంవత్సరాలకు పైగా మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి రీహాబిలిటేషన్ సెంటర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్

0: యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషాముక్త్ భారత్ అభియాన్పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్ర రాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
1: నమస్తే మా.
0: భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషాముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
1: మనకి యాక్చువల్లీ 2018-19 లో మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదే విధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించినాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్. సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు, ఇల్లీగల్ మత్తు పదార్థాలను మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్ లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదైనా ఒకేషన్, ఒకేషన్ లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్ లోకి వెళ్తుంది. ఇది వరకు ఎవరో పిలిచే చోట్ల ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్ లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా. స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్ చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తారో, లీగల్ కానివ్వండి ఇల్లీగల్ కానీ, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కానీ, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్, కరెక్ట్ గా పర్సంటేజ్ చెప్పలేము, ఇప్పుడు అడిక్షన్ లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్ గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్, చేతులది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్టైమ్స్ పిచ్చివాడి లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటి అన్ని జరుగుతాయి, భ్రమలు, భ్రాంతులు. వ్యసనంలో మూడు స్టేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్ గా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం, లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్ లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్దాలు, మానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే సెకండ్ స్టేజ్ కు వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం అట్లాంటివన్నీ, ఏదెప్పుడు బయటకు వస్తుందో తెలీదు. జస్టిఫికేషన్, తను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇతరుల్ని బ్లేమ్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ని నీ మూలంగానే. అలానే రాత్రిపూట జరిగిన విషయాలు పోతునికి

0: బ్లాక్అవుట్స్. అప్పుడు ఏంటంటే ఇలా జరిగిన తర్వాత తను తనే మారిపోవాలని ట్రై చేస్తారు, కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విడ్రావల్స్ మొదలవచ్చు. ఏదో ఒక విధంగా ఒక 4 రోజులు 2 నెలలు 6 నెలలు మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయే లాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్ కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే సరే, డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, బోన్ చేయరు. అదే కెనబిస్ అనుకోండి, గంజాయి లాంటివి ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలిస్తుంది. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లా ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివి అన్ని కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సిమ్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సిమ్టమ్స్ తెలుసుంటే మనం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, అతను యూజ్ అబ్యూజ్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హార్మ్ రిడక్షన్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇది వరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ ఎడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో పిల్లల్ని మనం తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించటం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మన బోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్ట్. అట్లానే ఓడిఐసి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూస్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరెన్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా. ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డి ఎడిక్షన్ సెంటర్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ ని పెంచారు. హార్మ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 52 సెంటర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్ సెంటర్. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండే, మనది సౌత్ జోన్ కి వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్సెస్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మనం సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ లో గ్రాంటిన్ ఎయిడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషాముక్త భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారాను, 10 మినిస్ట్రీస్ ద్వారాను, 10 డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారాను అవుతు మనందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేసి, పిల్లల క్యూరియాసిటీ ఉండదు కదా అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే అది ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు. మనందరం

0: కూడా విమర్శ్ జాయిన్ హ్యాక్ట్. దాని గురించి 2020 ఆగస్ట్ 15 నషా ముక్త్ భారత్ అభియాన్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా అక్కడ మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషా ముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి మళ్లీ వాళ్ళ వాళ్ళ అండర్ లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలగజేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ తక్కువ, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ లేకపోవడం, తెలియచేయకపోవడం, దాని వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది, ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్, జాయింట్ ఫ్యామిలీ, అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్త ధనం కావాలి, ఈజీ అవైలబిలిటీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫన్ కోసం, అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బుర్రవల్లోకి వెళ్ళిపోతున్నారు.
1: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
0: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే గనక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6. 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ODICs ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1-972 మన స్టేట్ లో పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972 ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అట్లానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా పనిచేస్తుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై రిడక్షన్.
1: ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువగా కనిపిస్తున్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటి ద్వారా ఎక్కువగా ఇది వినియోగం అనేది వస్తుంది.
0: యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మిత్ అండి, అది ఇట్ ఈస్ ఎ మిత్. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది
1: లేదు.
0: చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు, జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
1: పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
0: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు, అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా ఒక 1 మిలియన్ టీచర్స్ ని ట్రైనింగ్ చే కార్యక్రమం ఉంది, ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్ కి, లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా

0: ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో, వాటి గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇఫ్ యు ఇంట్రడ్యూస్ ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ లోని ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో, నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి? అటు ఫ్రెండ్షిప్ పోకుండా, ఇటు మనము బాధపడకుండా, వాళ్ళు బాధపడకుండా హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్ లో మన స్కూల్స్ లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ హెల్ప్.
1: సో ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలో నేర్పించాలి.
0: ఇది కూడా మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడతాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళ దాని గురించి మనం ఆలోచింపచేద్దాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి, రిలాప్స్ అయ్యే ఛాన్సెస్. అయితే రిలాప్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ గా తీసుకోకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్ లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో చెప్పిన సెషన్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకో, ఆ డినైల్ మినిమైజ్ అయ్యి ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్, నేను సఫర్ అవుతున్నాను, ఐఎమ్ ఎన్ విక్టిమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్క్అవుట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లానే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించి.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలి అనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకో. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5-6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. అతర సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్, రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకు కూడా సెషన్స్. వస్తాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్, అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు, ఫాలో

0: ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ, మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్లడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
0: ఇది మనందరి బాధ్యత. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి. తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు. అంటే ఈ మాట మాట్లాడొచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదైనా ఉందా అంటే, లేదు మేడం రాను. ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలియదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బానే ఉన్నాడు కానీ అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మేము మర్చిపోయాము. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా నాకు, నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ
1: అనుభవిస్తున్న వాడు
0: అంటే ఏంటంటే, ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది. అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు. మనందరం కూడా ఈ ప్రాబ్లం ని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లం ని ఎక్కడైనా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలా మందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్ కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్లిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్ లో, కాలేజెస్ లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, యా ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్ లో, ఫ్లైట్ లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
1: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
0: అవగాహన అనేది చాలా ముఖ్యం.
1: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
0: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం.
1: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటాయి. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలం.
1: డి అడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్లతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్ని సార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లోనో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డి అడిక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు.

0: ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విడ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. అతర సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళకి కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక, శారీరక, సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి, ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ఇప్పటి వరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి.

వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కరటం ఆలకించు హ్యాండ్ అందించు అందరికి పంచు. నేను మీ ఆర్జే సమైరా. స్టూడియోలో టైం 8:29 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. సో పాటల పలికి ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసేద్దాం. పాటల పలికిలో నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. గుడ్ మార్నింగ్ అండి, గొల్లపాలెం నుండి నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష రిక్వెస్ట్ చేస్తున్నారు గోకులంలో సీత మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి అని, ప్లీజ్ అండి అంటున్నారు. కానీ ఆ మూవీ 2000 లోపు రిలీజ్ అయింది కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను. ఏమో మధురేమలో ప్లే అవుతుందేమో, ఎవరికి తెలుసు, వింటూ ఉండండి మధురేమ, మీకే అర్థమవుతుంది. ఎనివే ఇంకో మెసేజ్ చూద్దాం. ముకుంద మూవీ నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు తెక్కలి వలస తేలం మండల్ విజయనగరం నుండి. హర్ష టైలర్స్, హర్షవర్ధన్, రామారావు, రాంబాబు, అమ్మాజీ, సావిత్రి, సాత్విక, ప్రదీప్, దేవిశ్రీ రిక్వెస్ట్ చేశారు ముకుంద మూవీలోని సాంగ్ ఆల్రెడీ మార్నింగ్ ప్లే చేసా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. ఇంకా టైం ఉంది కదా, మెసేజ్ చేయండి. ఇంకో మెసేజ్ చూద్దాం. గోకులంలో సీతాలోని సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేసే సాయి టైలర్ ఎలమంచులేనండి, మీకు కూడా చెప్తున్నానండి. ఈ మూవీ 2000 లోపు రిలీజ్ అయింది కాబట్టి ప్లే చేయలేకపోతున్నాను. ఏమో మధురిమలో ప్లే అవుతుందేమో, ఎవరికి తెలుసు. ఇంకా ఉయ్యాల మూవీ నుండి సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి. దమ్మో శంకరాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెస్ట్ చేశారు ఉయ్యాల మూవీ 2000 లోపు రిలీజ్ అయిందండి, అందుకే ప్లే చేయలేకపోతున్నాను. ఇంకో

మెసేజ్ చూద్దాం. అమ్మ దొంగ మూవీ నుండి సాంగ్ రిక్వెస్ట్ చేశారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారు. అమ్మ దొంగ మూవీ కూడా 2000 లోపే వచ్చింది కాబట్టి ప్లే చేయలేకపోతున్నానండి. అండ్ ఇంకో మెసేజ్ చూద్దాం, టైం ఉంది కదా, హాఫ్ అన్ అవర్ మెసేజ్ చేయండి, టైం ఉన్నంతలో మీ సాంగ్ ప్లే అవుతుందేమో ఎవరికి తెలుసు. అండ్ ఇంకో మెసేజ్ చూద్దాం, బంగారు బుల్లోడి మూవీ నుండి సాంగ్ వినిపించండి రిక్వెస్ట్ చేశారు. రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి. కానీ ఈ మూవీ కూడా 2000 లోపే వచ్చిందండి, అందుకే ప్లే చేయలేకపోతున్నాను. అప్పు చేసి పప్పుకుడి చిత్రం నుండి సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. యాదా శ్రీనివాసరావు, రామలక్ష్మి, యాదా అని పెట్టారు ఇక్కడ, యాక అయి ఉంటుంది. యాక శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డి గూడెం రిక్వెస్ట్ చేశారు. శ్రోతలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నా తరఫున, అలాగే మన లిజనర్స్ అందరి తరఫున మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కానీ మీరు అడిగిన మూవీ అవైలబుల్గా లేదండి, ఇందాక కూడా ఒక రిక్వెస్ట్ చేశారు ప్లే చేయలేకపోయాను అందుకే. ఇంకో మెసేజ్ చూద్దాం, సింహాద్రి మూవీ నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి రిక్వెస్ట్ చేశారు. ప్రణవి, ఖుషి, పోలూరు, ఒడిశా నుంచి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ఎందుకు ప్లే చేయను, ఇంత జోష్ఫుల్ ట్రాక్ రిక్వెస్ట్ చేస్తే. ఎంఎం కీర్వాణి మ్యూజిక్ కంపోజిషన్లో 2003లో రిలీజ్ అయిన సింహాద్రి మూవీ నుంచి చంద్రబోస్ లిరిక్స్లో టిప్పు కేఎస్ చిత్ర వాయిస్లో ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లేయింగ్ ఓన్లీ ఆన్ పాటల పల్లకి.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

102.5 FM రెయిన్బో సాగరికల మీరు వింటున్నారు పాటల పల్లకి. పాటల పల్లకి ఇంకా ప్రోగ్రామ్ టైం ఉంది కాబట్టి మెసేజ్ చేయండి, సినిమా పేరు, పాట పేరు, మీ పేరు, ప్రాంతం టైప్ చేసి 6304-767-436 అనే నెంబర్ కి. చాలా మంది టైంకే మెసేజ్ చేశారు కానీ రిపీటెడ్ సాంగ్స్ అడుగుతున్నారు లేదా 2000 లోపు సాంగ్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు మెసేజ్ చేసినా కూడా ప్లే చేయలేకపోయింది. సో ఎప్పుడైనా చాలా మంది రిక్వెస్ట్ చేసే టైంలో మన మెసేజ్ వెళ్తుందంటే, టైంకి వెళ్తుంది అంటే డెఫినెట్ గా ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అవ్వండి. 2000 నుంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేయండి. మీకు ఇన్ కేస్ ఒక టిప్, ఇన్ కేస్ మీకు ఆ సాంగ్ అవైలబుల్ గా ఉండదో లేదో ఐడియా లేకపోతే ఇంకొక ఆప్షన్ ఇవ్వండి. సో అది కాకపోతే ఇంకోటి ప్లే చేసే ఛాన్స్ మాకు వస్తుంది అన్నమాట. ఎనీవే ఇంకా మెసేజ్ చేద్దామా. గోపాల గోపాల మూవీ నుండి సాంగ్ రిక్వెస్ట్ చేశారు మీనా పాపారావు గారు ఆరిపాక నుండి. పాటల పల్లకి ఫస్ట్ సాంగ్ గా అదే ప్లే చేశానండి, మీరు వినలేదు అనుకుంటా. ఎనివే నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. దర్శన మూవీ నుండి సాంగ్ ప్లే చేయండి రిక్వెస్ట్ చేశారు సుగుణ, చైతన్య, లలిత, సరోజిని, టోనీ, కంచర్పాలెం నుండి రిక్వెస్ట్ చేశారు. గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే గౌతమ్ వాసుదేవ్ మేనన్ తన ఓన్ తమిళ్ మూవీ, తను డైరెక్ట్ చేసిన తమిళ్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు దర్శన పేరుతో. తమిళ్ అయితే కాకా కాకా అనే పేరు అనమాట. ఈ మూవీలో వెంకటేష్, అసిన్ లీ రోల్స్ యాక్ట్ చేశారు. అండ్ హరీష్ చరణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్ వినేద్దామా శ్రీనివాస్ వాయిస్ లో.

ఇప్పుడు కృష్ణుడి గురించి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందామా. మాక్సిమం అమ్మాయిలు అందరికి ఇష్టమైన సాంగ్ అండ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఈ సాంగ్ కి డాన్స్ కూడా నేర్చుకున్నారు. ఇప్పటికీ ఫేవరెట్ లిస్ట్ లో ఉండే సాంగ్. ఇంతకి ఏంటో సాంగ్ అంటే రౌడీ బాయ్స్ మూవీ నుండి, బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే అనే సూపర్ హిట్ ట్రాక్. ఎవరు రిక్వెస్ట్ చేశారంటే అంజలి, రోహిత్, ప్రియాంష్ రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మీతో పాటు మన లిజనర్స్ అందరి కోసం ఈ కృష్ణాష్టమి రోజున ఈ సూపర్ హిట్ ట్రాక్ వినిపించేసిన ఓన్లీ ఆన్ పాటల పల్లకి.

రెండో కారణం నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ ని ఎంజాయ్ చేశారు కదా. ఇంతకీ ఈ మూవీలోని ఈ సాంగ్ ఎవరు రిక్వెస్ట్ చేశారంటే గంగరాజు మర్రిపాలెం నుండి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. లాస్ట్ లక్కీ మెసేజ్ చూసేస్ నా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుండి సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. లక్ష్మీ విశాల్ వైజాగ్ నుండి తప్పకుండా మీదే లాస్ట్ సాంగ్ తప్పకుండా ప్లే చేస్తా. అండ్ అట్లాగే చాలా మెసేజెస్ వచ్చాయి కానీ టైం లేకపోవడం వల్ల సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నాను, కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మీ మెసేజెస్ అన్ని చదివి వినిపించేస్తా. పుట్టినరోజు మీద ఏదైనా ఒక పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు మునగపాక నుండి నాగేశ్వరరావు గారు. మంగళవారం అయి ఉండాలి. మంగళరత్నం గారు, కార్తీక్, నిరీష, నిర్మల రిక్వెస్ట్ చేశారు మీకు పుట్టినరోజు మీద సాంగ్ కాదు కానీ ఒక ప్రోగ్రామ్ చేస్తాను 11:30 వినండి, మీకే అర్థమవుతుంది. అండ్ అట్లాగే ఇంకొన్ని మెసేజెస్ చదివేస్తాను.

అలరి ప్రియుడు మున్ని సాంగ్ రిక్వెస్ట్ చేశారు, పుట్టినరోజు నేడు అనేసి. ఎవరి పుట్టినరోజు నాకు అర్థం కాబట్టి అందరూ అదే సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తారు. రమణ సీతమ్మ నాగుల బలి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మ ధన్యవాదాలు అనేసి థ్యాంక్ యూ. ఎవరి పుట్టినరోజు నాకు తెలుసు, శ్రీకృష్ణుడి పుట్టినరోజు కాబట్టి మీరు అందరూ పుట్టినరోజు సాంగ్ వినిపించమన్నారు. కానీ 11:30కి పుట్టినరోజు మీద ఒక మూవీ చేస్తారు, సో వింటూ ఉండండి 11:30కి ప్రోగ్రామ్. బాహుబలి మున్ని సాంగ్ రిక్వెస్ట్ చేశారు అప్పలరాజు కొత్తపేట నుండి. అండ్ అట్లాగే ఈరోజు కృష్ణకుమారి గారి పుట్టినరోజు కావున మీ చాయిస్ ఏదైనా పాట వేయండి పర్లేదు అనేసి. పలక సత్యనారాయణ కృష్ణకుమారి పాత్ర కొట్టనండి. కృష్ణకుమారి గారు మీకు హ్యాపీ బర్త్డే విషయం. మీరు ఎప్పుడు హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. అండ్ అట్లాగే హాయ్ ఆర్జేజీ, నా పేరు హితేంద్ర దాస్, అస్సాం నుంచి మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ నుంచి వింటి మెసేజ్ చేసినందుకు. అట్లాగే ఇంకొన్ని మెసేజెస్ చూసేద్దాం. నా పాట ఎందుకు ప్లే చేయదని పదే పదే మెసేజెస్ పెట్టి మరి లాస్ట్ తెచ్చుకున్నారు ఎవరు అంటే,

చేయలేదని పదే పదే మెసేజెస్ పెట్టి మరి లాస్ట్ తెచ్చుకున్నారు ఎవరు అంటే, థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు, కానీ సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను టైం లేకపోవడం వల్ల. మీనా పాపరా గారు హరిపాక నుంచి మెసేజ్ చేశారు. అట్లాగే రాజుబాబు ఉద్దిపర్రు కోనసీమ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ అట్లాగే హెచ్పి కాలనీ నుండి కొండలరావు సయాన రిక్వెస్ట్ చేశారు. చాలా మెసేజెస్ వచ్చాయి. గడికిడి మూవీ నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారు. రాఘవేంద్ర రెడ్డి, అజయ్, ఎస్పీ ప్రసాద్, రమణ, చందు కాకినాడ నుంచి రిక్వెస్ట్ చేశారు. కొవ్వూరు నుండి ఈస్ట్ కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మీ, నిత్య, రేహాంచి, ప్రవళిక రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మెసేజ్ చేసిన వాళ్ళకందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుండి సూపర్ హిట్ ట్రాక్ వినిపించి ఈ సాంగ్తో ఇవాళ పాటల పలికి ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేశారు. 11 o'clock మధురిమా విండో మాత్రం మర్చిపోకండి. వింటూ ఉన్న ఎఫ్ఎం రైన్బో సాగరిక.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. నేను మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమాయిరా. ఈరోజు కృష్ణాష్టమి కదా, ప్రత్యేకంగా పాటలు వినిపించేద్దాం అనుకుంటున్నా. ఆ శ్రీకృష్ణునిపై ఉన్న భక్తిని, గొప్పతనాన్ని, అల్లర్లను, లీలలను, ఇంకా కృష్ణుని పోలుస్తూ వచ్చిన పాటలను మీకు వినిపిస్తూ మధురమైన సంగీత సమయాన్ని మీకు అందించడానికి మధురిమ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. నా ప్లేలిస్ట్లో ఉన్న సాంగ్స్ చెప్తా, అందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ వినాలనుకుంటే ముందుగా సాంగ్ నెంబర్ టైప్ చేసి, మీ పేరు ప్రాంతం కూడా టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి ఒక్కసారి మాత్రమే వాట్సాప్లో మెసేజ్

చేసేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా సాంగ్ నెంబర్తో పాటు పాట కొంచెం కొంచెం వినిపించేస్తా. సాంగ్ నెంబర్ 5, 4, 3, 2 అంటే బ్యాక్వర్డ్ నెంబర్స్ చెప్తా, సో కన్ఫ్యూజ్ కాకండి. సాంగ్ నెంబర్ 5లో ఉన్న సాంగ్ ఏంటో చెప్పనా?

రారా కృష్ణయ్య అనే ఈ సాంగ్ రాము చిత్రం నుండి సాంగ్ నెంబర్ 5లో ఉంది. ఇక సాంగ్ నెంబర్ 4లో ఉన్న సాంగ్ ఏంటంటే,

సప్తపది చిత్రం నుండి ఈ పాట నెంబర్ 4లో ఉంది, మర్చిపోకండి. అండ్ నెంబర్ 3లో ఉన్న సాంగ్ విందామా? ఈ సాంగ్ నెంబర్ 3లో ఉంది. ఇంకా నెంబర్ 2లో సాంగ్ ఏంటా అనుకుంటున్నారా? గోకుల కృష్ణ గోపాల కృష్ణ అనే ఈ సాంగ్ నెంబర్ 2లో ఉంది, గోకులంలో సీత చిత్రం నుండి. అలాగే నెంబర్ 1లో ఉన్న సాంగ్ వినిపించేసిన ఊయల చిత్రం నుండి గోపాల బాలుడమ్మ. ఈ సాంగ్ నెంబర్ 1లో ఉంది. ఎవరో ఇందాక రిక్వెస్ట్ చేశారు మన లిజనర్. సో లిస్ట్లోని సాంగ్స్ చెప్పాయి కదా, నేనే మీ అందరికీ ఫస్ట్ ఒక సాంగ్ వినిపించేసిన. రాము చిత్రం నుండి రారా కృష్ణయ్య అనే సాంగ్, ఆర్ గోవర్ధనం సంగీత సారథ్యంలో, దాశరథి రచనలో, అలాగే ఘంటసాల పాడినటువంటి ఈ పాటను ఇప్పుడు మధురిమ కార్యక్రమంలో వింటూ ఆనందించండి.

ఐదవ నెంబర్లో రాము మూవీ నుంచి ఈ పాట ఎవరెవరు రిక్వెస్ట్ చేశారో చూసేద్దాం. గొల్లపాలెం నుండి టైలర్, నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనిష రిక్వెస్ట్ చేశారు ఐదవ నెంబర్లో పాట. అలాగే ఐదవ నెంబర్లో పాట కావాలని వీర, కనకారావు, పార్వతీ, కృష్ణా జిల్లా, పెడన నుండి రిక్వెస్ట్ చేశారు. అట్లాగే నెక్స్ట్ సాంగ్స్ ఏ నెంబర్ నుంచి అంటే చూసేద్దాం. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. కేఎస్ఎన్, టైలర్, అనపర్తి, కె సత్యనారాయణ, చిన్నం, సాయిబాబా రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా సాంగ్ నెంబర్ 2 ఏంటంటే గోకులంలో సీత నుంచి గోకుల కృష్ణ సాంగ్. ఇంకా సాంగ్ నెంబర్ 2 ఎవరు రిక్వెస్ట్ చేశారు చూసేద్దాం. లక్ష్మీ, విశాల్ వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 2. అట్లాగే రావులపాలెం నుండి శ్రీనివాస్, పద్మ రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అనేసి. అండ్ ఇంకా ఎవరు రిక్వెస్ట్ చేశారు చూసేద్దాం. సాంగ్ నెంబర్ 2 రేసవాణిపాలెం నుండి శివ టైలర్స్ రిక్వెస్ట్ చేశారు. అట్లాగే రెండవ పాట ప్లే చేయండి. మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 2. అట్లాగే ఇంకెవరు రిక్వెస్ట్ చేశారో చూసేస్తున్నా. చాలామంది సాంగ్ నెంబర్ 2ఏ రిక్వెస్ట్ చేశారు. మన సాంగ్స్ సెలెక్షన్ అలా ఉంటుంది మరి. అండ్ ఇంకా ఎవరు రిక్వెస్ట్ చేశారో చూద్దాం. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అనేసి సాయి టైలర్ ఎల్లమంచిలి నుండి రిక్వెస్ట్ చేసి సాంగ్ నెంబర్ 2 కావాలని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం కూడా సాంగ్ నెంబర్ 2 ప్లే చేస్తా. అట్లాగే ఇంకా సాంగ్ నెంబర్ 2 ఎవరు రిక్వెస్ట్ చేశారో చూద్దాం. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అనేసి వేపగుంట నుండి లత, ధనుంజయ రెడ్డి, రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారు గోకులంలో సీత. అదే ఆ సాంగ్ ప్లే చేస్తాం తప్పకుండా. అండ్ అట్లాగే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ వైజాగ్ నుండి రిక్వెస్ట్ చేసే సాంగ్ నెంబర్ 2. అట్లాగే విజయనగరం డిస్ట్రిక్ట్ చిన్నపల్లె వలస నుంచి సావిత్రి రామారావు, రాంబాబు, అనుష, అమ్మాజీ, ఉమా మహేష్, నీహాన్సి, లోహిత్, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్ రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అని. అలాగే ఇంకెవరు రిక్వెస్ట్ చేశారు చూద్దాం. మాకోసం ఏదైనా ఒక పాట వినిపించండి శ్రీను నర్రడ్ అవగాడు.

ఫ్రెండ్స్ ఈశ్వర్రావు, జగన్నాథపురం నుంచి రికెస్ట్ చేసి మీకు కోసం కూడా సాంగ్ నెంబర్ 2 ప్లే చేస్తా. సాంగ్ నెంబర్ 2 ఇంకొకరు కూడా రిక్వెస్ట్ చేస్తే శీలామణి రాధ వైజాగ్ నుండి. ఇంతమంది రిక్వెస్ట్ చేసే సాంగ్ నెంబర్ 2 ఇంకొకరు కూడా ఎస్ఆర్కే టైలర్ హెచ్బీ కాలనీ వైజాగ్ నుండి సాంగ్ నెంబర్ 2 ప్లే చేసేయమన్నారు. అండ్ అట్లాగే హాయ్ సమీరా, సుక్రియా, హ్యాపీ కృష్ణాష్టమి, మీకు కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి. సాంగ్ నెంబర్ 2 ప్లే చేయండి అనేసి బీసెట్ సుమలత, గంగాధర్, లోకేష్, ప్రశాంత్, సాయి రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 2. ఇంకా ఎవరు ఎవరు ఎవరు అంటే పొట్నూరు మహేష్ బాబు, పొట్నూరు అనురాధ అండ్ పొట్నూరు వెంకట రామలింగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు బచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుండి. అండ్ అట్లాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబు, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు రిక్వెస్ట్ చేసే సాంగ్ నెంబర్ 2. అండ్ కుమార్ టైలర్స్ ఎన్ఏడి వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేశారు. సో మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 2 ప్లే చేస్తున్న నా ఫేవరెట్ సాంగ్, చిన్నప్పుడు తెగ పాడేసుకునేదాన్ని, కోటి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన గోకులంలో సీత మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర వాయిస్లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్. అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉన్న సాంగ్ కాబట్టి వినిపించేసిన వింటూ ఎంజాయ్ చేయండి మధురిమలు.

గోకులంలో సీత మోహించి ఈ సాంగ్ ఇంకొకరు కూడా ఈ నెంబర్ రిక్వెస్ట్ చేశారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రిక్వెస్ట్ చేశారు. మీరు కూడా ఈ సాంగ్ విని ఎంజాయ్ చేశారని అనుకున్నాను. నెక్స్ట్ చాలామంది రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఏ నెంబర్ చూసేద్దామా? నెంబర్ 1 సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేసే దోనిపూడి ప్రమీల సూర్యనారాయణమూర్తి మద్దిలపాలెం నుండి తప్పకుండా 1 1లో ఉన్న సాంగ్ గోపాల బాలుడమ్మ అని ఈ సాంగ్ ఉయ్యాల మూవీ నుంచి. అండ్ ఇంకొకరు ఎవరు రిక్వెస్ట్ చేశారు చూద్దాం. సాంగ్ నెంబర్ 1 మాకోసం వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు మీనా పాపారావు గారు ఆరిపాక నుండి. అట్లాగే ఇంకెవరు రిక్వెస్ట్ చేశారు చూద్దాం. సిరిషా నాయుడుతోట వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 1 అండ్ ఇంకా ఎవరు రిక్వెస్ట్ చేస్తారో చూద్దాం. సాంగ్ నెంబర్ 1 కావాలి అనేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురాహరి యశోద జానకీరాజు రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 1. అట్లాగే ఇంకా సాంగ్ నెంబర్ 1 సత్యనారాయణ ఆర్పిపేట కంచర్పాలెం నుండి రిక్వెస్ట్ చేశారు ప్లే చేయండి ప్లీజ్ అనేసి. అండ్ ఇంకా సాంగ్ నెంబర్ 1 ఎవరు రిక్వెస్ట్ చేశారో చూసేద్దాం. సాంగ్ నెంబర్ 1కి ఉన్న క్రేజ్ అలాంటిది ఇందాక సాంగ్ నెంబర్ 4కి ఉంది కదా, అట్లాగే చాలామంది రిక్వెస్ట్ చేశారు చూసేద్దాం. సాంగ్ నెంబర్ 2 కింద చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు సాంగ్ నెంబర్ 1కి. రాజా కళ్యాణ్ ధనుష్ కౌశిక్ భావన సాహితి ఫ్రమ్ ఎంవిపి కాలనీ రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 1 ప్లే చేయండి అనేసి. ఇంకా ఎవరు రిక్వెస్ట్ చేశారు చూసేద్దాం. సాంగ్ నెంబర్ 1 మా కోసం ప్లే చేయండి అనేసి గద్వాల్ జిల్లా ఎర్రపల్లి మండలం నుండి వల్లూరు కే పెద్ద నరసింహ పద్మబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 1 ఊయల మూవీ నుంచి ప్లే చేస్తున్న ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో కేఎస్ చిత్ర వాయిస్లో.

మీరు వింటున్నారు 102 MHz 5 FM రెయిన్బో సహకరికలో మధురిమ. మధురిమలో ఆల్రెడీ 3 సాంగ్స్ ప్లే అయిపోయాయి, 5, 2, 1 అయిపోయింది. ఇంకా 3, 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ రెండు సాంగ్స్లో, ఈ రెండు నెంబర్స్లో ఏ నెంబర్ సాంగ్ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేశారో చెప్పినా ఎనీ గెసెస్? 3 ఆ 4 ఆ? మీరేమనుకుంటున్నారు? 3లో నల్లవాడే దసరా బుల్లోడి మూవీ నుంచి, అలాగే 4లో గోవుళ్ళు తెల్లిన సప్తపది చిత్రం నుండి. ఈ రెండిట్లో ఎక్కువ మంది లిజనర్స్ రిక్వెస్ట్ చేసిన నెంబర్ వచ్చేసి 3, దసరా బుల్లోడి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి రిక్వెస్ట్ చేశారు. సో 3 నెంబర్లోని సాంగ్ ఎవరెవరు రిక్వెస్ట్ చేశారో చూసేద్దాం. కనకరాజు, ఆదిలక్ష్మి, జ్యోతినగర్ మరిపాలెం నుంచి రిక్వెస్ట్ చేశారు. అట్లాగే బంగారాజు అండ్ అరుణ మహత్ కాలనీ వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 3 వినిపించండి అనేసి. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 3 ప్లే చేయండి అనేసి. అట్లాగే కే సత్యారావు, కేఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరా, తుమ్మపాల నుండి, కరెక్ట్గా చెప్పాను అడ్రస్. అండ్ ఇంకా ఎవరు రిక్వెస్ట్ చేశారో చూద్దాం. సాంగ్ నెంబర్ 3 ప్లే చేయండి అని హర్ష టైలర్స్ తెక్కలి వలస విలేజ్ నుంచి రిక్వెస్ట్ చేశారు. సాంగ్ నెంబర్ 3 కావాలి అనేసి సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మీ, నిత్య, రేహాన్షి, ప్రవళిక, కొవ్వూరు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా సాంగ్ నెంబర్ 3 ఎవరు అడిగారో చూద్దాం. వైవి గిరి, శ్యామల, టీచర్స్ కాలనీ, శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు సాంగ్ నెంబర్ 3 కావాలని. కాకి అప్పారో, కాకి ఆనందలక్ష్మి, మొహమ్మద్ హుసేన్, లోకేష్, శేఖర్, తుమ్మలపల్లి వారి వీధి వైజాగ్ నుండి రిక్వెస్ట్ చేశారు. ఇంకా సాంగ్ నెంబర్ 3 మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కాకినాడ, కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు సాంగ్ నెంబర్ 3 కావాలి అనేసి. ఇంకా నెంబర్ 3 సాంగ్ ఎవరు రిక్వెస్ట్ చేశారు చూద్దాం. నా కోసం ఏ సాంగ్ అయినా పర్లేదు అనేసి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ అండ్ అట్లాగే మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాస్, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్వెత్ రిక్వెస్ట్ చేశారు. సో మీకోసం సాంగ్ నెంబర్ 3లో ఉన్న సాంగ్ ప్లే చేస్తా. ఇందాక ఊయి

ఉయ్యాల మూవీ నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారు కదా, అది కూడా ప్లే అయింది, విన్నారనుకుంటున్నా. అండ్ నెంబర్ 3 సాంగ్ కావాలని గేదెల వెంకట్రావు, కనకమ్మ, రిషిత, చాణిక్య, రోజా, ఇంద్ర, ప్రియదర్శిని కాలనీ, NAD నుంచి మెసేజ్ చేశారు. గవరపాలెం నుండి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి మెసేజ్ చేశారు సాంగ్ నెంబర్ 3 కావాలి అనేసి. అండ్ అట్లాగే మూసాపేట, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా మెసేజ్ చేశారు సాంగ్ నెంబర్ 3. గంగరాజు మర్రిపాలెం నుంచి మెసేజ్ చేశారు. సో మీ అందరి కోసం దసరా బుల్లోడి మూవీ నుంచి నల్లవాడేని సూపర్ హిట్ ట్రాక్ వినిపించేస్తున్నా, హ్యాపీగా వినేయండి. ఈ సాంగ్తో ఇవాళ ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం. మధురిమ కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం నుండి ఘంటసాల పీసీసీలో పాడినట్టు

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నేను మీ ఆర్జే సమ

మైరా, స్టూడియోలో టైం 11:31 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. ఒకే మూవీలోని సాంగ్స్తో పాటు ఆ మూవీలోని నటీనటులు, షూటింగ్ స్పాట్స్, మూవీ హైలైట్స్, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో పంచుకుంటూ ఆ మూవీ చూసేటప్పుడు ఉండే వైబ్ని ఇప్పుడు వింటున్నప్పుడు కూడా ఫీల్ అయ్యేలా చేసే ఏక చిత్రగానం ప్రోగ్రామ్కి మీ అందరికీ సుస్వాగతం. సో ఇంతకీ ఈరోజు ఏ మూవీయో గెస్ట్ చేసేసరిగా, అదేంటి నువ్వు ఇంకా మూవీ నేమ్ చెప్పలేదు కదా అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ మూవీయే చెప్పేశా. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక నోస్టాల్జిక్ ఫీల్, అప్పట్లో ఏంటి ఇప్పుడు కూడా ఈ మూవీ టీవీలో వస్తుందంటే మిస్ కాకుండా చూస్తుంటాం. 90స్లో వచ్చిన ఈ మూవీ 90s కిడ్స్తో పాటు చాలామందికి ఫేవరెట్ లిస్ట్లో ఉండే ఈ మూవీతో ఈరోజు వింటేజ్ వైబ్కి, మ్యాజికల్ మ్యూజిక్కి మనం ఏక చిత్ర గానంలో సుస్వాగతం అని చెప్పేద్దాం.

వైబ్ మ్యాచ్ అయ్యేలాగే సాంగ్ సెలెక్ట్ చేసుకుని మూవీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నా. నాకు తెలుసులే లిజనర్స్, మీ పల్స్ నేను అర్థం చేసుకోగలను. ఎనీవే, మూవీ గురించి తెలుసుకుందాం. 1997లో తమిళ్లో వచ్చిన లవ్ టుడే మూవీకి రిమేక్గా భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో 1998లో తెలుగులో రిలీజ్ అయిన మూవీ సుస్వాగతం. ఆర్పి చౌదరి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ మూవీకి గౌతమ్ రాజు ఎడిటింగ్, మహేందర్ సినిమాటోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్, దేవయ్య అని లీడ్ రోల్స్లో నటించారు. దేవయానికి తెలుగులో ఇది డెబ్యూ మూవీ. ఇంకా రఘువరన్, ప్రకాష్ రాజ్, కరణ్ బండ్ల గణేష్, వేణుమాధవ్, సుధా తదితరులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఇందుకు ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పేస్తా. అందుకంటే ముందు సిరివెన్నెల రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్య వాయిస్లో ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు ఏకచిత్రగానం. ఏకచిత్రగానంలో సుస్వాగతం. మూవీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా? చాలా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథగా రిలీజ్ అయిన సుస్వాగతం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు వైజాగ్ లో, కొంత హైదరాబాద్ లో జరిగిందంట. షూటింగ్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పాలి. ఒక సాంగ్ షూటింగ్ బీచ్ రోడ్లో జరుగుతున్నప్పుడు అందరి ముందు బస్ మీద డ్యాన్స్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారంట. ఆ మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ని ఒక సందర్భంలో మీడియాతో కూడా పంచుకున్నారు. అండ్ అయినా సరే తన డెడికేషన్తో పర్ఫార్మెన్స్తో ఈ మూవీలోని ఆయన క్యారెక్టర్కి మంచి ప్రశంసలు అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే బిరుదు కూడా సుస్వాగతం మూవీ టైంలోనే పాపులర్ అయిందంట. ఇందుకీ బస్ మీద పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్న కొంచెం ఇబ్బంది పడిన సాంగ్ ఏంటో తెలుసా? గెస్ చేశారా? షణ్ముఖ శర్మ లిరిక్స్, ఎస్సి రాజ్కుమార్ అనురాధ శ్రీరామ్ వాయిస్లో వచ్చిన కమ్ కమ్ వెల్కమ్ అనే ఈ సాంగ్ ఇప్పుడు మీరందరూ విని ఎంజాయ్ చేయండి. బట్ ఏకచిత్ర గానంలో

వింటేజ్ మూవీస్లో పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మూవీస్కి వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉంటారు. 1998లో రిలీజ్ అయిన సుస్వాగతం మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సక్సెస్లో మ్యూజిక్ కూడా ఒక మేజర్ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఎస్ఏ రాజ్కుమార్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఫ్రెష్గా మెమొరబుల్గా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ దేవయాని పర్ఫార్మెన్సెస్తో పాటు నేను మోనార్కిని, నన్నెవ్వరు మోసం చేయలేరు అనే డైలాగ్తో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్కు బాగా గుర్తుండిపోయింది. ఈ మూవీలో గణేష్ ఫాదర్ క్యారెక్టర్లో రఘువరన్ చాలా అద్భుతంగా నటించారు. అలాగే తల్ముఖ తల్మా కాదు కాదు షల్ముఖ శర్మ క్యారెక్టర్లో సుధాకర్ కామెడీ కూడా మూవీకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అంటే జస్ట్ హ్యాపీ మూమెంట్స్నే కాదు, లవ్కి సపోర్ట్ చేస్తూ బాధైనా ఆనందమైనా పక్కనే నిలబడతారని ఈ మూవీ ఫ్రెండ్షిప్ని బ్యూటిఫుల్గా చూపించింది. అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఒక సాంగ్ ఇప్పుడు వినిపించేసిన భువన చంద్ర లిరిక్స్ను మను అండ్ ఎస్ఏ రాజ్కుమార్ వాయిస్లో.

ఏకచిత్రగానం ప్రోగ్రామ్ క్లైమాక్స్కి వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసింది. సుస్వాగతం మూవీ క్లైమాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది కదా. మూవీ సక్సెస్లో ఈ క్లైమాక్స్ కూడా ఒక మేజర్ హైలైట్. ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి ఆమె కోసం 4 సంవత్సరాలు తన వెంట తిరిగి ఆ ప్రేమ కోసం చివరికి తన తండ్రిని కోల్పోయిన ఒక యువకుడి కథ ఇది. లవ్ కోసం ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, చివరికి తమని తాము కూడా కోల్పోతున్న చాలామంది యూత్ ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారు. అందుకే క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు యూత్ని ఉద్దేశించి చెప్పే మాటలు చాలామందిని ఆలోచించేలా చేశాయి. సర్వస్వం పోగొట్టుకున్న తర్వాత వచ్చిన ప్రేమ నాకు వద్దు అనే ఆ ఎమోషనల్ ఎండింగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీలోని లాస్ట్ సాంగ్ మీకేంటో తెలుసు కదా, ఆయన చనిపోయిన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వస్తుంది. సో ఆ సాంగ్ని వినిపించి మిమ్మల్ని ఇంకా ఎమోషనల్ చేయకుండా ఈరోజు మన ఏకచిత్రగానం క్లైమాక్స్ని కొంచెం హ్యాపీగా ఎండ్ చేద్దాం. మొన్న సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, ఫ్యాన్స్ అందరికీ అదొక పండగ రోజు. ఆయన ఇలాగే ఎన్నో బర్త్డేస్ హ్యాపీగా హెల్దీగా జరుపుకుంటూ మంచి కథలతో మనల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. బై ద వే, బర్త్డే అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే ఈ ఎవర్ గ్రీన్ గ్రీన్ సాంగ్ ఇప్పుడు వినిపించేస్తున్న ఏక చిత్రగానంకి ఒక హ్యాపీ ఎండింగ్ కార్డు వేస్తున్న చాలా మంది మన లిజనర్స్ అడిగారు ఈ సాంగ్ ప్లే చేయండి అనేసి. సో తప్పకుండా వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియోలో టైం 12:10 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. మధు మంజరి కార్యక్రమాన్ని మొదలు పెట్టదు, అందుకన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మధుమంజరి కార్యక్రమంలో కొన్ని మధురమైన పాటలు 12:30 వరకు వినిపించేస్తాం. ముందుగా ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ నుంచి ఈ పాటను ఉల్లాసంగా ఉత్సాహంగా వినేయండి.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బోలో మధుమంజరి. మధుమంజరి కార్యక్రమంలో మధురమైన పాటలు వినిపించేస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మూవీ సాంగ్ వినాలని ఉందా? ఆ నోస్టాల్జిక్ ఫీల్ని మళ్ళీ ఒక్కసారి తీసుకొద్దామనేసి ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్న దేవా మ్యూజిక్ కంపోజిషన్లో పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. చాలామంది గెస్ట్ చేసేసి ఉంటాను నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను. తొలి ప్రేమ ఏ కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

మధుమంజరి కార్యక్రమంలో ఇంకొక మధురమైన పాట వినిపించేద్దాం అనుకుంటున్నా. హీరోయిన్ స్నేహకి ఇది డెబ్యూ మూవీ తెలుగులో. తరుణ్తో కలిసి నటించారు. అండ్ ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఇన్ని చెప్పాక మూవీ ఏంటో గెస్ చేసి ఉంటారు నాకు తెలిసి. తరుణ్, శివాజీ, స్నేహ వీళ్ళందరూ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన మూవీకి శివశంకర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అదే ప్రియమైన నీకు. ఈ మూవీ నుంచి మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా, ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేసిన కేఎస్ చిత్ర వాయిస్లో. అండ్ ఈ మూవీలోని అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసి సిరివెన్నెల, భువనచంద్ర అండ్ వసంత్ లిరిక్స్ రాశారు. ఈ మూవీ నుంచి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మెలడీ ట్రాక్ వినిపించేసిన మధుమంజరిలో వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి

0: లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుఝామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి

కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. స్టూడియోలో టైం 12 అయ్యి 41 మినిట్స్ కూడా అయిపోతుంది. 12:40 నుండి 1:20 వరకు హిందీ ఫిల్మ్ సాంగ్స్ వినిపించేసిన ముందుగా మీ అందరి కోసం లగాన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

మీరు ఇచ్చినారు ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో హిందీ ఫిల్మ్ సాంగ్స్. తెలుగులో త్రిష అండ్ సిద్ధార్థ్ కాంబినేషన్లో నువ్వొస్తానంటే నేను వద్దంటే నా మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఈ మూవీనే హిందీలో రీమేక్ చేశారు. సో ఈ మూవీ నుంచి, ఈ మూవీ పేరు రామయ్య వస్తావయ్య, ఈ మూవీ నుంచి ఫీల్ గుడ్ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో.

ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటూ అలా లంచ్ చేస్తున్నారని అనుకున్న ఇంకొక ఫీల్ గుడ్ మెలోడీ ట్రాక్ వినిపించేసిన ఏ మూవీ నుంచి అంటే ఆషికి మూవీ నుంచి ఈ మెలోడీ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

ఇప్పటి వరకు హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, టైం కూడా అయిపోవచ్చింది. సో వన్ లాస్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇందుకు ఏ మూవీ అంటే ఏ జవాని హే దివాని మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ రణబీర్ కపూర్ అండ్ దీపికా పదుకొని యాక్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్తో ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం

0: రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికి మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ,
2: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుకుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. 2 తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఎస్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన.

అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఈ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానయాన, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు, భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు ఇచ్చినారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఈరోజు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీవేది శ్రీదేవి అందించిన సంభాషణ వింటారు.
1: ఓయ్ శ్రీదేవి!
2: శ్రీదేవి!
1: ఏంటి శ్రీదేవి, అంత సీరియస్గా చదువుతున్నావు?
2: రారా మానస, కూర్చో.
1: ఓహో, తమరు భాగవతం చదువుతున్నట్టున్నారే.
2: అవును మానస, ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు అమ్మవాళ్లు చెప్తుంటే శ్రీకృష్ణుడి లీలల గురించి వినడమే గాని ఎప్పుడూ భాగవతం చదవలేదు. అందుకే ఇప్పుడు చదువుతున్నాను. మానస, ముందు ఈ పంచామృతం ప్రసాదం తీసుకో. ఎలాగూ ఈరోజు కృష్ణాష్టమి కదా.
1: అలాగే, ముందు నీ ఇంట్లో ఉన్న చిన్ని కన్నయ్యని చూడని.
2: ఇదిగో ఇదిగో, ఇక్కడ మా చిన్ని కృష్ణుడు.
1: అబ్బో, భలేగా ముస్తాబు చేశావే. ఈ చిన్ని కిరీటం, మురళి, చక్కని వస్త్రాలు ఎక్కడ కొన్నావేంటి ఇవన్నీ?
2: ఇవన్నీ నేను పోయిన వేసవిలో ద్వారక వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను.
1: ద్వారకలోనా? కృష్ణుడు పరిపాలించిన ద్వారక. అవును శ్రీదేవి, ఈరోజు కృష్ణాష్టమి కదా, దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు కదా కృష్ణాష్టమిని. అటువంటిది కృష్ణుడు జన్మించిన మథురలో, శ్రీకృష్ణుడు పెరిగిన బృందావనంలో, పరిపాలించిన ద్వారకలో ఈ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి కదా.
2: అవును మానస, అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక ఈ కృష్ణాష్టమి మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
1: ఎందుకు జరుపుకోరు చెప్పు? ఎంతైనా గోవిందుడు అందరివాడే కదా.
2: నిజమే, గోవిందుడు అందరివాడే. మరి గోపాలకుడైన ఈ గోపబాలుని గురించి ఎన్నో విషయాలు చెప్పుకునే ముందు ఒక పాట విందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: మరి మానస, మనమైతే కృష్ణాష్టమిని ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటాం. కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఎన్నో రకాలు నైవేద్యాలు పెడతాం. కృష్ణుడికి ఇష్టమైనవి అటుకులు, బెల్లం, వెన్న, పాలు, పెరుగు ఇటువంటివన్నీ పెడతాం కదా. మరి కృష్ణుడు జన్మించిన మధురలో ఎంత ఘనంగా జరుపుతారనుకుంటున్నాం? అక్కడైతే అర్ధరాత్రి కృష్ణాష్టమి వేడుకలు మొదలవుతాయి. అంటే ప్రజలంతా ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడి జననం వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంటూ భజనలు, కీర్తనలు పాడుతూ ఝాంకీలని అక్కడ కృష్ణుడి తాలూకు లీలల్ని ప్రదర్శిస్తారు మానస. అవి ఎంత బావుంటుందో. అంటే రోజంతా వీళ్ళు ఉపవాసం ఉండి అర్ధరాత్రి కృష్ణుడి జననం జరిగాక మర్నాడు ఉపవాస దీక్షను విరమిస్తారన్నమాట. మరి అర్ధరాత్రి జరిగే ఈ నిషిత పూజ బాలగోపాలను విగ్రహానికి పవిత్ర స్నానం చేయిస్తారు. పంచామృతాభిషేకం అవన్నీ చేసిన తర్వాత భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ, శంఖారావం చేస్తూ దేవాలయం గంటలన్నీ మ్రోగిస్తారు. ఆ అర్ధరాత్రి పూట హారతి ఇచ్చి ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఒక తన్మయత్వానికి లోనైపోతామనుకో మానస. ఆ గంటలు, శంఖనాదం వింటూ, ఈ భజనలు వింటూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కళ్లారా కంటూ ఉంటే ఎంత బావుంటుందో.
1: అలాగే శ్రీదేవి, కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన పవిత్ర భూమి బృందావనంలో ఈ పండుగను మధ్యరాత్రి నుంచే చేసుకుంటారు. కృష్ణుడు జన్మించిన సమయం 12 గంటలు కదా, ఆ అర్ధరాత్రి 12 గంటలకి బాలకృష్ణునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలాగే చిన్ని బాలుణ్ణి అందంగా అలంకరించి, అలంకరణ అయిన తర్వాత ఒక చిన్ని ఉయ్యలలో ఈ లడ్డూ గోపాలను ఉంచి భక్తులు అందరూ కూడా ఆ ఉయ్యాలను ఊపుతూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారంట. అంతేకాదు, చప్పన్ భోగ్ అంటే స్వామివారికి 56 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారట. అంతేకా శ్రీదేవి, జన్మాష్టమి తర్వాత రోజు నందగోపుడి ఇంటిలో వేడుకలా నందోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటారు తెలుసా. అలాగే భక్తులందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారంట ఆ సమయంలో.
0: మరి బృందావనానికి సమీపంలో ఉన్న గోకులానికి కృష్ణుని బాల్యానికి కూడా సంబంధం ఉంది కదా. ఇక్కడ స్థానిక అడవుల్లోనే కదా కృష్ణుడు గోవులను మేపిన ప్రదేశంగా చెప్పుకుంటారు. మరి గోకులంలో కూడా పండగ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి గోకుల ప్రజలు ఏం చేస్తారంటే కృష్ణుని విగ్రహంపై పెరుగు, పాలు, అమృతం, గంగాజలాన్ని జల్లుతారు. అలాగే వారు కూడా ఒకరిపై ఒకరు మజ్జికని, పసుపుని జల్లుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో జన్మాష్టమి వేడుకల్ని జరుపుకుంటారు. మరి కృష్ణాష్టమంటే మనందరికీ తెలుసు, ఉట్ల సంబరం.

0: కదా. మరి మహారాష్ట్ర, పూణే ఇటువంటి ప్రాంతాల్లోని నువ్వు చెప్పామే పసుపు వస్త్రాలు ధరిస్తారని, ఈ పసుపు వస్త్రాలు ధరించిన వారందరికీ గోవిందాలని పిలుస్తారు. వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఉంటారన్నమాట, గ్రూప్ కి ఇంతమంది సభ్యుల్లాగా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒకళ్లపై ఒకళ్ళు నిల్చొని మానవ పిరమిడ్ గా ఏర్పడి దహీహాండి అంటారన్నమాట. ఈ ఒట్టుని కడతారు కదా, దహీహాండిని పగలగొడతారు. వాళ్ళకి చాలా ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. కొందరైతే బంగారు వస్తువుల్ని కూడా పెడుతూ ఉంటారు తెలుసా, వాటిలో పెరుగు, డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టి దహీహాండీల్ని చాలా ఎత్తైన ప్రదేశంలో ఎలగెడతారు. మరి ఈ గోవిందాల గ్రూప్ ఏవైతే ఉంటుందో వాళ్ళు ఆ దహీహాండీల్ని పగలగొడతారు. ఇది కూడా ఎంతో సంబరంగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈ గ్రూప్ వాళ్ళు గెలుస్తారా అని ఎంతో ఉత్కంఠంగా కూడా ఉంటుంది మానస.
1: అలాగే శ్రీదేవి, గుజరాత్ లో జన్మాష్టమిని రాసలీల ప్రదర్శనలతో జరుపుకుంటారు. చూడు, శ్రీకృష్ణుని జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి కదూ, మరి అలాంటి ఘట్టాలన్నిటినీ ముఖ్యంగా గోపికలతో ఆయన సరదా సంభాషణలను నృత్య నాటకాల ద్వారా ప్రదర్శిస్తారన్నమాట. అయితే మనకేదైనా పండుగ వచ్చింది అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏమిటి, ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని దానికి రంగులు వేయడం కదా. వీళ్ళు కూడా అలాగే రంగోలీలు వేస్తారట. అంతేకాదు, చుర్మా, పంజిరి, అలాగే మోహన్తాల్ వంటి సాంప్రదాయ మిఠాయిలను తయారు చేసి శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారట.
0: ఇక మరి జగన్నాథుడు కొలువై ఉన్న పూరిలో అయితే కృష్ణుడు తన తోబుట్టువులైన బలరాముడు, సుభద్రాదేవితో కలిసి నివాసమున్నాడని మనందరికీ తెలిసిందే కదా. మరి ఇక్కడ జన్మాష్టమి అయితే 17 రోజుల ముందు నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. మరి ఇక్కడ కూడా బకాసురవధ, కాళీయ మదనం వంటి కృష్ణుని జీవితంతో సంబంధం ఉన్న ఘట్టాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అలాగే తన మేనమామైన కంసుణ్ణి సంహరించిన కంసవధ ఘట్టాన్ని జన్మాష్టమి రోజున జానపద నాటక ప్రదర్శనలో చివరగా ప్రదర్శిస్తారు.
1: అలాగే నువ్వు తమిళనాడు గాని కేరళ గాని వెళ్ళావనుకో, ఇక్కడ జన్మాష్టమిని గోకులాష్టమిగా జరుపుకుంటారంట. భక్తులు సీడై, మురుక్కు అనే రకరకాల తీపి పదార్థాలు, కారపు వంటలను తయారు చేసి స్వామికి ప్రసాదంగా నివేదిస్తారు. శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన సాహసాలకు ప్రతీకగా వారు బియ్యపిండితో పూజగది వైపుగా చిన్ని చిన్ని పాదముద్రలను కూడా వేస్తారు. అంటే వాళ్ళ ఇంటిలోకి ఈ చిన్ని కృష్ణుడు నడిచి వస్తున్నట్టుగా. అలాగే రాజస్థాన్ లో జన్మాష్టమిని ఫూలోం కి హోలీ జరుపుకుంటారట. ఇందులో సాంప్రదాయమైన నీరు అలాగే రంగులకు బదులుగా పువ్వులు అలాగే రంగుల పొళ్ళను ఉపయోగిస్తారట.
0: మరి నువ్వు రాజస్థాన్ అని చెప్తే, రాజస్థాన్ లో ఉన్న నాథ్ ద్వార్ లో శ్రీనాథ్జీ కృష్ణుడు మందిరం ఉందన్నమాట. మరి ఈ మందిరంలో కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడమే కాకుండా ఇక్కడ ఒక విశేషం ఉంది మానస. అదేంటంటే అర్ధరాత్రి తుపాకీ వందనం చేస్తారు. మనందరికీ తెలుసు, మనం కొన్ని ముఖ్యమైన రాష్ట్రీయ పండుగల రోజు అది చూస్తూ ఉంటాం, ఇక్కి స్తోపంకి సలామి అని 21 తుపాకీ గుళ్లు పేలుస్తూ వందనం సమర్పిస్తారు కదా. అలాగే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా కృష్ణ భగవాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి రసాలా చౌక్ లో సాంప్రదాయంగా 21 తుపాకీల వందనాన్ని సమర్పిస్తారట. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న ఆనవాయితీ అనమాట. అలాగే పంచామృత స్నానమాచరించి భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. దీంతో పాటు ఇంకో విశేషం ఏంటంటే కుండలీ పఠనం ఉంటుంది. ఆలయ రాజపూజారి ఉదయం శృంగార దర్శనం అనంతరం పవిత్ర మణికోటే నుండి శ్రీకృష్ణుడి జన్మజాతకాన్ని చదివి భక్తులకి వినిపిస్తారన్నమాట. ఇక జన్మాష్టమి మరుసటి రోజు ఉదయం నందోత్సవంగా జరుపుకుంటారు. ఈ నందోత్సవంలో పురోహితుడు నందబాబాగా వ్యవహరిస్తూ భక్తులపై కుంకుమ పువ్వు కలిపిన పెరుగు, మజ్జిగ చల్లుతారు.
1: ఇందాక నువ్వు అన్నావే, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు అని. మరి యునైటెడ్ కింగ్డమ్ లో, ఉత్తర అమెరికాలో, ఆస్ట్రేలియా, ఫిజీ, అలాగే నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా, రష్యా ఇలాంటి ఎన్నో దేశాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూనే వస్తున్నారు. అలాగే అక్కడ శ్రీకృష్ణుడిని కూడా అందంగా అలంకరణ చేసి నైవేద్యాలు పెట్టి రథోత్సవాల్ని జరిపి ఆలయాల్లో ప్రార్థనలు, భగవద్గీత పఠనాలతో ఆ రోజంతటినీ కూడా చాలా వైభవంగా జరుపుకుంటూ వస్తున్నారు.
0: మన భారతదేశంలోని ప్రపంచ వ్యాప్తంగా మరి ఎన్నో విషయాలు శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకల గురించి చెప్పుకున్నాం కదా, మరొక్క పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామే.
1: తప్పకుండా శ్రీదేవి.

0: శ్రీదేవి చూడు, కృష్ణుడు అనగానే కృష్ణుడు అల్లరి చేస్తాడు, వెన్న దొంగతనం చేస్తాడు, గోపికల్ని ఆట పట్టిస్తూ ఉంటాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదూ. కానీ కృష్ణుడు చేసే ప్రతి పనిలోనూ, శ్రీకృష్ణుని జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలోనూ మనకి ఒక సందేశం ఉంటుంది. ఎలాంటిది అనుకుంటున్నావు? చూడు, కృష్ణుడు జన్మించిందే అర్ధరాత్రే కదా, అంటే చీకటి. అధర్మం అనే చీకటిలో ధర్మం అనే వెలుగు పుట్టిన రాత్రి అది. చీకటి ఎంత ఎక్కువైనా వెలుగు తప్పకుండా వస్తుంది, అవునా? అలాగే అధర్మం ఎంత పెరిగినా ధర్మం చివరికి గెలుస్తుంది అనే సందేశాన్ని అందించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టుకతోనే.
1: అంటే దుష్ట శక్తులపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అంటాం.
0: అంతేగా మరి.
1: మరి బృందావనంలో కృష్ణుడు బాల్యలీలలు అంటే భగవంతునికి మరియు భక్తులకి మధ్య ఉన్న అత్యంత స్వచ్ఛమైన భక్తికి, నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తాయి. చూడు, వెన్న దొంగతనం చేయడం, శ్రీకృష్ణుడు గోపికలను ఆట పట్టించడం, ఇవే మనం చూస్తూ ఉంటాం. అంటే కృష్ణుడు జీవితం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా గడిచిందని అనుకుంటాం, గాని దేవకీదేవి

0: అష్టమ సంతానంగా జన్మించిన వాడు కంసుణ్ణి వధిస్తాడని తెలిసే గదా కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించారు. అంటే తన పుట్టుకకు ముందు నుంచే ఎన్ని దుష్టశక్తులు తనకు కాచుకోనున్నాయి కదా తన అంతాన్ని చూడ్డానికి. అంటే కృష్ణుడికి అడుగడుగునా గండాలే. ఆ గండాలని ఆపదలని అవలీలగా ఎదుర్కొని దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ గావించారుగా. అలాగే గోవర్ధనగిరిని చిటికని వేలుపై ఎత్తి గోకులల్లో ఉన్న ప్రజల్ని గోవుల్ని కాపాడి గోవర్ధనగిరిదారి అయ్యాడా మరి శ్రీకృష్ణుడు. అంటే చూడు, చిన్నప్పటి నుంచే తను ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ అలాగా పెరిగి పెద్దయ్యి గీతాచార్యుడయ్యి జగద్గురువు అయ్యాడు కదా. అంటే చూడు, మనం అనుకుంటాం పిల్లల్ని ఎంతో సున్నితంగా జాగ్రత్తగా పెంచాలి, ఎటువంటి కష్టం వాళ్ళకి చేరకూడదని అనుకుంటాం. మరి కృష్ణుడు అన్ని కష్టాల్ని గండాల్ని దాటుకుంటూ గీతాచార్యుడిగా తన ప్రయాణం ఎలా సాగిందో పిల్లలకి కృష్ణుని గొప్పతనం తెలియజేయాలి. అలాగే ఎటువంటి ఒడిదుడుకులు కష్టనష్టాలు కలిగిన జీవితంలో ప్రతి వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని మాత్రం మనం నేర్పించాలి. ఏమంటావు?
1: బాగా చెప్పావు శ్రీదేవి. నువ్వు ఇందాక అన్నావే రాక్షసులు అని, శ్రీకృష్ణుని మీదకి పూతన మంత్రగతిగా వస్తే సుడిగాలి రాక్షసుడుగా త్రినావర్త వచ్చాడు, అలాగే పాము రూపంలో ఉన్న రాక్షసుడుగా అగాసురుడు వస్తే కొంగ రూపంలో రాక్షసుడుగా బకాసురుడు వచ్చాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందిని కంసుడు పంపించాడు. కానీ ధర్మం ముందు ఎప్పుడు అధర్మం ఓడిపోతూనే వస్తుంది. కాస్తంత ఓర్పు సహనం మనం పాటించి ధైర్యంగా జీవితంలో వచ్చిన అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్తే ఎప్పటికైనా విజయం మనదే.
0: మనలో కూడా ఆ కృష్ణభావాన్ని ఆ కృష్ణతత్వాన్ని కలిగి ఎప్పుడూ అధర్మాన్ని ఎదుర్కొంటూ ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి.
0: మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చేవారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ మానస.

0: भी की जाती है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक आज दोपहर में तेजी के साथ कारोबार कर रहे थे। अंतिम समाचार मिलने तक सेंसेक्स 526 अंक के उछाल से 76,680, जबकि नेशनल स्टॉक एक्सचेंज का निफ्टी 64 अंक बढ़कर 23,938 पर कारोबार कर रहा था। और अब अंत में मुख्य समाचार एक बार फिर। देश के पहले पृथ्वी अवलोकन उपग्रह का सफल प्रक्षेपण, प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा ये सफलता भारत के अंतरिक्ष क्षेत्र की बढ़ती क्षमताओं को दर्शाती है। न्याय व्यवस्था और विवाद समाधान से जुड़े मुद्दों पर चर्चा के लिए ब्रिक्स मुख्य न्यायाधीशों का मंच नई दिल्ली में शुरू। सरकार नेपाल में लापता व्यक्तियों के निकटतम परिजनों के लिए डीएनए प्रोफाइलिंग सेवाएं उपलब्ध कराएगी। बाढ़ से मरने वालों की संख्या 1,282 हुई। श्री कृष्ण जन्माष्टमी आज देश भर में श्रद्धा और उल्लास के साथ मनाई जा रही है। मध्य प्रदेश में कल तक मूसलाधार बारिश का अनुमान। और चाइना ओपन बैडमिंटन में भारतीय जोड़ी सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी का मुकाबला आज शाम क्वार्टर फाइनल में डेनमार्क की जोड़ी से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీ సెల్సియస్. అలానే పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత సంఖ్య 26.4 డిగ్రీల సెల్సియస్. రాగల 5 రోజుల వరకు ఆంధ్ర తీర ప్రాంతాలు, ఆంధ్రేతర తీర ప్రాంతం, బంగాళాఖాతం తీరం వెంబడి మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరిక జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు కర్ణాటక సంగీతం వింటారు. కర్ణాటక సంగీతంలో శ్రీ వెంపటపు మల్లేశ్వరరావు సాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావడూరు సూర్యప్రసాద్ గారు మృదంగం వింటారు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102.5 ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు విత్ మీ హారిక. సో మరి ఇప్పుడైతే మనం ఉన్నాం, ఒకప్పుడు రేడియోలో వినిపించిన ఆ మధురమైన స్వరాలు ఈరోజు కూడా మన మనసుని అదే హాయిగా పలకరిస్తాయి. తరాలు మారినా మంచి పాటల మాయ మాత్రం మారదు. అలాంటి ఆనిముత్యాల లాంటి పాత తెలుగు సినిమా పాటలతో మీ ముందుకు వస్తుంది మీకు ఇష్టమైన కార్యక్రమం మధురమే సుధాగానం. ఆల్రెడీ వచ్చేసింది టైం, 3 దాటిపోయింది కదా. మరి జ్ఞాపకాల తలుపులు తెరిచి ఆ మధురమైన గానంలో కాసేపు పాత పాటలు వింటూ ప్రయాణిద్దామా? మరి మీకు నచ్చిన సాంగ్స్ని మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వినాలి అంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్ 6304767436 అనే నెంబర్కి ఒకే ఒక్క మెసేజ్ చేసేసి మీకు నచ్చిన సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి 5 గంటల 30 నిమిషాలకి వచ్చే మా పదం మీ భావం కార్యక్రమంలో ఈరోజు నేను ఇచ్చే పదం, ఎలానో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి గోపాలకృష్ణుడు అనే పదాన్ని వాడి మంచిగా కవితలు రాసి మా వాట్సాప్ నెంబర్కి మీ చిరునామాతో సహా 4 గంటల నుంచి 5 గంటల మధ్యలోపు పంపించేసేయండి. సో మరి ముందుగా ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం.

మరి మధురమే శతగానంలో మనకి ముందుగా మెసేజ్ చేశారు రామయ్య తండ్రి అనే సినిమా నుంచి ఎస్డి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాటని మా కోసం ప్లే చేయండి అని శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ నుంచి మెసేజ్ చేశారు. మరి తప్పకుండా మీకోసం మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్.

అలానే ఈరోజు మధుర మెసుదాగానంలో మన భారతదేశం అంటేనే ఎన్నో భాషలు, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో కళారూపాల సమ్మేళనం. అలాంటి అద్భుతమైన భారతీయ నృత్య సాంప్రదాయాల్లో ఒకటి చావ్ నృత్యం. కదలికల్లో వీరత్వం, ముఖ కవలికల్లో కథ, వేషధారణలో వైభవం, ఇవన్నీ కలిసిన ప్రత్యేక జానపద నృత్య రూపమే చావ్. చావ్ నృత్యానికి ప్రధానంగా ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి మూడు ప్రధానమైన శైలులు ఉన్నాయి: సైరేకెల్లా చావ్, పూరులియా చావ్, మయూర్భంజ్ చావ్. వీటిలో కొన్ని శైలుల్లో అందమైన ముఖ ముసుగులు ఉపయోగిస్తారు. పురాణం

సంగీతంలో పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు, వీరగాథలను నృత్యం ద్వారా ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తారు ఈ చావ నృత్యంలో. మరి మరిన్ని విషయాలు వీటి కోసం తెలుసుకుందాం. తర్వాత ఎవరు మెసేజ్ చేశారో లేట్ చేయకుండా చూసేద్దాం. యశోదాకృష్ణ చిత్రం నుండి చెక్కని వాడే భలే టక్కరి వాడే అనే పాటని ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఉమామహేశ్వరరావు, సత్యభాను కర్ణాటక నుంచి, బెంగళూరు కర్ణాటక నుంచి. మరి తప్పకుండా మీకోసం యశోదాకృష్ణ చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట మీకోసం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మధుర మేషధగానం కార్యక్రమంలో ఆపాత మధుర గీతాలను వింటూ ఆనందిస్తున్నారు కదా. మరి తర్వాత ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. ఘంటసాల పి సుశీల పాడిన పాట దేవుడు చేసిన మనసులు చిత్రం నుండి మా కోసం ప్లే చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి, లలిత, అవశిష్ట, గోపాలపట్నం నుండి.

ఎస్ ఫ్రెండ్స్, మరి దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. అండ్ అలానే చావ్ నృత్యం కోసం తెలుసుకోవాలి అంటే చావ్లో అడుగులు మాత్రమే కాదు, శరీర కదలికలే ఒక భాషలా కథ చెప్తాయంట. ముఖ్యంగా యోధుల కదలికలను గుర్తు చేసే శక్తివంతమైన భంగిమలు, జంప్లు, తిరుగుళ్ళు ఈ నృత్యానికి ప్రత్యేక ఆకర్షణ. 2010లో చావ్ నృత్యం యునెస్కో మానవాళి ఆమృత సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు సంపాదించింది. అందుకే చావ్ నృత్యం కేవలం ఒక డ్యాన్స్ కాదు, మన జానపద జీవన శైలి, పురాణ కథలు, వీరత్వం, కళాత్మకత కలిసిన భారతీయ సంస్కృతికి ఒక అందమైన ప్రతిబింబం. ఇలాంటి అరుదైన కళారూపాలను తెలుసుకోవడం, ఆదరించడం మనందరి బాధ్యత కూడా కదా. మరి ఇంకా మరిన్ని విషయాలు ఈ చావ్ నృత్యం కోసం తెలుసుకుందాం. మధుర మిశ్రిత గానం కార్యక్రమంలో తర్వాత ఎవరు మెసేజ్ చేశారో చూసేద్దాం. మా కోసం కులగౌరవం చిత్రం నుండి ఘంటసాలప్పి సుశీల పాడిన పాట మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ అనే పాటని ప్లే చేయమని లింగలక్ష్మి అండ్ సత్యనారాయణమూర్తి వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి తప్పకుండా మీకోసం మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ అయితే వస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలని. ఈ ప్రసారాలని శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లతో పాటు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

మల్లెపువ్వు చిత్రం నుండి చిన్న మాట అంటూ ఒక మంచి పాట అయితే విన్నారు కదా. మరి ఈ పాటని రిక్వెస్ట్ చేసింది పార్వతి గారు, సాయి గారు, అండ్ అలానే శరణ్య గారు రిక్వెస్ట్ చేశారు అక్కిపాలెం నుంచి. మరి పీసీసీలో పాడిన ఈ పాటను మనం ఇప్పుడు విన్నాం. అండ్ మనం చావ్ నృత్యం కోసం కూడా తెలుసుకుందాం. ఈ ఈ నృత్యం కోసం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఎంపీ పట్వారీ గ్రూప్ 2లో 2022లో వచ్చింది ఈ విధంగా. చావ్ నృత్యాలు ఈ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో ప్రదర్శించబడతాయని: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం. సో మనకి ఆన్సర్ తెలుసు పశ్చిమ బెంగాల్ అని. అదే కాకుండా కింది వాటిలో చావ్ నృత్యం యొక్క లక్షణం ఏది అని కూడా ఇస్తారు. అంటే చావ్ అనేది జార్ఖండ్, బెంగాల్ మరియు ఒరిస్సా అనే ప్రాంతానికి చెందిన పురుషులు

0: మాత్రమే ప్రదర్శించే ఒక శైలి. చావ్ ముసుగు కృత్రిమ మట్టతో తయారు చేయబడుతుంది. చావ్ నర్తకి చమక్ అని పిలువబడే మెరుపు వేగంతో శరీర కదలికలు చేస్తూ ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 and 1 and 3 అనమాట. సో ఇలా కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. సో మరి ఇది ఈరోజు మనం తెలుసుకున్న చావ్ నృత్యం కోసం అండ్ పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేసాం. కాబట్టి ఇంతటితో మధుర మిశ్ర గానం కార్యక్రమం సమాప్తం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఎస్ ఫ్రెండ్స్, మరి ఎగ్జాక్ట్లీ ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. రైట్ నౌ మనమైతే ఉన్నాం. మీకు నచ్చిన పాటలతో, మీకు నచ్చిన మాటలతో మీతోనే కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం సరదాగా కాసేపు. మరి ఈరోజు సరదాగా కాసేపులో ఏం టాపిక్ తీసుకొచ్చానో తెలుసా? అసలు ఇంటికి బంధువులు వస్తున్నారంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. గెస్టులు వచ్చారు, వాళ్ళని పలకరించాం, మాట్లాడాం. కానీ ఇంట్లో ఉన్న, అంటే మన చిన్నతనంలో పిల్లల చూపు మాత్రం ఒక్కసారి వాళ్ళ చేతిలో ఉన్న కవర్ మీదే ఉంటుంది, మరోసారి వాళ్ళ పాకెట్ మీద. నమస్కారం ఆంటీ, ఎలా ఉన్నారు అని చాలా ప్రేమగా అడిగేది కూడా కొన్నిసార్లు ఏమైనా తెచ్చారా అనే ఆశతోని. ముఖ్యంగా ఫంక్షన్స్, పండుగలు, బర్త్డేస్ లాంటివి అయితే గెస్ట్ వెళ్ళిపోయే ముందు, అదే చుట్టాలు వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఇచ్చే చిన్న గిఫ్ట్ లేదా మనీ కోసమే పిల్లలు ఎంత ఈగర్గా వెయిట్ చేసేవారో గుర్తుందా? ఇప్పుడు పెద్ద అయ్యాక కూడా సిచ్యువేషన్ పెద్దగా మారలేదే అనుకోండి, పిల్లలు మనీ కంటే ఎంత ఇచ్చారో అని తెలుసుకోవడంలోనే ఎక్కువ క్యూరియాసిటీ. సో మరి ఈరోజు సరదాగా కాసేపులో మీ చిన్ననాటి మనీ మెమరీస్ ఏంటో నా తని అలానే లిజినర్స్ అందరితోనే షేర్ చేసేసుకోండి. మరి నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0891272724 లేదా 2727288 నెంబర్స్కి. మరి మన ఫస్ట్ కాలర్ అయితే ఎవరో చూసేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: శ్రీకాకుళం జిల్లా అహ్మదాబాద్ నుంచి సుభాష్ మురళి మేడం.
0: ఓకే, సో మురళి గారు చిన్నప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తారు అని చెప్పి మీరు ఎలా వెయిట్ చేసేవాళ్ళు?
1: చాలా మంచి కంటెంట్లు తెచ్చారు, బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు, ముందు అభినందనలు.
0: థ్యాంక్ యూ.
1: మా తాతయ్య గారు కానీ మా మామయ్య గారు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేగోడీలు కానీ పోతరేలు కానీ తెచ్చేవాళ్ళు మేడం.
0: చేగోడీలు పోతరేకులు,
1: దాని మీద ఆశ అంతకుంచే మాట్లేదు. బాల్యం కదా, ఏమంటుంది
0: తిండి తిండి చిరుతిళ్ళు.
1: వెళ్ళిపోయేటప్పుడు మా తాతయ్య మామయ్య 3 పైసలు 5 తెచ్చేవాళ్ళు మేడం. 45 సంవత్సరాలు పెట్టమించు,
0: 45 సంవత్సరాలు.
1: చాలా తీపి జ్ఞాపకం తెచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మా తాతయ్య మా ఇద్దరు లేరు, కానీ చెట్టుకి తెచ్చుకునే కార్యక్రమం తెచ్చారు. చాలా థ్యాంక్స్.
0: ఓకే, సో ఆ 3 పైసలు బాగా గుర్తొచ్చాయి మీకు?
1: చాలా తీపి జ్ఞాపకాలు. అప్పుడు 3 పైసలు కూడా చాలా వాల్యుబుల్.
0: అవునవును,
1: 500 ఇచ్చిన ఏం లేదు అసలు.
0: అవును,
1: అది
0: ఓకేనండి. థ్యాంక్ యూ మురళి గారు. అండ్ నెక్స్ట్ కాలర్ కూడా మన కోసం రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం మరి లేట్ చేయకుండా. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం.
2: నా పేరు కొండబాబు అండి, గొల్లపాలెం అండి.
0: ఓకే కొండబాబు గారు, మరి మీరేం చెప్తారు?
2: చిన్నప్పుడు అండి మా మేనమ్మ మేనస్తాను మా బాప గట్ట వచ్చిపోయారండి. ఎప్పుడు అండి, నేనంటే బాప ప్రేమ ఎక్కువండి.
0: ఓకే,
2: అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళే ఏదో సొంతంగా తయారు చేసి వచ్చిపోరండి. ఇంట్లో పిల్లు కట్టమే ఇప్పుడు 1 రూపాయి 2 రూపాయలు నాకు ఎత్తుకుంటూ పోరండి. నాకే మా అన్నదమ్మ తీసుకుంటూ పోరు. అయితే మేము చాలా ప్రేమగా వెళ్ళినప్పుడల్లా మా మమ్మల్నే తీసుకుండేది అండి, దగ్గర చేర తీసుకుండేది.
0: ఓకే,
2: వెళ్ళేవాడు కూడా 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చినప్పుడు, అప్పుడు 1 రూపాయి 2 రూపాయలు అంటే ఇప్పుడు ఎంచుమించి 500 1000 రూపాయలే అండి.
0: అప్పట్లో 1 రూపాయి 2 రూపాయలు.
2: అప్పుడు 1 రూపాయి 2 రూపాయలు అంటే ఒకసారి అయితే 10 రూపాయలు ఇచ్చింది. ఎంచుమించి లేదంటే ఇంకో 5 రూపాయలు వేసుకుని బట్టలు కూడా తీసుకున్నాను నేను. అప్పుడు అంత ఇది అంతా సుమారు 48 సంవత్సరాల క్రితం బ్యాక్ అనమాట.
0: ఓకే ఓకే ఓకే ఓకే, సో మీ బాప గుర్తొచ్చింది మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఇలానే మరింత మంది లిజనర్స్తో మాట్లాడేద్దాం. సో మరి మీకోసం మరోసారి టాపిక్ చెప్తున్నా చిన్న

చిన్నప్పుడు మన చిన్నతనంలో చుట్టాలు కానీ బంధువులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే చిరుతిండ్లకో లేదంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకో అంటే చాలా ఆశగా చిన్నతనం కదా చూసేవాళ్ళం. సో వాటి కోసం ఇంట్లో యుద్ధాలే జరిగిపోయాయి. కొన్నిసార్లు ఆ డబ్బుల్ని అమ్మ వెంటనే తీసేసుకునేది కదా. ఆ టైంలో మన బాధ చూడాలి, అయ్యయ్యో ఎంత బాధపడిపోయే వాళ్ళం కదా. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ని మళ్ళీ మనం ఒకసారి ఆ జ్ఞాపకాల్ని రివైండ్ చేసుకుందాం. మరి ఈ టాపిక్ మీద మాట్లాడాలి అంటే తెలుసు కదా ఈ నెంబర్స్కి కాల్ చేయాలో, 0891272724 లేదా 2722288 నెంబర్స్కి. అండ్ వీటితో పాటు మీకోసం మధ్య మధ్యలో వండర్ఫుల్ సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు మిరపకాయ మూవీ నుంచి రాహుల్ నంబియార్ అండ్ చైత్ర గారు పాడిన పాట సిలకా రాయే చిలక అనే సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎస్ ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
3: హాయ్ హారిక.
2: హాయ్ అండి, మీ పేరు? సుమలిత గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా?
3: సూపర్ గా ఉన్నాను.
2: ఓకే సో, మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలు?
3: నా చిన్ననాటి అంటే ఉమ్మడి కుటుంబం వల్ల నాకు చిన్న టీల్ ఇంత పెట్టింది ఇది. అందులో డబ్బులు దాచుకుని తర్వాత వెనకాల నుంచి తీయడం అవన్నీ మీకు ప్రాప్తి ఎక్కించాను. అయితే తర్వాత అమ్మకి కానీ మాయకి కానీ చెప్తే ఒక్కొక్క వరడు ఉంది వాళ్ళ ఆడి పేరు చెప్పను.
2: చెప్పాలి చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు వినాలి.
3: అవునా? బాగా అవుతాడు వెంకటేశ్వర ఆడి పేరు. ఆడెక్కువ తీసేసేవాడనమాట. తీసేస్తే మా మాయకి ఇల్లుకి చెప్పాను అని తర్వాత వాళ్ళని 1 రూపాయి ఇచ్చారు బంపర్ ఆఫర్ అనమాట. పది పేజీలు దాచుకోగా 1 రూపాయి దాచుకుంది దాన్ని. తర్వాత బయటకు వచ్చాక ఆడు నాకు ఫుల్ కొట్టేసేవాడు. చాలా చెప్తావా బాప చెప్తావా అని చెప్పేసి
2: చుట్టాలిచ్చే డబ్బుల కన్నా మీ బావ ఇచ్చే దెబ్బలే మీకు
3: ఎక్కువైతే బాగా.
2: ఓకే ఓకే, వెరీ నైస్ అండి సుమలత గారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో.
4: హలో, హాయ్ మేడం.
2: హాయ్ అండి.
4: నా పేరు నాగరాజ్ మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నాను నాగరాజ్ గారు. మీ రేడియో వాల్యూమ్ తగ్గించరా కొంచెం?
4: తగ్గించేయండి మేడం.
2: ఓకే సో, మరి టాపిక్ విన్నారా?
4: విన్నాం మేడం.
2: మరి చెప్పండి.
4: అంటే మా చిన్నప్పుడే అయితే అబ్బుల్లో 1 రూపాయి ఉండేది అండి.
2: ఐస్
4: 2 రూపాయలకు వచ్చేదండి. 10 రూపాయలు ఇట్టినా రాదు ఐస్ క్రీమ్. దాని రేట్లు పెరిగిపోయినాయి కదండి మేడం. ఇప్పుడు మా చిన్నప్పుడు చుట్టాలు వచ్చినా గానీ కొనుక్కోమని ఇచ్చారు. మేము ముగ్గురు, మా తమ్ముడు మా అక్క మేము కలిసి 3 కొనుక్కున్న వాళ్ళం మేడం. సమానంగా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఏమి ఇచ్చేవారు.
2: ఎవరేమి ఇచ్చినా 3 సమానాలు.
4: అవును మేడం.
2: వెరీ నైస్, వెరీ

0: మీరు నాగరాజు మంచి బాలీవుడ్ వర్గానికి చెందిన వాళ్ళు అయితే.
1: మేడం.
0: ఓకే ఓకే అండి నాగరాజు గారు, థ్యాంక్ యూ. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి,
1: మునగబాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: చెప్పండి ఏఎన్ఆర్ గారు, ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నామండి, మీరు బాగుండాలని ఆశిస్తున్నామండి.
0: తప్పకుండా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలి కానీ మేము బాగుంటాం. సో మరి టాపిక్ విన్నారా నాగేశ్వరరావు గారు?
1: విన్నానండి.
0: చెప్పండి. అబ్బా ఎందుకో మీరు మాట్లాడితే ఏంటి రాగాలు వస్తూ ఉంటాయి మాట్లాడుతుంటే.
1: ఏదో ఆనందం అండి,
0: ఆహా ఆనందమే. ఓకే ఓకే ఓకే.
1: లైన్ కలిసిందని ఆనందం కొంత, మీరు వచ్చారని ఆనందం కొంత.
0: అబ్బో ఓకే.
1: అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి.
0: అదే నేను అనాలి, మీరు అనేసారు. అబ్బా మీరు వచ్చేయండి వచ్చేయండి ఇక్కడికి, నేను అటు వెళ్ళిపోతాను, మీరు ఇటు వచ్చేయండి.
1: ఓకే అండి, ఇక్కడ ఉండగానే మాట్లాడేద్దాం. పర్వాలేదండి, మీరు అక్కడే ఉండాలండి, మేము ఇక్కడే ఉండాలి.
0: ఓకే
1: అవునండి. అయితే చిన్నప్పుడు మా అమ్మ తమ్ముడు మాకు మేనమామ అండి, ఆయన వచ్చేటప్పుడు మిక్చర్ తెచ్చేవాడండి ఎక్కువ.
0: మిక్సరా? ఓకే.
1: మిక్చర్ పొట్లం తెచ్చేవాడండి. ఆ పొట్లం నా చేతికి ఇచ్చేవాడండి. మా చెల్లి నేను పొట్లు పట్టేవాడండి. అది పంచుకోవడానికి కూడా మా ఇద్దరికి నప్పేది కాదండి, మాకిద్దరికి గొడవలు అయిపోయాయండి. అయితే మిక్చర్ ఎత్తండి అని చెప్పేసి మా మావయ్యకి మిక్చర్ మావయ్య అని పేరు కూడా పెట్టామండి.
0: అబ్బా మిక్సర్ మావయ్య ఉన్నారా ఇప్పటికి?
1: మరి ఎక్కువగా పట్టుకొచ్చేవాడండి, మిక్సీలో తెచ్చేవాడు అతనికి ఇష్టం కోసం. అది
0: అంటే చిన్న పిల్లలకి మాక్సిమం ఇష్టం ఉంటదని అలా తెచ్చేవాళ్ళేమో.
1: అవునండి, మాకు కూడా అలవాటు అయిపోయి మిక్సీ మావయ్య అని పేరు పెట్టామండి.
0: మంచి పేరే పెట్టారండి మిక్సర్ మావయ్య. అయితే నెక్స్ట్ మిమ్మల్ని నేను మిక్సర్ మావయ్య అంటాను, మీ పేరు ఏఎన్ఆర్ గారు అని అన్ను.
1: ఓకే అండి, మీరు ఎలా పిలిచినా మాకు ఓకే.
0: ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో, హాయ్ హాయ్ హరిక గారు, నమస్తే.
0: నమస్తే నమస్తే, మీ పేరు?
2: రాధాపురం శ్రీకాకుళం.
0: అబ్బాబ్బా నవ్వులు బండి.
2: ఏటి వాతావరణం నవ్వాల ఏడాలి అర్థం అవడం లేదు.
0: మీరు మీరు ఏడిస్తే వాతావరణం నవ్వుతుందండి, వద్దొద్దు మీరు నవ్వండి.
2: ఏటి వేడి వేడి దంచేస్తుంది ఇలాగా.
0: మీరు నవ్వుతున్నారు ఇప్పుడు, ఏటి చెప్పాను. మీరు నవ్వితే వాతావరణం బయట వేడి వేడిగా ఉంటది, మీరు ఏడిస్తే వాతావరణం చల్లగా ఉంటది. ఏం చేస్తారు, సో మీరు నవ్వుతూనే ఉంటారు కాబట్టి బయట ఎండలు తప్పవు.
2: అంతే అంతే మరి, అంతే పాపం నా నుండి అందరికి ఇబ్బంది అయితే.
0: పర్లేదు పర్లేదు, మరి టాపిక్ లోకి వచ్చేద్దాం. టాపిక్ విన్నారా?
2: చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే డబ్బులు అవి ఇస్తారు కదా, మనకి పిల్లలు కదా అని ఇస్తారు. అదేమో మా అన్నయ్య ఏడ్చేసేవాడు, ఎవరు ఇచ్చిన డబ్బులన్నీ నాకు ఇచ్చేయండి అంత నా దగ్గర ఉంచుతానని చెప్పేసి వాడు ఉంచుకుండేవాడు. మేమేమో ఆడు ఎప్పుడు డబ్బులు తీసి కొంటాడా అని మేము అలా చూస్తుంటే, రేపు కొంటాం రేపు కొంటాం కూడా అలాగా వాడి దగ్గరే. అది మా అమ్మగారికి చెప్తే మా అమ్మ అనేది మీకు ఎవరమ్మన్నారు వాడికి మీ దగ్గర ఉంచుకోవాలి కదా అని అంటే అచ్చి జరిపించేవాడు, ఇస్తారా లేదా అంతే. చిన్నప్పుడు అలాగే ఉండేది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఆడంటే అది ఎప్పుడు కొని చూస్తే అప్పుడు అలా
0: తిందంటే
2: అంతే, అలా ఎప్పుడు కొని చూస్తారని చూడమే మా పని. ఆడు మాత్రం వాడు అటు ఇటు వెళ్ళిపోయాడు, అదే గుర్తుకొస్తుంది విషయాలు కనుక.
0: అన్ని గుర్తొచ్చారా మీకు చిన్నప్పుడు డబ్బులు?
2: ఇప్పటికే ఉన్నాడు అన్నయ్య ఈ ఊర్లోనే వస్తుంటాడు.
0: చెప్పండి చిన్నప్పుడు చేసావు కదా అని.
2: ఇప్పుడు మరి ఇస్తుంటాడు, ఆడే ఇస్తుంటాడు ఇప్పుడు అనకూడదు కదా.
0: మరి చిన్నప్పుడు దాచుకున్న డబ్బులని వడ్డీ కలిపి ఇచ్చేస్తున్నాడు
2: ఇప్పుడు ఇస్తున్నాడు.
0: ఓకే ఓకే రాధ గారు, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇలానే మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం జూలై మూవీ నుండి అద్నాన్ స్వామి గారు పాడిన పాట ఇప్పుడు మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
4: సరదగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో
5: హలో
4: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
5: సాయంత్రమ్మా.
4: మీ పేరు?
5: శుభాకాంక్షలు అండి అందరికి.
4: థ్యాంక్ యూ అండి. మీకు కూడా
5: థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.

0: చెప్పండి.
1: ఆ బంధువులు వచ్చేటప్పుడు మన సరదాగా ఉంటదమ్మా, ఏకైక పిండి వంటలు పచ్చళ్ళు అవి తెస్తారు కదమ్మా, మన సరదాగా ఉంటది.
0: సరదాగా ఉంటది. సో దేనికి వాళ్ళు ఏమేమి తెస్తారని మీరు ఫీల్ అయ్యేవాళ్ళు?
1: మరి జంతికలు అని మరి ఇది పంగడాలు జలాబీలు అవి తెస్తారమ్మా, గులాబీ పచ్చళ్ళు అవి.
0: దానికోసం కొట్లాడుకునేవారా?
1: అవునమ్మా.
0: ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
2: హారిక అమ్మగారు నమస్కారం అండి. అమ్మ
0: నమస్తే. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు?
2: ఉన్నారండి అమ్మ.
0: ఓకే, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. ఇంతకు ముందు ఎవరైనా ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చారనుకోండి, ఏవో పప్పలు తెచ్చేవారు, పప్పల పప్పలు తెచ్చి పెద్దవారికి ఇచ్చేవారు.
0: అవును.
2: అవి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, పిల్లలందరికీ ఎప్పుడు పంచి పెడతారంటే ఎదురు చూసేవారు అమ్మా.
0: నిజమే, ఇప్పటికే అదే కదా,
2: ఇప్పుడు అదే ఎదురవుతుందమ్మా.
0: ఎప్పటికీ ఇప్పటికీ ఎరగని తీపి జ్ఞాపకాలు అవి.
2: అవునమ్మా.
0: ఓకేనండి, ఓకే. సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. హలో.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ భార్గవ్ గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: శిరీష నాయనతోట
0: ఓ, శిరీష గారు చెప్పండి, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు?
1: బాగున్నారండి.
0: బాగున్నారా? ఎందుకు ఆ
1: నిన్న టాపిక్
0: చిరునవ్వు?
1: వినలేదు, ఇప్పుడే వేసాను పాడుకొని వేసాను ఇప్పుడే,
0: టాపిక్
1: అందుకే
0: ఏంటంటే,
1: చిరునవ్వు.
0: చిన్నప్పుడు మన ఇంటికి, చిన్నప్పుడే కదా, ఇప్పటికైనా మన ఇంటికి బంధువులు చుట్టాలు లేదా మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నప్పుడు పిల్లల కోసం ఏదో ఒక చిరుతిళ్ళో లేదంటే డబ్బులో వాళ్ళ కోసం ఇస్తూ ఉండేవాళ్ళు కదా. సో చిన్నపిల్లలు
1: అవును,
0: ఏం తెస్తారు, ఎంత డబ్బులు ఇస్తారు, ఇస్తే ఏం చేద్దాం. సో ఒకరికి డబ్బులు ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే దానికోసం ఒక యుద్ధాలు. సో ఇలాంటివన్నీ
1: అవును.
0: అవుతూ ఉండేవి కదా. సో అలా మీ చిన్నప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలు, చుట్టాలు తెచ్చే వాటి కోసం.
1: అంటే అన్ని నేను, అంటే ఎవరు ఏం తెచ్చినా అన్నయ్యకి డబ్బులు అయితే అన్నికి ఇచ్చేవారు. ఏమైనా చిప్స్ గాని ఏమైనా చిల్లీలు అయితే ఇద్దరికి సమానంగా పంచేవారు. డబ్బులు
0: డబ్బులు అయితే
1: ఎందుకంటే
0: అన్నికి ఒకడికి, తిండి అయితే మళ్ళీ
1: ఎందుకంటే
0: అందులో మీకు షేర్, అంటే మీ వాటే కదా అక్కడ తక్కువ.
1: తక్కువ అంటే డబ్బులు అంటే నేను చిన్నపిల్లను ఏం కొంటానో తెలియదు, అది
0: అబ్బా.
1: కొంచెం చదడు కాబట్టి ఇస్తాడనే వాడికి ఇచ్చేవారు. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఇప్పుడు అలాగే ఉంటాడు, వాళ్ళు ఎంత వారం వెళ్ళిపోతారా ఈ డబ్బు పట్టుకొని కొనేసుకుందామా అని చూస్తాడు.
0: అలానే ఉంటారు పిల్లలు అంటే. ఓకే ఓకే శిరీష గారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురి దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను. మేడం బాగున్నారా?
0: బాగున్నానండి గోపి గారు, మీరు ఎలా ఉన్నారు?
2: నేను చాలా చాలా చాలా బాగున్నాను మేడం. 102 FM దయవల్ల.
0: ఓహో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మరి టాపిక్ విన్నారా?
2: విన్నాం మేడం, జస్ట్ ఇప్పుడే ముందు కాలర్ అడిగారు కదా, నేను బయట నుంచి వచ్చాను. కరెక్ట్ గా మీరు కూడా చెప్పారు మేడం. అయితే చిన్నప్పుడు గానీ ఇలా ఉంటే మాకు డబ్బులు ఇస్తే అప్పుడు రూపాయి రూపాయి మేడం, డబ్బులు కానీ ఇచ్చేలాగుంటే ఓ మాకు పెద్ద పండగ అనమాట. అది ఆ డబ్బులు ఒక 1 రూపాయి ఇచ్చారు అనుకోండి, జంతికలు తీసుకెళ్ళిపోవడం, తీసుకెళ్ళిపోయి చెరువుల దగ్గరికి వెళ్ళి చిన్న కొండ పెంకుల్లోని ఉండల్లాగా చేసేది మేడం. అంటే ఊరు అవతల దాటిపోయి చిన్న చిన్న పెంకుల్లో నేమొచ్చి కొద్ది బెల్లం వేయడం, బెల్లంలోకి వచ్చి జంటలేసి అలా ఉండల్లా చేసేసి తినాలి మేడం. మాకు చాలా ఇదనమాట అది.
0: ఓహోహోహో,
2: చిన్న అంటే చిన్న పొయ్యిలా తయారు చేయడం, చేసి దాంట్లో ఒక చిన్న కరపల్లలు పెట్టడం, ద్వారా చిన్న పొల్ల చేసుకుని తినవాళ్ళు.
0: వంటనే మరి కాస్త వంటగా చేసేవాళ్ళ.
2: చాలా మంచి టాపిక్ ఇచ్చారు.
0: ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇంకొక కలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: శ్రీనగర్ మేడం.
0: ఓకే రావు గారు, మీరేం చెప్తారు?
3: మేడం మా చిన్నప్పుడు మేడం అర్ధనా అనా ఇచ్చారు మేడం, చుట్టాలు వస్తే అది చాలా విలువ ఉంది మేడం. దానికి 70 సంవత్సరాల క్రితం 84 ఇయర్స్. చూడలేదేమో అది, ఆ కాయిన్స్ మీరు చూడలేదు. మీరు
0: నాకు తెలిసి రూపాయినే చూశాను.
3: అది తెలియదు, మీకు తెలుసు తెలియదు. ఇంకా అర్ధనామానికి చాలా వాల్యూ ఉండే మేడం, చాలా వస్తువులు కొనుక్కునే వాళ్ళం అది తీసుకెళ్ళి. అర్ధనా అనా బ్యాడ్ మరీ ఎక్కువ ఉండేది మేడం, బ్యాడ్ ఇస్తాను.

0: చాలా ఎక్కువ ఉండేది.
1: ఓహో, బేడా అర్ధనా. ఓకే, నాకు ఇవన్నీ
0: కానీ కానీ ఒకటి ఉండేది ఇంకోటి, దానిలో ఒక్కొక్క కానీ ఇది కన్నం కానీ ఒకటి ఉండేది దాంట్లోనే. మేడం అన్నీ చూసాను మేడం.
1: నిజంగా మీరే అసలైన అదృష్టవంతుల, అన్ని మూడు తరాలు కూడా చూశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మరి ఇలానే మరింత మంది లిజినెస్ తో మాట్లాడతా. ఇప్పుడు మీకోసం టిఫిన్ గోపిక పూర్ణిమ గారు పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా.

0: ఏ స్టూడెంట్స్, మరి సరదాగా కాసేపులో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవెనింగ్ అండి. బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు ఎం రమణ. అల్మేష్ గారి పెద్దపిల్లి.
0: ఓకే రమణ గారు, టాపిక్ విన్నారా?
1: అన్నామండి.
0: సో మరి చెప్పేసేయండి.
1: ఏంటి ఇప్పుడు ఊరని చుట్టాలంటే వాళ్ళు ఇచ్చి డబ్బులు గురించి కాదు, వాళ్ళు ఇచ్చి వాళ్ళు అప్పుడు గంటి కూలు అయ్యి వండువాళ్ళు. మాకు ఆ చుట్టాలు వచ్చినా పండుగలు వచ్చినా వరుకులు వండువాళ్ళు, మంచి పిండి వంటలు వండువాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు. మేడం వాళ్ళు చుట్టాలు కొట్టితే చుట్టాలు అంగ తింటారు కదా.
0: అవును,
1: అందుకనే ఆ తర్వాత పిండి వంటలు మనమే కదా తింటాం. ఆ డబ్బులు లెక్క చేసే వాళ్ళు వాళ్ళు ఇచ్చినా జరిగారు మేడం.
0: ఓకే. సో అలాగే చిన్నప్పుడు వాళ్ళు చిన్నవి తీసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం. ఈస్ట్ గోదావరి చెల్లూరు. నా పేరు గోవింద్ అండి.
0: ఓకే గోవింద్ గారు, మీరేం చెప్తారు?
2: మేడం గారు ఈ రోజు చాలా మంచి పెట్టారు, మంచి పెట్టారు. కానీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తుంది మేడం గారు.
0: నైస్ నైస్, చెప్పండి.
2: సుక్తాలు ఎప్పుడు వస్తారా అనేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత సుక్తాలు వచ్చారా లేదో ఇంట్లో చూసుకునే వాళ్ళు అన్నమాటండి. వచ్చే ఫ్రూట్స్ కూడా ఏ సీజనల్ ఫ్రూట్స్ అవి కూడా తెచ్చివారు. ఇంటి దగ్గర వాళ్ళు మనకు కావాల్సిన పిండి వంటలు వండుకుని అప్పట్లో ఫోన్లే లేవంటే ఎప్పుడు చుట్టాలు వస్తారో ఎప్పుడు వెళ్తారో అన్నట్టు ఉండేది అనమాట. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి రోజు ఎవరన్నా వచ్చారా అన్న పరిస్థితి వచ్చాయి అనమాట. అప్పట్లో ఇంకా ఆ రోజులు ఇంకా చాలా మంచి రోజులు మేడం గారు. పోయిన రోజులన్నీ కూడా చాలా మంచి రోజులు మేడం గారు. వెళ్తా వెళ్తా అప్పట్లో ఒక పావల లేకపోతే రవ్వసం అయితే అది మాకు ఒక వారం 10 రోజులు సరిపోయాయి అన్నమాట ఆ రోజుల్లో. చాలా చాలా అప్పుడు రోజునే గారు మేడం. కానీ తర్వాత ఏంటంటే ఇప్పుడు స్వీట్స్ అప్పుడుండే కాదనమాట. ఇప్పుడు స్వీట్స్ అప్పుడు ఉండే కాదు.
0: అప్పుడు ఇస్తే ఏ పప్పు ఉండలో, కొబ్బరి ఉండలో,
2: సాలసులు,
0: సున్నుండలు, కొబ్బరి చెక్క ముక్కలు, అదే కొబ్బరితో చేసిన తీపి కొబ్బరి మిఠాయిలు అంటారు కదా అవి. సో అలాంటివి వచ్చేవాళ్ళు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. సో ఇలానే మాట్లాడదాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం కార్తిక్ గారి వాయిస్ లో ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ 7 సెన్స్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎస్ ఫ్రెండ్స్, మరి సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో.
2: హలో అండి, విష్ యూ హ్యాపీ కృష్ణాష్టమి అండి, శుభాకాంక్షలు మీ అందరికీ కూడా.
1: థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. సో మీ పేరు?
2: బ్లైండ్ అని చిన్నంబార్ అండి.
1: ఓకే త్రినాథ్ గారు, సో మరి మీ చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పండి.
2: ఏంటండి
1: మీ చిన్ననాటి జ్ఞాపకాలు?
2: నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే
1: అదే నేను ఇచ్చిన టాపిక్ విన్నారా?
2: విన్నానండి. డబ్బుల గురించి కదా ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు.
1: అదే
2: ఏముందండి ఇప్పుడు పావులన్న విలువ, అద్దరిపై అన్న విలువ.

0: పది పైసలు ఐదు పైసలు ఏదన్నా సరే విలువండి, అది ఏదైనా కొనుక్కుంటున్నా తాగాలని సరే నాకు చాలా ఆనందంగా అనిపించేది.
1: ఓకే,
0: ఇప్పుడు ఆ రోజుకి రమ్మంటే ఈ రోజుకి రావు కదండి. కొంతమంది బంధువులు లాంటి కూడా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా హెల్ప్ చేసేవారు, అలా ఏర్పాటు చేసి హెల్ప్ చేసేవారండి. అది మా మేనమ్మ గారు ఉన్నప్పుడు కూడా మనం హెల్ప్ చేశారు. దానికి ఉంది అంటే ఆ ఒక్క విలువ డబ్బు విలువ అలాంటిదండి. మనం ఏం చేస్తున్నా వాళ్ళ రుణం తీర్చుకోదాం, వాడు భగవంతుల్లో కలిసిపోయిన వెళ్ళిపోయినా
1: అవును
0: వాళ్ళు చేసింది ఎప్పుడు వృధా అవ్వకూడదు వాళ్ళకి.
1: అవును,
0: అలా చేసేవారండి కొంతమంది కొద్ది కొద్దిగా మనకు ఆడకున్నాను. దాంట్లోనే భోజనం కానీ విధులు కానీ సమర్పించుకోవడం కానీ అలా చేసి చేసేవారండి, అలా చక్కగా ఏర్పాటు చేసేవారు.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ త్రినాథ్ గారు. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ సమీర గారు. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్, చెప్పండి
2: మేడం.
1: చెప్పండి.
2: చుట్టాడు వచ్చేప్పుడు కన్నా వెళ్ళిపోయేప్పుడు ఎదురు చూస్తున్నాడు మేడం.
1: అదే అడిగాను అండి క్వశ్చన్.
2: వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు ఎదురు చూస్తున్నాడు మేడం. అంటే వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు మేడం.
1: అదే టాపిక్ ఈ రోజు మనకి, ఇచ్చే డబ్బుల కోసమే.
2: వాళ్ళు ఎప్పుడు వెళ్తారా ఎదురు చూస్తూ ఉండవండి. కాలేజీ స్కూల్ కి వెళ్ళినా సరే అమ్మ పిన్నోళ్ళు ఉంటాయి ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారా అడిగేవాను మేడం.
1: ఈ రోజు ఉంటారంటేనే స్కూల్కి వెళ్ళేవారే వెళ్ళరంటే ఉండిపోయే
2: వాళ్ళండి మేడం.
1: ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఇంకొకసారి హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, అంజీ మూవీ నుండి.

0: సరదాగా కాసేపులో ఇంకా 2 నిమిషాలు మాత్రమే మిగులున్నాయి కాబట్టి ఒకే ఒక్క కాలర్తో లాస్ట్గా మాట్లాడేద్దాం. హలో,
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మీరు స్టార్ట్ చేసిన టైంకి అలా నచ్చుతూనే ఉన్నానండి.
0: అందుకే మీరు నిజంగా లక్కీ కాలర్, లాస్ట్ కాలర్ మీరే, చెప్పండి.
1: మా చిన్నప్పుడైతే మా తాతయ్య వచ్చేవాడండి, వాళ్ళకి పొలాలు ఉండేవి, గంటిసేను సోర్చేను వండిది అన్నమాట. ఉండేది అయితే వచ్చేటప్పుడు మొక్కజొన్నలు అంత పొడవు నుండి అంత లావు నుండి అండి గంటిగండలు. ఆ గంటిగండలు కాల్చి కర్ర మోపులాగా ఇంత మోపులా పట్టుకొని వచ్చేవాడు. ఆ ఎన్నులన్నీ వెళ్ళేసుకొని నేను అంటే అన్ని కాదు, 2-3 అందులో తీసేసుకొని రాగానే బెల్లం వేసి దంచేసుకొని తినేసేదండి. అలాగా తాతయ్య రావడానికి ఎదురు చూస్తూ ఉండేదండి. వచ్చేటప్పుడు నాకు సంబరం, చాలా సంబరం.
0: ఓకే ఓకే ఓకే ఓకే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు సరదాగా కాసేపు ప్రోగ్రాంలో నిజంగా చాలామంది కాలర్స్ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మన చిన్నప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళు ఏమైనా తెస్తే అబ్బా మన ఆనందానికి అవధులే ఉండవన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని వెయిట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనకి ఏమి ఇస్తారు, ఏం తెచ్చిన వాటిని ఏమేం తెచ్చారా అని చూడడానికి. సో వాళ్ళు వెళ్ళిపోగానే ఇంట్లో ఒక మినీ యుద్ధం స్టార్ట్ అవుతుంది, అక్క చెల్లెల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే. ఒక్కరే ఉంటే ఇంకా వాళ్ళకే పండగ అన్నమాట, ఎందుకంటే మొత్తం అంతా వాళ్ళకే కాబట్టి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుండే, అండ్ ఇలాంటి మెమరీస్ని మనం రీకలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కాల్ చేసి మే మెమరీస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో మరి ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం సమాప్తం.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు యోవాణి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మనం నేషనల్ న్యూట్రిషన్ డేని నిర్వహిస్తామన్నమాట. ఈ వారంలో సమతుల్య ఆహారం, పోషక విలువలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పిల్లలు అలానే యూత్, ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధుల పోషక అవసరాలపై అవగాహన కల్పిస్తారు. పోషక ఆహారం అంటే కేవలం ఎక్కువ తినడం కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడం. మరి వీటి గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి డైటీషియన్ శృతి కిరణ్ మై గారు మనతో ఉన్నారు. మరి లేట్ చేయకుండా వారిని అడిగి తెలుసుకుందాం. హలో,

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే శృతి గారు,
1: హాయ్ అండి.
0: వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: సో ఈ వీక్ అంతా న్యూట్రిషనల్ వీక్ కాబట్టి వీటి కోసం మరింత అవగాహన తెలుపుకోవడానికి మన లిజినెస్ అందరికీ క్లుప్తంగా చెప్పడానికి మీరైతే రెడీగా ఉన్నారా?
1: తప్పకుండా అండి.
0: ఓకే, అసలు శృతి గారు, న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి?
1: బేసికల్లీ ఫస్ట్ మేము న్యూట్రిషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ వీక్ ఏంటి అన్నది తెలుసుకుందామండి. సో న్యూట్రిషన్ వీక్ అనేది ఎప్పుడు కూడా మనం సెప్టెంబర్ 1 నుంచి 7 తారీఖు వరకు చేసుకుంటాం. ఎందుకు అంటే మా చాలా మందికి న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు ఏం తినాలి ఏం తినకూడదు, చాలా మందికి కొంతవరకు తెలుసు. కానీ ఇది ఈ ఈ వారం అంతా కూడా చాలా మటుకు అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే అందరికీ తెలుసుకునేది అసలు ఏది మంచిది ఏది చెడ్డది. ముఖ్యంగా ఏంటి అంటే ఎదుగుతున్న పిల్లల కోసం గాని, లేదు అంటే బాలింతల కోసం గాని, వీళ్ళందరికీ ఏంటంటే న్యూట్రిషన్ అంటే పోషకాహారం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. సో వాళ్ళకి కావలసిన అవగాహన చాలా ఇంపార్టెంట్. అందుకని 1 నుంచి 7 తారీఖు వరకు మనకి

0: ఎడ్యుకేషన్ వీక్ కింద మనం పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుని ప్రతిదీ కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తాం. సో నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది ఇవన్నీ తెలియజేయడానికి. మీరు అడిగింది న్యూట్రిషన్ గురించి, అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అండి? సో న్యూట్రిషన్ అంటే చాలా మందికి ఏంటి న్యూట్రిషన్ అంటే, ఓకే పళ్ళు కాయగూరలు తినాలి, లేదు అంటే ముఖ్యంగా అన్నం మానేయాలి, కేవలం ఇది తినే బ్రతకాలి, ఇదే తెలుసు చాలా మందికి. చాలా తప్పండి, న్యూట్రిషన్ అన్నది అది కాదు. ముఖ్యంగా న్యూట్రిషన్ అనే ఉద్దేశం ఏంటి అంటే, పోషకాహారాలు అన్నిటిలోనే ఉంటాయి, ముఖ్యంగా ఉండాల్సినవి మన ప్లేట్ లో ఏంటి అన్నది మనం చూసుకొని తీసుకోవాలి మాట. అలా న్యూట్రిషన్ ది మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో పోషకాహారాలు అనగా అంటే లైక్ సింపుల్ గా మనం ఎలా చెప్పాలి అంటే, పోషకాహారాలు ఏమీ లేవు మనకి, కార్బోహైడ్రేట్స్, మనం తినే కార్బోహైడ్రేట్స్ కానీ లేదు అంటే ప్రోటీన్స్ కానీ లేదా ఫ్యాట్స్ అని కానీ, ఇవి సమతూలంగా మన ప్లేట్ లో ఉండాలి. అవి ఓన్లీ ఇదే ఉండాల్సిన అవసరం లేదు, అన్ని కలిపి ఉన్నా పర్వాలేదు. సో ఇది న్యూట్రిషన్ అంటే.
1: ఓకే, సో మీరన్నట్టు అన్ని వెజిటబుల్స్ లైక్ చిరుధాన్యాలు ఇవన్నీ కలిపి కదా ఉంటాయి. కానీ కొంతమంది పిల్లలు ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడానికి అసలు ఇష్టపడరు. సో అలాంటి పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ఎలాంటి మార్పులు చేయాలి అంటారు?
0: ఓకే, జనరల్ గా కూడా అంటే మనం సాధారణంగా తీసుకున్నా సరే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరండి, ఎందుకంటే హెల్దీగా అనగానే పిల్లలకి నచ్చదు, ఎందుకంటే వాటికి టేస్ట్ ఉండదు. పిల్లలకి ఏంటి ఎక్కువ నచ్చుతుంది బాగా, దేంట్లో అయితే బాగా టేస్టీగా ఉంటది, చాక్లెట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, వాళ్ళ నోటికి ఏదైతే రుచిగా అనిపిస్తుందో అవే నచ్చుతాయి. మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి పాలకూర తిను అంటే తింటారా? ఎవరో ఎందుకు, మా అక్క పిల్లలే వేగంగా తినరు. సో మేము దాన్ని ఎలా మార్చుకున్నామంటే, పిల్లలకి ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న మార్పులు చేయాలండి. ఎక్కువ ఒకేసారి ఫోర్స్ గా అంటే ఇప్పుడు బలవంతంగా తినిపించడం అన్నది చాలా చెడ్డ పని, అప్పుడు కూడా బలవంతంగా పెట్టకూడదు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అంటే ప్రతిదీ గ్రహిస్తారు, ఆలోచిస్తారు, ఓకే ఇది తినాలి ఇది తినకూడదు. అందుకనే మనం ఏం చేయాలి, మనం తీసుకునే చపాతి అనుకోండి, చిన్న చిన్న మనం చపాతి పిండి చేసుకున్నప్పుడే కొంచెం పాలకూర మనము బాగా ఉడికించేసి మిక్సీ చేసేసి దాన్ని మందులో వేసేయాలి. వాళ్ళకి ఏంటి, కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి ప్లేటు. ఎప్పుడైతే ప్లేట్ లో కలర్స్ కనిపిస్తూ ఉంటాయో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, ఓకే కలర్ఫుల్ ప్లేట్ ఇది, మనం ఇది తీసుకుంటే ఓకే యూ హ్యావ్ ఐరన్, ఇప్పుడు పాలకూర తిన్నాను మంచి ఐరన్ వస్తుంది, ఓ స్ట్రాంగ్ అవుతావు నువ్వు, ఇలాంటివి చెప్తూ మనం ఇడ్లీ దోశ ఇట్లాంటివి ఏదైనా మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెంగా రాగి పిండి కలిపేద్దాం. మొత్తం రాగి ఇడ్లీయే పెట్టాలి కదా, చాలా మంది ఏం చేస్తారు, చాలా మిస్టేక్ అండి ఇది. రాగి పిండిని మామూలుగా మనం ఎప్పుడు ఎలా అయితే అంబలాలో చేసుకుంటామో వాటినే కొంచెంగా ఇది చేసేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, రాగి మంచిది కదా, అలా ఎవరు తినరండి, పిల్లలు కూడా తినరు. సో ఇడ్లీ బ్యాటర్ లోనే ఇది ఒక 70% ఇడ్లీ బ్యాటర్ అంటే ఒక 20% మాత్రమే రాగి పిండి కలపండి, మెల్లమెల్ల 50% చేయండి దాన్ని. ఇలా వాళ్ళకి ఏంటి అంటే మనం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ టైం అంటే మనం తినే ప్లేట్ దగ్గర అందరం కలిపి తినేటప్పుడు ఇటు పేరెంట్స్ కూడా తింటూ ఉంటే పిల్లల్లో కూడా అవగాహన వస్తుంది, ఓకే నాన్న తింటున్నారు, అమ్మ తింటున్నారు, నేను తినాలి ఇది. సో ఇది చిన్నప్పటి నుంచే హ్యాబిట్ చేయాలండి, అలవాటు చేయాలి ఇది. అలవాటు చేస్తూ ఉంటేనే పిల్లలకి ఏంటి అంటే వాళ్ళు తింటూ ఉంటారు.
1: ఓకే, సో పిల్లలనే కాదు లైక్ మనం ప్రజెంట్ యూత్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా అంటే కొంచెం ఎదిగిన వాళ్ళకి కూడా ఈ ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ ఫాస్ట్ ఫుడ్ అంటారు, లేదంటే ప్యాకేజ్డ్ ఫుడ్ అంటారు, ఎక్కువగా మనం ఇదే చూస్తూ ఉండడం వాళ్ళు వాడేది. సో వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటారు?
0: ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ అన్నది ఇప్పటికిప్పుడే మానేయాలి అని నేను చెప్పనండి. ఓకే, అది ఎవరి హ్యాబిట్ బట్టి ఉంటుంది. ఒకేసారి మానడం కూడా ఇట్స్ నాట్ రియల్లీ అంటే అంత మంచిది కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ ఇది తీసుకునే ముందు ప్యాకెట్ వెనక అసలు మనకి న్యూట్రిషన్ లేబుల్ అన్నది రాసి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా, రైట్? సో ఆ న్యూట్రిషన్ లేబుల్ అన్నది ముఖ్యంగా గమనించాలి అందరూ కూడా, ఎందుకంటే ఆ న్యూట్రిషన్ లేబుల్ మీదే మనం ఎంత తింటున్నాం. మీరు తీసుకునే ప్యాకెట్ లో 100 గ్రాములు ఉండొచ్చు, 200 గ్రాములు ఉండొచ్చు, 100 గ్రాములకి మీకు ఎంత వస్తుంది, ఏం వస్తుంది అన్నది తెలుసుకుంటారు. ముఖ్యంగా మనం అందులో చూడవలసినవి ఏవైనా ఉన్నాయి అంటే, ఒకటి యాడెడ్ షుగర్స్ అండి, ఇంకొకటి సోడియం అంటే లేదా సాల్ట్ కంటెంట్ అన్నది, ఇంకొకటి సాచ్యురేటెడ్ ఫ్యాట్. ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్ అన్నది ఏంటి అంటే ఈజీగా బాడీలో అంటే

0: మన బ్లడ్ లో ఈజీగా వెళ్ళిపోయి వేగంగా కొలెస్ట్రాల్ ని పెంచేస్తుంది అన్నమాట. ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్ వీటిని ఎక్కువగా గమనించాలి. సో చిప్స్ అని కానీ, బిస్కెట్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ అని కానీ, లేదా ఈ షుగరీ డ్రింక్స్ అని కానీ, ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడూ కూడా ఎప్పుడో లాగా తీసుకోవాలి, కానీ రోజువారీలో ఎప్పుడు తీసుకోకూడదు మన బాడీకి. వీటికి బదులుగా మనం ఇంకా కావాలనుకుంటే, అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటి, ఈవినింగ్ స్నాకింగ్ అన్నది అలవాటు, సాయంత్రం అవగానే ఓకే ఏదో ఒకటి తినాలి అనే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటి, ఒక గుప్పెడు నట్స్ పెట్టుకోండి, లేదు అంటే మన రోస్టెడ్ చెన్నా ఏమీ లేదు, వేపిన శనగపప్పు ఉంటుంది చూసారా, రోస్టెడ్ చెన్నా. సో రోస్టెడ్ చెన్నా ఒక గుప్పెడు చాలు. స్ప్రౌట్స్ ఏంటి అంటే అందరూ తినొచ్చు తినకపోవచ్చు. స్ప్రౌట్స్ అన్నవి కొంతమంది కావచ్చు, స్ప్రౌట్స్ అంత నచ్చకపోవచ్చు. సో దాన్ని ఏంటంటే లిటిల్ గా సలాడ్ లాగా చేసి తీసుకోండి. ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు, అంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అన్నమాట మనకి.
1: సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ పిల్లలు కానీ యూత్ కానీ ఇలాంటి ఫుడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల మ్యాక్సిమం వాళ్ళలో కనిపించే పోషకాహార లోపాలు ఏంటి అసలు ఇలాంటివి తీసుకోవడం వల్ల?
0: పోషకాహార లోపాలు ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ గా మనకి ఎవరైనా టీనేజర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా పెద్దవాళ్ళే కావచ్చు, పిల్లల్లో ఏంటి అంటే ముఖ్యంగా చాలా మందికి తెలియదండి మనం తీసుకుంటే లేదా తీసుకోకపోతే ఏమొస్తుంది ఏమి రాదు అన్నది తెలియదు. ఓకే తీసుకోవట్లేదా, ఓకే ఏమైపోయింది ఇది, కాకపోతే ఇది అన్నట్టుంటారు. కాకపోతే ముఖ్యంగా న్యూట్రిషన్ అన్నది ఎందుకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్తున్నా అంటే, ఐరన్ డెఫిషియన్సీ అండి. సో మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ అన్నది చాలా వేగంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనం ప్రెగ్నెన్సీలో మనం తీసుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఐరన్ లోపిస్తూ ఉంటది, ఎనీమియాకి గురవుతూ ఉంటారు. ఎందుకంటే బాడీ అన్నది ఫామ్ చేస్తూ ఉంటది, ఇంకొక ఒక బేబీని ఫామ్ చేసేటప్పుడు మన బాడీలో చాలా మటుకు యూజ్ అవుతుంది ఐరన్ కంటెంట్. సో అలా ఐరన్ తగ్గిపోతూ ఉంటది. సో ఐరన్ డెఫిషియన్సీ ముఖ్యంగా. రెండోది ఏంటి అంటే కాల్షియం, కాల్షియం కానీ లేదా విటమిన్ డి, ఇట్లాంటి డెఫిషియన్సీస్ చాలా వేగంగా కనిపించేస్తాయి. ఇవి మన సరైన న్యూట్రిషన్, సరైన పద్ధతిలో సరైన పోషకాహారాలు తీసుకోకపోతే, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళు కావచ్చు, వీలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ లోపించేవి ఇవే. వీటి ద్వారా వాళ్ళకి ఎక్కువగా ఎనెమిక్ అవుతూ ఉండడము, లేదు అంటే ఎక్కువగా మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి, లేదంటే వేగంగా నాకు నీరసం వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట.
1: సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ మన లైఫ్లో ఉండకూడదు, మనం హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పోషకాలు ఏంటి డైలీ రొటీన్లో?
0: మనం మీ ఒకే ఒక్కటి చెప్పుకుందామండి, జస్ట్ సింపుల్ గా చెప్పుకోవాలి అనుకుంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని వదిలేయాలి, ఇదే తినాలి అన్నది నేను చెప్పనండి. ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మన ప్లేట్ ఇది అనుకోండి, ఒక ప్లేట్ ని హాఫ్ చేసుకుందాం. హాఫ్ చేసుకొని ఒక సగ పోర్షన్ అంతా కూడా కాయగూరలు, ఆకుకూరలు, ఏదైతే అది మనకిష్టమైన కూర కానీ ఏదైనా పెట్టుకున్నాం. ఇంకొక సగ భాగంలో దాన్ని అంటే దాన్ని ఇంకొక రెండు సగాలు చేస్తే ఇదో పావు అదో పావు వస్తుంది కదండి. ఈ పావు అంతా మనం ఏదైతే రోటీ అయితే రోటీ, లేదా రైస్ అయితే రైస్, లేదా జొన్నలు అంటే జొన్నలు, రాగులు అంటే రాగులు, ఏదైతే అదే మేజర్ కార్బోహైడ్రేట్ అంటారండి, అంత తీసుకోండి చాలు. ఇంకో మిగిలిన పార్ట్ ఉంది చూసారా, ఇంకో పావు అదేమీ లేదు, మనకి ప్రోటీన్ సోర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అని.
1: అవును,
0: సో ఇక్కడ నుంచి వస్తాయి ప్రోటీన్స్, ఫ్యాట్స్ రెండు కలిపి మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఒకటి అయితే పెరుగు, లేదు అంటే మాంసాహారాలు తీసుకునే వాళ్ళు చికెన్ గానీ, మటన్ గానీ, ఫిష్ గానీ, ఇలా పెట్టుకోవచ్చు. లేదు వెజిటేరియన్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఈజీగా మనకి, ఇప్పుడు వెజిటేరియన్స్ లేదా వేగన్స్ ఇలాంటి వాళ్ళకి ఈజీగా వచ్చే ప్రోటీన్స్ ఎక్కడి నుంచి అండి, సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అని కానీ, లేదు అంటే పన్నీర్ మనకి పన్నీర్ అని కానీ, లేదా పెరుగు అని కానీ, పాలని కానీ, వీటి నుంచి వస్తుంది. సో వీటిని పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పప్పు, ఏదైనా పప్పు దినుసులు ఇలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది ఒక ప్రోటీన్. సో ఇదే ఇంతేనండి, ఇది ఒక్కటి ఫాలో అవ్వండి చాలు, ఇంకేది మీరు యాడ్ చేయాలి డిలీట్ చేయాలి ఇలాంటివి ఏం అక్కర్లేదు. ఓకే ఎప్పుడో తీసుకోవాలి అనిపించినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పార్టీకి వెళ్తాము లేదా బర్త్డే ఉంటది, వెళ్ళేటప్పుడు అమ్మో అస్సలు నేను తినకూడదు, ఒక చిన్న ముక్క కూడా తినకూడదు అలా ఏమి ఉండదు, తినండి. వచ్చే క్యాలరీస్ మనం ఏంటి అంటే బర్న్అట్ చేసుకోవాలి.

0: అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకి మన హెల్త్ కావాల్సింది ఎక్సర్సైజ్ కూడా ఉండాలండి. మనం తినే ఫుడ్తో పాటు రెగ్యులర్ గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీ సమయానికి అనుకూలంగా, ఎంతైతే అంత, మీ ఏజ్ని బట్టి కూడా ఒక 10 నిమిషాలు వాకింగ్కి వెళ్ళండి, లేదు అంటే చిన్న చిన్నగా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే సరిపోతుంది.
1: అవును. అండ్ శృతి గారు, ఇంకొక స్మాల్ డౌట్ అంటే, ఇప్పుడు మీరు చెప్పిన బ్యాలెన్స్డ్ డైట్ అనేది నాకు తెలిసి అందరూ పాటించలేరేమో. అంటే నార్మల్ నార్మల్ ఫ్యామిలీస్లో, అంటే కొంచెం బాగున్న ఫ్యామిలీస్ అయితే ఓకే. సో సాధారణ కుటుంబాలకు మీరు ఈ సజెస్ట్ చేసే ఫుడ్ ప్లాన్ ఏంటి? అంటే కొంతమంది దగ్గర అంత ఖర్చు పెట్టలేకపోవచ్చు, లేదు ఉన్న దాంట్లోనే వాళ్ళు హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ మీరు సజెస్ట్ చేస్తారు?
0: తప్పకుండా అండి. ప్రతి ఇంట్లోని మనం ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్డ్ ప్లేట్ ఇలాగే పెట్టుకోవాలి, లేదంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి, ఇలాంటివి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ముఖ్యంగా మనకి దొరికే లీస్ట్ అండ్ లీస్ట్ లో లీస్ట్ కామన్ చెప్పుకుందామండి, అన్నం అవుతుంది.
1: అవును.
0: అన్నంతో పాటు అయితే పప్పు, లేదు అంటే ఏదైనా పప్పుచారో, లేదు అంటే ఇంకేదైనా పెట్టుకుంటాం. సింపుల్ గా ఒకే ఒక కూర
1: అవును.
0: చాలు, సరిపోతుంది. వీటితో పాటు లాస్ట్ లో అన్నం ముగించే ముందు ఈ మాత్రం 2 టేబుల్ స్పూన్లు పెరుగండి, అంటే ఇవి సరిపోతుంది. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా అవుతుందో అలాంటప్పుడు గుడ్డు తీసుకోవడము, లేదంటే ఈ మాత్రం చిన్న ముక్క చికెన్ తీసుకోవడము. చికెన్ ఇలాంటివి తీసుకునేటప్పుడు పప్పు ఇలాంటివన్నీ మానేసుకుంటారు. వెజిటేబుల్ ప్రోటీన్ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉండదండి, అంతే.
1: ఓకే.
0: ఇలా కాకుండా పోనీ ఇది నేను చెప్పినట్టే చిన్న చిన్నగా స్ప్రౌట్స్ అని కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అవి ఇటు నుంచి ఇటు చాలా మంది ఆడవాళ్ళు వంట చేస్తూ వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోకుండా కూడా ఉంటారు. సరైన సమయంలో తినొచ్చు తినకపోవచ్చు. ఇలా వెళ్ళండి, ఆ రోస్టెడ్ జొన్న ఏదో ఇలా కొంచెం వేసుకోండి, తినేయండి. అది లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది మన బాడీకి. సో
1: అండ్ కొంతమంది పెద్దవాళ్ళలో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 60+ ఉన్న వాళ్ళలో ప్రజెంట్ షుగర్ అని బీపీ అని ప్రతి ఒక్క ఫుడ్ వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు. అండ్ కొంతమందికి ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ సమ్ ఏదో ఒకటి. సో అలాంటి వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకొని ఆ ప్లేస్ని రీప్లేస్ చేయొచ్చు అంటారు? ఆ ఫుడ్ ప్లేస్లో ఇంకా ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవచ్చు అంటారు వాళ్ళ
0: ఓకే
1: హెల్త్కి నెగిటివ్ అవ్వకుండా?
0: ఓకే. సో జనరల్ గా ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక ఏజ్ పైబడిన తర్వాత మన బాడీ మనం అనుకున్నట్టు వర్క్ చేయదండి, కరెక్ట్? సో ఏమవుతుంది, చాలా మటుకు డెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే పళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు, నవ్వలేకపోవచ్చు, లేదంటే అరగకపోవచ్చు. సో వాళ్ళ ఏజ్ రిలేటెడ్ బట్టి మనం చూసుకోవాలి. అబ్బా, ఈవిడ ప్రోటీన్ మంచిదని చెప్పింది, పప్పు మంచిదని చెప్పింది, రోజు వాళ్ళకి పప్పే పెట్టడం చాలా అసలు తప్పండి. అది ఎప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పప్పు అన్నది వేగంగా డైజెస్ట్ కాదు వాళ్ళ బాడీకి. వాటికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఇంకేముంటుంది. జనరల్ గా మనం అన్నం చేసేటప్పుడే, ముద్దగా చేసేటప్పుడే దాంట్లోనే చిన్న చిన్నగా మనకి ఈ చెప్పాను కదండి సోయా చంక్స్ మిల్ మేకర్ అని ఉంటుంది, అది వేసేస్తూ ఉండడము, లేదు అంటే పాలు రెగ్యులర్ గా ఇస్తూ ఉండడము.
1: ఓకే.
0: పాలల్లో కొద్దిగా చిటికెడు టర్మరిక్ ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఉండడము. వాళ్ళు ఇవన్నీ తీసుకున్నా సరే పడుకునే ముందు ఖచ్చితంగా జీలకర్ర పొడిని గాని, లేదంటే మనకి వామ్ అని గాని, లేదా ధనియాల వాటర్ అని గాని ఇలాంటివి ఇస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఏంటంటే అరుగుదలకి ఈజీగా ఉపయోగపడుతుంది ఇది. ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కిచడి సాఫ్ట్ ఫుడ్ అండి, ఏమీ లేదు, వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఎక్కువగా హార్డ్ వాళ్ళు తినలేరు కాబట్టి సాఫ్ట్ గా ఇస్తూ ఉండడం, లేదు అంటే అట్లలోనే మనం ఏంటి ఇప్పుడు మనం గోధుమ పిండి అట్లా ఎలా వేసుకుంటామో, గోధుమ పిండి అట్లలోనే కొంచెంగా మనం శనగపిండి కలుపుతాము, కొంచెం శనగపిండి కలిపేసి కొంచెం వేసేసి అట్ల కింద వేసి ఇచ్చేయడం, మెత్తగా ఉంటుంది వాళ్ళకి.
1: ఓకే.
0: సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉండాలి వాళ్ళ విషయంలో. నేను ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఏజే కాదు, వాళ్ళకున్న మన డిసీజ్ కానీ, లేదు అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఓకే మనం మంచిగా తింటున్నాం కదా, టాబ్లెట్లు మానేయొచ్చు, నాకు షుగర్ ఉండిపోద్ది, చాలా మందికి ఇది అపోహ ఉంటుందండి.

0: ఈ రోజు నుంచి నేను అన్నం తినట్లేదు కదా, ఓన్లీ చిరుధాన్యాలే తింటున్నాను. నా షుగర్ ఖచ్చితంగా తగ్గిపోయి ఉండుంటది. ఇప్పుడు నేను మందులు మానేయొచ్చు. ఎప్పటికీ అలా చేయకూడదండి, చాలా తప్పు పని అది. ఎప్పుడైనా సరే మందులు మానాలన్నా లేదా మందులు డోసేజ్ తగ్గించాలన్నా డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలది.
1: ఓకే.
0: ఆయన చెక్ చేస్తారు మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దాని పరంగానే వాళ్ళు చూస్తారు. మనకి న్యూట్రిషన్ అనేది ఏంటంటే అదొక బేస్, ఒక ఫౌండేషన్ లాంటిది. అది
1: ఓకే
0: ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. కంప్లీట్
1: ఓకే
0: గా అది ఉంది కదా అని మనం ఇంకొకటిని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట.
1: ఓకే. అండ్ ఫైనలీ ఈ న్యూట్రిషనల్ వీక్ గురించి లిజనర్స్ అందరికి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: సో న్యూట్రిషన్ వీక్ గురించి నేను ఒక్కటే చెప్తానండి, న్యూట్రిషన్ అన్నది ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్ కాదు, హ్యాపీ ఈటింగ్ అని చెప్పొచ్చు. ప్లీజ్ ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్, మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని తినొద్దు. ఓకే, కంప్లీట్ గా నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను అలా అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవుతూ ఉండడం, ఇట్లాంటివి చేసేటప్పుడు మీ బాడీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి.
1: ఓకే.
0: సో బేసిక్ మన ఫిజికల్ గ్రోత్, హెల్దీగా ఉంటున్నావా లేదా, రెగ్యులర్ మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేయగలుగుతున్నావా లేదా, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నావా లేదా, మెయిన్ మేజర్ థింగ్ వాటర్ మంచిగా తీసుకోవాలి, స్లీప్ ఆడిక్వేట్ గా ఉండాలి, ప్రాపర్ పదార్థాలు అన్ని ఉండాలండి. ఇది మీరు ప్రాపర్ గా పెట్టుకుంటే మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. అంటే లైక్ మీ ఎదుగుదల కావచ్చు, లేదు అంటే లైక్ చురుకుదనం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రాపర్ గా వెళ్తుంది. న్యూట్రిషన్ అనేది ఎప్పుడు కూడా ఈ రోజు చేసి రేపు ఆపేసేది కాదు, ఇట్స్ అ హ్యాబిట్, అలవాటు. మనం చిన్నప్పటి నుంచి బ్రష్ ఎలా అయితే అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటి వరకు రెగ్యులర్ గా చేస్తామో ఇది అంతేనండి. మీరు తినేది చేసేది ఏదైనా కొంచెం ఆలోచించి ఇది నాకు మంచిది ఇది నాకు చెడ్డది ఇలాంటివి ఆలోచించుకొని తీసుకుంటే సరిపోతుందండి.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు, మీ వాల్యుబుల్ టైంని అండ్ మాతోని అలానే ఎఫ్ఎం లిజనర్స్ అందరితోని షేర్ చేసుకొని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ హారిక, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను చాలా మందికి, మేబీ చాలా మంది ఇది విన్న తర్వాత కొంచెం మార్పులు చేర్చుకుంటారు ఖచ్చితంగానా. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
1: ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, డైటీషియన్ శృతి కిరణ్మయ్య గారు మంచిగా మన ప్రాపర్ ఫుడ్ ఎలా ఉండాలి అసలు, అంటే కొంతమంది అలాంటి ఫుడ్ అరేంజ్ చేసుకోలేని వాళ్ళకి కూడా రీప్లేస్మెంట్ ఎలాంటి ఫుడ్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా క్లారిటీగా చెప్పారు. కాబట్టి తిన్న దాంట్లోనే కొన్ని కొన్ని మార్పులు చేసుకొని మనం ప్రాపర్గా తింటేనే అండ్ మనం మన కోసం తినాలి, మన కోసం మన మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మన ఫ్యామిలీలో మన పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ అలా. సో వాళ్ళని హెల్దీగా ఉంచుతూ మనం కూడా హెల్దీగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కొన్ని టిప్స్ అయినా మనం ఫాలో అయిపోవాలి. సో ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే వస్తుంది, అన్నయ్య మూవీ నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. సో మరి ఒక్క పదం ఎన్నో భావాలు, ఒక్క మాట ఎన్నో కవితలు. మీ మనసులో దాగున్న కవిని బయటకు తీసే ఒక్క పదం ఆ అందమైన కార్యక్రమం మా పదం మీ భావం. మరి ఈరోజు మీ పదాలకు మీ భావాలను జోడించి

ఎలాంటి అందమైన కవితలు రాస్తారో లేట్ చేయకుండా చూసేద్దాం. మరి ఆల్రెడీ మా పదం ఏంటో చెప్పేశాను, గోపాలకృష్ణుడు అని. మరి గోపాలకృష్ణుడు మీద ఎలాంటి కవితలు వచ్చాయో నేనైతే చదవడానికి రెడీగా ఉన్నా. నల్లనేయ్యవాడు నవ్వుల రేడు, గోపాలకృష్ణుడు గోవుల కాపరి, యమునా తీరాన మురళిని ఊదగా జగమై మయమరుచును ఆ రాగాల హరి. చిరునవ్వులతోనికే చిన్నారి కృష్ణుడు, నవనీత చోరుడు, నా హృదయ చోరుడు, సృష్టినే నడిపించే సూత్రధారుడు ఆయనే, మమ్ము లాలించే మమతల రూపమే. మాయా జగత్తున మార్గము చూపగా గోపాలకృష్ణుడు గీతను తెలిపే, కడలిలా ఎగిసే కష్టాల సుడిలో ధైర్యమే నిలిచే కొండంత వెలుగే. అల్లరి కృష్ణుడే పరమాత్ముడై జీవన రథమునకు సారథి అయిని శరణని నమ్మిన భక్తుల పాలిడితి కృపాసాగరుడు ఆ కృష్ణ పరమాత్ముడే అంటూ జనకుల సత్యనారాయణమూర్తి ప్రసన్న కుమార్ సుందరం పల్లె నుంచి పంపించారు. అండ్ చాలా బాగా రాశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదువుదాం. యశోదమ్మ పెంచిన ముద్దుల బాలుడు యశోద కృష్ణుడు, గోవులను కాచే గోపాలకృష్ణుడు, గోపికల హృదయ విజేత చిలిపి కృష్ణుడు, మురళీ రాగాల మోహన రూపం మురళీకృష్ణుడు, భగవద్గీతను జగతికి బోధించిన శ్రీకృష్ణుడు అని పంపించారు ఆడారి నాగేశ్వరరావు గారు మునగపాక నుంచి. మరి ఇలానే మరిన్ని కవితలు చదువుదాం. ఇప్పుడు మీకోసం గోకులంలో సీత చిత్రం నుండి గోకుల కృష్ణ సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్.

0: మీకు నచ్చిన రంగు?
1: తెలుపు.
0: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది?
1: చిరునవ్వు.
0: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
1: డాన్స్.

మరి తర్వాత కవిత కూడా రెడీగా ఉంది. మురళీధరుడు మోహనకృష్ణుడు, గోవులు కాచే గోపాలకృష్ణుడు, యశోదమ్మ లాలించిన చిన్ని కన్నయ్య, గోపికల మనసు దోచిన నల్లనయ్య.

ఆపాద పద్మములే మాకు శరణు, ఆ మురళీ గానమే మా మదికి అమృతం అంటూ పంపించారు పొట్టూరు మహేష్ బాబు శ్రీకాకుళం నుంచి. అండ్ తర్వాత కవిత కూడా చదువుదాం. గోపాలకృష్ణుడు వేణుగానంతో వసుదను మురిపించేవాడా, వెన్నెల నవ్వులతో మనసులను గెలిచేవాడా, గోపులంలో గోపాలుడై వెలిసిన దేవా, భక్తుల హృదయాల్లో కొలువైన కృష్ణ, నెమలి పించం ధరించి మురళి మ్రోగిస్తే నీ స్వరంలోనే ప్రేమగీతం వినిపిస్తే చిరునవ్వుతో చీకట్లను తొలగించేవాడా, చిన్ని అడుగులతో ఆనందం నింపేవాడా, రాధా హృదయంలో ప్రేమగా నిలిచినవాడా, గోపికల మనసుల్లో మధురంగా మెరిసినవాడా, ధర్మానికి దారి చూపే జగద్గురువా, గోపాలకృష్ణుడా, నీ పాదాలకు నమస్కారం అంటూ కుమార్ చంద్రిక, రామచలన్, దిలీప్, బుచ్చిరాజు, పాలెం రెడ్డి వీధి రామాలయం నుంచి పంపించారు. అండ్ తర్వాత కవితను చదివే కన్నా ముందు మీకోసం ఇంకొక మంచి సాంగ్ అయితే వస్తుంది, మురిపాల ముకుంద సాంగ్ మీకోసం, బాహుబలి చిత్రం నుండి.

మా పదం మీ భావంలో గోపాలకృష్ణుడు పదం మీద మరొక కవిత. గోపాలకృష్ణుడంటే గోవుల గోపన్న, మా చిన్ని కృష్ణుడు లోకానికి వెలుగు. చేత వెన్న ముద్ద, చెంగళ్ళ పూదండ, బంగారు ముడతాడు పట్టుదట్టి. చిన్ని కృష్ణ, నీవు ఎక్కడ ఉన్నావయ్యా? ఈరోజు నీ పుట్టినరోజు కనుక నీవు బృందావనిలో గోపికలతో కోలాటమునడమ ఉన్నావని నేను తలుచుతున్నానయ్యా అంటూ దయపు హేమలత, ఉషా టోనీ విశాఖపట్నం నుంచి పంపించారు దైవపు గోపాలరావు. తర్వాత కవితను కూడా చదివేద్దాం. చెరసాలలో బుట్టి చెర నుండి కాపాడే తల్లిదండ్రులపు తనయుడయ్యి, రేపళ్ళ బాలుడై గోపాలురు తోడ, నాట పాటలు తోడ నందమిండెను, పసితనునందే పరులను సంహార చేసి జగతికి మెదిరిను, తల్లి యశోదకు తన్మయత్తమునంది బ్రహ్మాండము చూపిన వాయులోన, నిర్మల హృదయమైన జయ కర్మలెల్లా బోధనము చేసే కృష్ణనీయ రాధమున ఫలము, ముఖ్యము కాదనే పనియే గొప్పదనుచు గీతను బోధించే ధరణికంతా అంటూ జనార్దన్ రావు గారు ఆముదాల వలస నుంచి పంపించారు. మరి ఇప్పుడు మీకోసం ముకుంద చిత్రం నుండి చిత్రగారు పాడిన పాట

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్

0: 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీఎస్టీ రోడ్ చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఇంతటితో ఉద్యోగ వార్తలు సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కరెంట్ చిత్రం నుండి నేహాభాసన్ పాడిన పాట వింటారు.

0: कुछ नहीं,
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుర నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31,00,000 రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు, ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకుని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
0: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈ రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషణ్ 2.0 పోషణ్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని

0: నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషణ్ అభియాన్ పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
1: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈ రోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియానాంలో దిగువ ట్రోపోవరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. देशेन लब्धः प्रथमः उपभूसमकालिक भू अवलोकन उपग्रहः. सफल प्रक्षेपणं भारतस्य अन्तरिक्षक्षेत्रस्य संवर्धमान सामर्थ्यस्य प्रतीकभूतमस्तीति प्रधानमंत्री नरेन्द्र मोदी प्रख्यापितवान्. न्यायप्रदान प्रक्रियां विवाद समाधानं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थं नवदिल्ल्यां दीक्ष मुख्य न्यायाधीश मञ्चः समारब्धः. नेपाल जलौघे विलुप्तानां परिजनेभ्यः केन्द्रसर्वकारेण डीएनए परीक्षण सौविध्यं प्रकल्पितम्. विनाशकारि जलाप्लावेन मृतानां संख्या 2,80,000 समुपगता. कृत्स्नेहि देशे अपार श्रद्धया जन्माष्टमी पर्व సమనుష్ఠీయతే

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు,

0: ఒకరితో మరొకరు పంచుకోవటం మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎస్ ఫ్రెండ్స్, మరి ఎగ్జాక్ట్లీ మీరు చూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం, మూడ్ ఎలా ఉన్నా మ్యూజిక్తో మార్చేయచ్చు, బోర్ కొడుతున్నా నవ్వించేయచ్చు, సైలెంట్గా ఉన్నా ఫోన్ చేయించి మాట్లాడేయించేయచ్చు, పాటలు పాడించేయచ్చు. ఇవన్నీ కలిపి పాటలు, మాటలు, సరదా కబుర్లు, మీతో ముచ్చట్లు అన్నీ ఒకే చోట కలిస్తే మన ఫేవరెట్ ప్రోగ్రామ్, అదే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ మిక్స్డ్ మస్తీ. మరి ఈరోజు మిక్స్డ్ మస్తీకి మా మైక్ రెడీగా ఉంది. మరి ఫోన్ తీసి అంత్యాక్షరి ఆడడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి ఈరోజు అంత్యాక్షరి నార్మల్గా కన్నా ఎలానో, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి, సో మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కృష్ణుడి గెటప్ వేసినప్పుడు లేదా గోపిక గెటప్ వేసినప్పుడు, చిన్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు పాడే కృష్ణుడి పాటలు ఏవైనా సరే మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మీకు నచ్చిన ఏదైనా కృష్ణుడి పాట పాడవచ్చు. మరి ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే 0891272724 లేదా 2727288 నెంబర్స్కి కాల్ చేసేయండి. ఫస్ట్ కాలర్ ఏ పాట పాడతారో విందాం. హలో,
3: హాయ్ హారిక.
2: హాయ్
3: సుమలత, కాకర్లో నుంచి.
2: ఓకే సుమలత గారు, మీరేం పాట పాడతారు?
3: గోపాలా మురళీలో నందలాలా, తై మురళీలో నందలాలా, కేశవ మాధవ జనార్దన.

0: థ్యాంక్ యూ.
1: బాగా పాడారు, బాగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ కి ఛాన్స్ ఇద్దాం. హలో,
2: ఎవరండి కుంటున్నానండి? బాబు
1: ఎవరండి?
2: అత్తయ్య గారు వచ్చేసారా?
1: మా అక్కడ తెలుసు సత్యరెడ్డి గారు వచ్చేసారని.
2: గోపీ గోల మీకు కిస్తాను.
1: కాదండి, పాడండి పాట, మంచి పాట అందుకుంటున్నారు.
2: మాది సెప్టెంబర్ 14 వినాయక చవితి శుభ్రంగా అడ్వాన్స్ మీకు అండి.
1: ఓకే, ఇంతకీ పాట పాడరు అంటారు, అంతే కదా మొదలు
2: ఓకే
1: పెట్టారు
2: గారు,
1: గోపీలో
2: బాయ్.
1: అని. ఓకే ఓకే, బాయ్ బాయ్. హలో, సో లిజినెస్ కొంచెం కాల్ చేసినప్పుడు సిగ్నల్ చూసుకొని అండ్ అలానే మీ రేడియో వాల్యూమ్ పూర్తిగా తగ్గించి కాల్ చేయండి. మరి కాల్స్ తీసుకునే కన్నా ముందు ఇంకా మీకోసం ఒక సబ్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు.

0: Hello? Hello?
1: హలో, హాయ్ మేడం.
0: హాయ్ అండి, నాగరాజ్ గారు.
1: ఇప్పుడు ఏ సాంగ్స్ పాడినా పర్వాలేదు మేడం.
0: ఆహాహా, కృష్ణాష్టమి కాబట్టి దానికి రిలేటెడ్ గా పాటలే పాడాలి.
1: ఓకే ఓకే, ట్రై చేస్తాను మేడం.
0: ఓకే.
1: రామ రామ కృష్ణ కృష్ణ. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: ఓకే ఓకే ఓకే.
1: ఓకే.
0: హలో,
1: హరి రామ గారు,
0: చెప్పండి చెప్పండి.
1: పాట పాడాలండి ఇప్పుడు.
0: పాడాలి.
1: కృష్ణుడి మీద పాడాలండి.
0: అవును.
1: నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా.

0: అంతే అమ్మా.
1: అబ్బా మీ వాయిస్ చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట పాడినందుకు. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
0: హలో, నా పేరు శ్రీనాథరావు అండి, బుత్తల పూర్ణ మార్కెట్ కల్లుపాకలు.
1: ఓకే, మీరేం పాట పాడతారు?
0: పాడతానండి, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ, రారా కృష్ణయ్య రారా కృష్ణ.

0: సరే అంతేనండి.
1: ఓకే ఓకే ఓకే. హలో,
0: హలో, ఎవరండి అంత కమ్మన వాయిస్? ఆరికమ్మ గారు,
1: త్రినాథ్ గారు, మీ రేడియో వాల్యూమ్ తగ్గించడం చాలా రీసౌండ్.

0: పాదమును లాలించే వేళ నను పాలింపగ నడచి వచ్చితివా గోపాల మొరలాలింపగ తరలే వచ్చితివా గోపాల నను పాలింపగ నడచి వచ్చితివా
1: వెరీ నైస్ అండి, వెరీ నైస్, చాలా బాగా పాడారు త్రినాథ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే నెక్స్ట్ కాల్ తీసుకునే కన్నా ముందు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది, ప్రేమంటే ఇదేరా మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట ఇప్పుడు మీకోసం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: ఇందిరా ఫ్రమ్ శ్రీకాకుళం. గుడ్ ఈవినింగ్ హారిక గారు.
0: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నాను.
1: హ్యాపీ కృష్ణాష్టమి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: సరే
0: సో
1: పాడమంటారా?
0: ఎస్ ఎస్ పాడండి.

0: అలా వింటూ ఉన్నానండి, తెలియట్లేదు అంత బాగా పాడారు.
1: బాగుందంటారా?
0: చాలా బాగుంది, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: చెప్పండి, పాడమంటారా?
0: మీ పేరు?
1: నా పేరు అమ్మాజీ.
0: అమ్మాజీ గారు, పాడండి పాడండి.

0: చాలా బాగా పాడారు అమ్మాజీ గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలు పాడుతున్నారు మన లిజనర్స్ అందరూ ఈరోజు. మరి నెక్స్ట్ కాలర్ ఏ పాట పాడతారో విందాం. హలో,
1: హలో, నమస్తే అమ్మా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఆర్కి గారు, బంగారు తల్లి, బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు? సత్యనారాయణ గారు బాగున్నారా?
1: నేను కూడా బాగున్నానమ్మా. మీరు అందరినీ పలకరిస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉండి ఫోన్ చేసానమ్మా.
0: ఓకే, సో మరి మీరేం పాట పాడతారు?
1: అది మా భద్రకాళి. ఈ సినిమాలో ఇళయరాజా గారి సంగీతం వచ్చిన పాట అమ్మది, సుశీలమ్మ గారు పాడారు.
0: పాడండి.
1: చిన్ని చిన్ని కన్నయ్యా, కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను, నన్ను నేను మరసేను, ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలలు పేను, జోల పాట పాడేను లాలి.

చాలా బాగా పాడారండి సత్యనారాయణ గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజంటే మన లిజనర్స్ అందరూ ఒక్కొక్క పాట అద్భుతంగా పాడేస్తున్నారు. మరి మీరు కూడా వినడానికి ఇక్కడ నేనైతే ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తున్నా. బన్నీ మూవీ నుంచి ఈ మెలోడీ సాంగ్ మీకోసం.

0: సో మరి మిక్స్డ్ మస్తీలో ఇంకొక 4 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మరి ఆ టైంని కూడా వేస్ట్ చేయకుండా మన కాలర్స్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను శ్రీను బాబు మేడం, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే శ్రీను బాబు గారు, మీరేం పాట పాడతారు?
1: నేను కృష్ణుడు పాట పాడతాను మేడం.
0: పాడండి.
1: మా పాలిట ఇల వేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా, దీనుల మరలాలించే విభుడవు నీవే, కోరిన వర

0: నీవే రారా కృష్ణ రారా కృష్ణ రారా కృష్ణ. అంతే మేడం, థ్యాంక్ యూ.
1: నిజంగా చాలా బాగా పాడారండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి లాస్ట్గా మీకోసం ఈ పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102.5 ప్రసారాలు వింటున్నాడు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. మరి ఈనాటి ప్రసార విశేషాల్లో భాగంగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వరి తొలి దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి, రాగోలులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారు అందించిన వివరాలు వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. అందించిన వారు లాస్య. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత్ వింటారు. 8:00 మెలడీ మ్యాచ్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 ఢిల్లీ కేంద్రం నుండి సమాచార సంధ్య వింటారు. 9:00 న్యూస్ 18 వెను వెంటనే స్పాట్ లైట్ వింటారు. 9:30 ఢిల్లీ కేంద్రం నుండి కరెంట్ అఫైర్స్ రిలే వింటారు. 10:00 కర్ణాటక సంగీతం వింటారు. గానం శ్రీమతి రాధా జయలక్ష్మి. 10:45 ఆపాత ముదురాలు. 11:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. వెను వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇవి ఈరోజు ప్రసార విశేషాలు. మరి రేపటి కార్యక్రమంలో ప్రసారాల కోసం తెలుసుకుంటే 6:00 దేశభక్తి గీతం ఎంత చక్కని తల్లివే బృందగానం రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు సంగీతం శ్రీ

0: తిరుపతి రామానుజ సారి రామానుజ సూరి. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎల్ఎస్ యజ్ఞవల్క్య శర్మ. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వరలో ప్రకృతి సాగు కొన్ని ముఖ్యాంశాలు వింటారు. అందించిన వారు ఎన్ సుధాకర్ రెడ్డి. 6:45 విజయవాడ కేంద్రం నుండి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు, తర్వాత ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అలానే పురుషోత్తం చౌదరి తెలుగు కవి మరియు గేయ రచయిత, ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత లలిత సంగీతం వింటారు. శ్రీమతి వి విజయలక్ష్మి జయలక్ష్మి పాడిన కొన్ని లలిత గీతాలు. కీబోర్డ్ శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, తబల శ్రీ బండారు రమణమూర్తి. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, విని వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఎఫ్ఎం రిక్వెస్ట్ షోలో భాగంగా వైద్య మంత్రం, పాఠ్య మంత్రం, ఫ్యాషన్ మంత్రంతో పాటు తెలుగు సినిమా పాటలు కూడా వినవచ్చు. 9:00 పాటల పల్లకి. అలానే 10:00 విజయవాడ కేంద్రం నుండి వసుదే కుటుంబం రిలే వింటారు. అనంతరం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 మధురిమ కార్యక్రమంలో పాత తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 11:30 ఢిల్లీ కేంద్రం నుండి స్టాంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం యొక్క రిలే వింటారు. 11:50 తెలుగు సినిమా పాటలు. 12:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, విని వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. అలానే 1:30 మహిళావాణి, 2:31 సైనిక మధురి, 3:00 మధురమేశాగానం, 4:00 సరదాగా కాసేపు, 5:00 యువాణి, 5:30 మా పదం మీ పవం, 6:30 మిక్సర్ మస్తి, 7:45 మెలోడీ మ్యాచ్. అలానే 7:30 ఢిల్లీ కేంద్రం నుండి ఉమెన్స్ ఆసియా టీ20 కప్కు సంబంధించి దుబాయ్లో జరుగుతున్న పాకిస్తాన్ ఇండియా వర్సెస్ టీమ్స్ మధ్య జరుగుతున్న రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. GSLV-F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియోసింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
2: GSLV-F-17

0: ఆఫీసులి ఇంజెక్టెడ్ ద అడ్వాన్స్ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ 05 ద జియో ఇమేజింగ్ సాటిలైట్ ఇన్ ద ఇంటెండెడ్ అండ్ రిక్వైర్డ్ ఆర్బిట్ అండ్ టుడే వి హావ్ ఇంజెక్టెడ్ ద హెవియెస్ట్ సాటిలైట్ 2367 కేజీ సాటిలైట్ యూసింగ్ దిస్ లాంచ్ వెహికల్ వన్స్ ద ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ 05 ఈస్ ఆపరేషనలైజ్ ఇట్ విల్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఇమేజింగ్ సాటిలైట్.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926 స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశమిస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల 67 లక్షల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19 కోట్ల 24 లక్షల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15 కోట్ల 40 లక్షల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలు తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్ చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60-62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి పల్లెసీమల్లో భాగంగా వరి తొలి దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి రాగోలులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారు అందించిన వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా వరి చాలా అధిక విస్తీర్ణంలో మన ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చూసుకుంటే సార్వాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అయితే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించడానికి తొలి దశలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా చక్కటి విత్తనాన్ని ఎంపికతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు తొలి దశలో ఆశించు వరిలో వివిధ రకాల చీడపీడలపై నిఘా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు చక్కటి

దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం సార్వా అంటే ఖరీఫ్ సాగులో ఎద పద్ధతిలో కానీ నాట్లు పద్ధతి వేసేటప్పుడు చాలా వరకు ఎదలు, అదేవిధంగా వరి నారుమడులు అనేవి రైతు సోదరులు చాలా వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తొలి దశలో అంటే నేరుగా విత్తే ఎద పద్ధతిలో కానీ నారుమడిలో ఆశించు ప్రధానమైన చీడపీడలు చూసుకున్నట్లయితే ఉల్లికోడు అనేది చాలా ఎక్కువగా మన ఉత్తర కోస్తా జిల్లా వరి పంటలో ఆశించడం అనేది మనం గమనించడం జరిగింది. వీటితో పాటుగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆకుముడత, అదేవిధంగా ఈ వరి ఆకునల్లి, ముఖ్యంగా కాండం తొలచు పురుగు, ఇక తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు మరియు పొడ తెగులు అనేవి ప్రధానంగా ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా వరి సాగులో ప్రధాన పొలంలో కొన్ని రకాల తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు రైతు సోదరులు చేపట్టాలి. ముఖ్యంగా చీడపీడలు నివారణకు గాను ముఖ్యంగా ప్రతి రైతు సోదరులు పంట పెట్టేటప్పుడు ఈ యొక్క చీడపీడల ఉనికిని క్రమం తప్పకుండా నిఘా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సకాలంలో ఈ యొక్క చీడపీడల ఉనికి బట్టి సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం, ముఖ్యంగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ పొలం గట్లని తప్పనిసరిగా ఎటువంటి ఈ గడ్డి జాతులు లేకుండా నివారించుకుంటూ ఈ పొలం గట్లపై వీలున్నంత వరకు పెసర, అలసంద, బంతి, అదేవిధంగా కంది వంటి పంటలను పెట్టుకున్నట్లయితే ఇటువంటి గట్లపై పంటే పంటల్లో చాలా వరకు మిత్ర కీటకాల సంతతి పెంపొందించి ప్రధాన పొలంలో కానీ నారుమల్లలో వివిధ రకాల ఈ పంటను ఆశించే చీడపీడలను మనం సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా పంట నాట్లు కానీ ఎద పద్ధతిలో పెట్టేటప్పుడు ప్రధానంగా ఈరోజు మనం పంట పండించడానికి ఎక్కువగా రసాయనిక ఎరువులు మీద ఆధారపడుతున్నాం. పంట మంచి చక్కటి నాణ్యమైన అదేవిధంగా ఆరోగ్యకరమైన పంట మనం సాధించాలంటే తప్పనిసరిగా ప్రధాన పొలంలో పిల్లి పెసర, జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట పైర్లను కూడా వేసి కలిగిదున్నట్లయితే ఈ ప్రధాన పొలంలో వేసే పంటకి చక్కటి ఈ యొక్క వివిధ రకాల పురుగు తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉండి ఈ యొక్క శత్రు కీటకాలు కానీ తెగుళ్ళు ఆశించే స్థాయి కూడా చాలా వరకు తగ్గుద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా ఈ యొక్క రసాయనిక మందులను వినియోగము ఆశించే ఈ క్రిమి కీటకాల యొక్క ఆర్థిక సహన నష్ట పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే ఈ యొక్క రసాయనిక మందులు అదేవిధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది కూడా అలవరుచుకోవాలి. ముఖ్యంగా నాటే సమయంలో నాట్లు వేసే పద్ధతిలో మనం వరి నాట్లు వేసేటప్పుడు ముఖ్యంగా చాలా వరకు ఈ యొక్క పురుగులు ఆకు యొక్క కొనల మీద అంటే ఈ నారు కొనల మీద ఎక్కువగా ఈ వరి ఆశించే పురుగులు ఈ గుడ్ల సముదాయాన్ని పెడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నారు యొక్క కొనలను మొనల యొక్క ఆ లేత ఆకులను తుంచి నాటుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రధాన పొలంలో ఆశించకుండా ఈ శత్రు కీటకాలను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి తగు చర్యలు చేపట్టినట్లు మొత్తం. వీటితో పాటుగా నాట్లు వేసే పద్ధతిలో తప్పనిసరిగా రైతు సోదరులు ప్రధాన పొలంలో 2 నుంచి ప్రతి 3 మీటర్లకి మధ్యలో 30 సెంటీమీటర్ల దూరంలో కాలిబాటలను కూడా మనం ఉంచుకున్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంతో పాటుగా ప్రధాన పొలంలో చక్కటి వెలుతురు గాలి సోకి చాలా వరకు ఈ యొక్క ఆశించిన తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ మనం కూడా మనం నివారించవచ్చు. వీటితో పాటుగా తప్పనిసరిగా రైతు సోదరులు పైరుకి సుమారుగా 1 అడుగు ఎత్తులో ఎకరా పొలానికి 15 నుంచి 20 పక్షి స్థావరాలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ పక్షులు మన పంటను ఆశించే వివిధ రకాల లద్ది పురుగుల్ని తినడం ద్వారా కూడా చాలా వరకు పంట మీద వచ్చే ఈ యొక్క శత్రు కీటకాలని లద్ది పురుగుల్ని మనం నివారించవచ్చు. వీటితో పాటు తప్పనిసరిగా చక్కటి ఆరోగ్యకరమైన పంటని పండించాలంటే ఈ యొక్క పురుగు తెగుళ్ళ యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని కూడా మనం అవపోషణ చేసుకోవాలి. ఏంటి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటే పంట పురుగు లేదా తెగులు ఆశించినప్పుడు మనకి ఆర్థికంగా రైతుకి ఎంతవరకు నష్టం కలిగిస్తుంది, ఆ పురుగు లేదా తెగులు ఉధృతి ఎప్పుడు ఏ స్థాయి దాటేటప్పుడు మనం

యొక్క పురుగు తెగుళ్ళ మందుని అదేవిధంగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలనేది మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఉల్లుకోడు మనం నాటిన యథ పద్ధతిలో కానీ నారుమడి దశల నుంచి కానీ సుమారుగా పైరు యొక్క 45 రోజుల వరకు మాత్రమే ఈ ఉల్లుకోడు ఆశించడం అనేది జరుగుద్ది. ఉల్లుకోడు ఆశించేటప్పుడు సుమారుగా మనం ఈ నారుమడిలో చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు ఒక ఉల్లుకోడు ఆశించిన ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా నారుమడిలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కాండం తొలుచు పురుగు చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు ఒక రెక్కల పురుగు కానీ లేదా ఒక గ్రుడ్లకు సముదాయం కానీ లేదా చదరపు మీటర్కు 5% మించి ఆ మువ్వు చనిపోయే ఆనవాళ్ళు మనకి కనిపించినట్లయితే మనం కాండం తొలుచు పురుగు యాజమాన్యానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మనకి అగ్గి తెగులు కూడా నారుమడిలో దశలో చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ తెగులు సోకిన ఆకులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అగ్గి తెగులు యాజమాన్యానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే యథ పద్ధతిలో కానీ లేదా నాట్లు వేసిన దశ నుంచి పిలక పట్టే దశ వరకు కూడా అంటే యథ పద్ధతిలో నుంచి సుమారుగా 50 రోజుల లోపు అంటే మనం తొలి దశలో ప్రధాన పొలంలో ఇటు యథ కానీ నాట్లు వేసే పద్ధతిలో కాండం తొలుచు పురుగు చూసుకున్నట్లయితే ఒక కుదురికి లేదా ఒక చదరపు మీటర్కి 5% కంటే ఎక్కువ మొవ్వు చనిపోయిన కాండం తెలుచు పురుగు ద్వారా మొవ్వు చనిపోయిన పైరును మనం గమనించినట్లయినా లేదు ఒక చదరపు మీటర్కు ఒక గుడ్ల సముదాయాన్ని గమనించినట్లయినా అదేవిధంగా ఒక చదరపు మీటర్కు ఒక రెక్కల పురుగు కాండం తొలుచు పురుగు యొక్క రెక్కల తల్లి పురుగు కానీ లేదా ఆడ లేదా మగ పురుగు ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా మనం ఈ యొక్క పురుగు యాజమాన్యానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో 50 రోజుల కంటే ముందుగా ఈ ఉల్లుకోడు సాధారణంగా మనం ముందు చెప్పుకున్నట్టు ఉల్లుకోడు ఆశించడం జరుగుతుంది. చాలా వరకు ఈ ఉల్లుకోడు యొక్క మనకి రైతుకు పంటలో నష్టాన్ని కూడా 50 రోజుల ముందుగుండానే నష్టాన్ని కలుగు చేయడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ ఉల్లుకోడులు మనం సోకినప్పుడు తద్వారా మనం తప్పనిసరిగా ఆ యొక్క సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉల్లుకోడు దీన్ని జనరల్గా మనం రైతు పరిభాషలో ఈ దుంప రోగం అని కానీ గొట్టాలు అని గొట్టాల రోగం అని అనేక రకాల విధంగా మనం పిలుచుకుంటాం. ఇది నారుమడి నుంచి పిలక పెట్టే దశ వరకు కూడా ఈ పురుగు గమనించి చాలా వరకు ఇది ఈ దోమ జాతికి చెందిన పెద్ద పెద్ద పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉండడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పిల్ల పురుగులు అంటే గుడ్డు దశ నుంచి వచ్చిన పిల్ల పురుగు అదేవిధంగా తల్లి పురుగు కూడా ఈ ఉల్లుకోడుని అంటే మనకి ఈ మొవ్వు దశలో మొవ్వు నుంచి పంటలో చేను లోపలికి వెళ్ళి చాలా వరకు క్రమంగా అంకురం అనేది ఉల్లు కాడల తయారవడం వలన అది ఆకుపచ్చటి గొట్టాల్లా మారి బయటకు రావడం జరుగుతుంది. తద్వారా ఏదైతే ఈ ఉల్లుకోడు ఆశించిన ఈ వరి పైరు ఉంటుందో దాని నుంచి మనకు కావలసిన వెన్ను కానీ ఇంకా మున్ముందు ఎటువంటి ఎదుగుదల కానీ ఉండకుండా మనం గమనించవచ్చు. సో ఇటువంటి దుబ్బుల్లోని ఈ యొక్క పొడుగాటి ఉల్లుకోడు వంటి గొట్టాలను మనం గమనించినప్పుడు ఈ పురుగు ఆశించిన ఆనవాళ్ళను మనం తెలుసుకొని తద్వారా మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఉల్లుకోడు మనం తట్టుకునే రకాలతో పాటు ఎప్పుడైనా గాల్లో ఎక్కువగా తేమ ఉండి అదేవిధంగా నాట్లు ఆలస్యమైనప్పుడు కూడా ఎక్కువగా ఇది మనకి ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఉల్లుకోడు ఆశించడానికి ఎక్కువగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నివారణకు గాను తప్పనిసరిగా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ పొలంలో ఉల్లుకోడు ఆశించిన తర్వాత చాలా వరకు దీన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు వాడేటప్పుడు తప్పనిసరిగా 10 కిలోల గుళికలతో పాటుగా 20 కిలోల పొడుగు ఇసుకతో కలిపి మనం వేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వేసుకున్నట్లయితే ఆ మందుని పొలమంతా సమానంగా మనం వెదజల్లడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండో అతి ప్రధానమైనది పురుగుల విషయానికి వరిలో చూసుకుంటే తొలి దశలో ఆకుముడత. ఈ ఆకుముడతనే మనం రైతుల పరిభాషలో నాము తెగులని కానీ లేదా తెల్ల తెగులని కూడా మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా ఆకుముడత యొక్క చిన్న లద్ది పురుగు ఇది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండి ముఖ్యంగా ఆకుల మీద ఆశించిన తర్వాత లేతాకులు కానీ ముదరాకులు కానీ ముఖ్యంగా లేతాకుల మీద దీని యొక్క
లక్షణాలు కూడా ఎక్కువగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు.

చేయవచ్చు. ఈ లద్దెపురుగు ఆశించిన తర్వాత ఈ లేత ఆకులు యొక్క రెండు అంచుల్ని కలిపి గొట్టంగా చేసి ఈ ఆకుల్లో గల మొత్తం పత్రహరితాన్ని అంతటిని గోకి తినడం వలన ఆ మున్ముందు ఆశించిన ఈ ఆకుముడత ఆశించిన ఆకులు తెల్లబడి క్రమేపా ఎండిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా పొలమంతా ఎక్కువగా ఆశించినట్లయితే చాలా వరకు ఈ దిగుబడి మీద వీటి యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే నివారణకై చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ఈ పైరుకు పైభాగాన తాడుతో లాగినట్లయితే ఆ లద్దె పురుగులు ఈ యొక్క ఆకుల్లో ఉన్న లద్దె పురుగులన్నీ కింద పడి చాలా వరకు నివారణకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముందు మనం చెప్పుకున్నాం ఈ పక్షి స్థావరాలను కూడా ఎకరాకి ఒక 12 నుంచి 15 పొలమంతా విస్తరించినట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ ఆకుల్లో గల లద్దె పురుగుల్ని పక్షులు తినడం ద్వారా కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. మూడోది అతి ప్రధానమైనది ఈ లద్దె పురుగులు ఏదైతే ఈ గ్రుడ్డు నుంచి విడుదలవుతాయో ఆ గ్రుడ్డుల్ని మనకి యాజమాన్యం చేసే ఈ ట్రైకోగ్రామా కిలునస్ అనే పరాన్నజీవిని కూడా మనం ఈ యొక్క ప్రధాన పొలంలో విడిచిపెట్టినట్లయితే ఎకరాకి 20,000 గ్రుడ్ల సముదాయాలను మనం ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనే బదనికలను మనం విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా 3 సార్లు దఫదఫాలుగా ప్రతి 10 రోజులకు ఒకసారి విడిచిపెట్టినట్లయితే ఏవైతే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ ఉన్నాయో వీటి నుంచి తల్లి పురుగులు ఆ గ్రుడ్ల నుంచి బయటకు వచ్చి ఈ ఆకుముడత యొక్క గ్రుడ్లను ఆశించి తద్వారా ఆ గ్రుడ్ల సముదాయం నుంచి ఎటువంటి లద్దె పురుగులు బయటకు రాకుండా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన రసాయనిక మందులు, ముఖ్యంగా ఈ పురుగు ఆశించిన తర్వాత పురుగు ఆశించిన తొలి దశలోనే మనకి సాధారణంగా ఇటీవల కాలంలో ఈ ప్రతి యాజమాన్య పద్ధతిలో అంటే పురుగు కానీ తెగులు కానీ వచ్చేటప్పుడు ఆశించినప్పుడు ఈ వేప నూనెను కూడా తప్పనిసరిగా రైతు సోదరులు ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని అది మనం పైపాటుగా ఈ చేను మీద ప్రతి పురుగు తొలి దశలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతిని మనం నివారించవచ్చు. అదేవిధంగా ఉధృతి స్థాయిని బట్టి మనకి ఈ మార్కెట్లో దొరికే క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఎసిఫేట్ అనే మందు ద్రావణం అయితే 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి సుమారుగా 200 లీటర్ల నీటిలో ఎకరా పొలానికి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే తప్పనిసరిగా ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే ఈ పొడి మందు మనకి మార్కెట్లో దొరుకుద్ది. అది ప్రతి లీటర్ నీటికి 2 గ్రాములు లేదా ఫ్లూ బెండమైడ్ అనే మందు ద్రావణం పురుగు ఉధృతి స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు 0.1 ml ఫ్లూ బెండమైడ్ను కూడా ప్రతి లీటర్ నీటికి కలిపి 200 లీటర్ల మందుని మనం తయారు చేసుకుని ఎకరా పొలానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షాభా పరిస్థితులు, అదేవిధంగా పైరు తొలి దశలో ఇటీవల కాలంలో వరిపై వరి ఆకునల్లి కూడా ఆశించి ఈ యొక్క తొలి దశలో ఎక్కువగా వరి ఆకునల్లి ఆశించడం వలన సరైన ఎదుగుదల లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ సాలీడు వర్గానికి చెందిన ఈ పురుగు వరి తొలి దశలో ఎక్కువగా ఆశించడాన్ని మనం ఇటీవల గమనించడం జరిగింది. ముఖ్యంగా తొలి దశలో మనకి ఈ జూలై మరియు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని కూడా రైతులు మనం గమనించి ముఖ్యంగా ఈ ఆకునల్లి ఆశించేటప్పుడు ఈ లేత ఆకులన్నీ కూడా చుట్టుకుపోవడం, దానివల్ల చాలా వరకు సాలీడు జాతికి చెందిన పురుగు ఈ లేత ఆకుల యొక్క పైభాగాన్ని అంతటినీ కూడా గోకి తినడం వలన మొత్తము ఈ పైరు ఎదుగుదల కూడా ఆశించిన దానికంటే లేకపోవడం, తద్వారా మనకి ఈ పంట అనేది మనం దిగుబడులు అనేవి కూడా మనకి చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ యొక్క వరి నెల్ని ఆశించినట్లయితే మనం స్థాయి బట్టి ప్రొఫినిఫాస్ అనే మందు ద్రావణాన్ని 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి, లేదు ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే స్పైరోమెసిఫిన్ అనే మందు ద్రావణాన్ని 1 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో కలిపి ఆ మందు విడిచి మందు అంటే 15 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వరి ఆకుపై ఆశ

ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఈ తొలిదశలో ఈ మొవ్వు చనిపోవడాన్ని ఆశించి ఈ కాండం తొలచు పురుగు యొక్క తల్లి లేదా ఈ మగ లేదా ఆడరెక్కల పురుగుల ఉనికిని కూడా మనం గమనించినట్లయితే, అదేవిధంగా ముదురు గోధుమ రంగులో ఈ యొక్క గుడ్ల సముదాయాలు కూడా ఆకులమై మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ యొక్క కాండం తొలచు పురుగు యొక్క నివారణకు తగు చర్యలు మనం చేపట్టాలి. ముఖ్యంగా కాండం తొలచు పురుగు మనం గమనించినట్లయితే ఆ తొలి దశలో మనం ఎకరాకు 1.5 గ్రాముల ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసినట్లయితే కాండం తొలచు పురుగు యొక్క నివారణించుకోవచ్చు. ఉధృతి స్థాయి ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ క్రోయాంటనిల్ప్రోల్ అనే మందు ద్రావణాన్ని 0.4 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే పొలమంతా చాలా వరకు ఈ తొలి దశలో ఆశించు కాండం తొలచు పురుగును మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పురుగులతో పాటు ఇటీవల కాలంలో ముఖ్యంగా కొన్ని రకాల పైరు అంటే కొన్ని రకాల వెరైటీస్లో ముఖ్యంగా స్వర్ణ వంటి మనం ఎక్కువగా ఈ MTU 7029 స్వర్ణ వంటి రకాలు ఎక్కువగా ఈ అగ్గి తెగులు కూడా ఆశించడాన్ని తొలి దశలో ఆశించడం మనం గమనించవచ్చు. అగ్గి తెగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆకుల మీద, అదేవిధంగా ఆకుల యొక్క తొడుముల మీద మరియు కనుపుల మధ్య ఆశించినట్లయితే చాలా వరకు ముందుగా ఆకులపై సన్నటి గోధుమ రంగులు గల మచ్చలు మనం గమనించవచ్చు. క్రమంగా ఆ మచ్చలు అన్నీ కూడా పెద్దవై నూలు కండి ఆకారం కలిగిన ఈ మచ్చలను అన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇటువంటి మచ్చలు ఎక్కువగా పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన ఈ మొత్తం ఆకంతా పూర్తిగా ఎండిపోయే సందర్భాలు కూడా మనం పొలంలో చూడవచ్చు. ముఖ్యంగా ఈ దశలో మనం నారుమడిలో కానీ నాట్లు వేసిన తర్వాత కానీ ప్రధాన పొలంలో, అదేవిధంగా ఆ దూరం నుంచి కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా తీవ్ర స్థాయిలో అగ్గి తెగులను మనం సోకినప్పుడు మొత్తం ఈ పొలమంతా కూడా వరి పైరంతా కూడా తగలబడినట్లు కనిపిస్తుంది, అంటే అగ్గి పెట్టేసినట్లు. సో ఇటువంటి సందర్భాల్లో పైరు ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, కొన్ని సందర్భాల్లో చాలా వరకు పంట తీవ్ర స్థాయిలో నష్టపోవడం కూడా మనం చాలా వరకు కొన్ని పర్టికులర్ అంటే మన కొన్ని రకాల్లో అయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఆశించే స్థాయి ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ తొలి దశలో అగ్గి తెగులు ఆశించిన తర్వాత ఆ పై అంటే మనకి ఆ వెన్నొచ్చాక వెన్ను దశలో కూడా ఈ తొలి దశలో ఆశించిన ఈ శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించి వెన్ను విరిగిపోవడం, వెన్నులో ఉన్న గింజలు రాలిపోవడం, రెక్కలు రాలిపోవడం అనేది కూడా ఈ యొక్క అగ్గి తెగులు ఆశించిన తర్వాత చాలా వరకు మనం గమనించవచ్చు. తద్వారా రైతుకు చాలా వరకు ఈ యొక్క పంట పండిన తర్వాత కూడా పంట నష్టం అనేది మనం ఇటీవల గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా నారుమడి దశ నుంచి ఈ యొక్క అగ్గి తెగులు సోకిన ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా తొలి దశలో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు ద్రావణాన్ని శిలీంధ్రనాశనం అది మనకి 0.6 గ్రాములు లేదా ఎక్కువగా ఆశించినట్లయితే ఇటు ప్రధాన పొలంలో కానీ అదేవిధంగా నారుమడిలో ఈ యొక్క ఐసోప్రోథయోలిన్ అనే మందు ద్రావణం ఈ 1.5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పొలమంతా కూడా మనం పిచికారీ చేసుకోవాలి. రెండవది అతి ప్రధానమైన తెగులు విషయంలో చూసుకున్నట్లయితే పొడ తెగులు. ఇది పైరు నాట్లు వేసిన తర్వాత సుమారుగా 30 రోజుల నుంచి ఈ తెగులు ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క తెగులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మొక్కల లక్షణాలు మనం పొడ తెగుల లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ మొక్కల మొదళ్ళ వద్ద ఎక్కువగా నీరు మురుగునీరు కూడా పోని సందర్భాలు మనం పొలాల్లో చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈ పొడ తెగులు అనేది ప్రధానంగా ఆశించడం, అదేవిధంగా మేఘావృతమై ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం కంటిన్యూస్గా అంటే ఎక్కువగా మనకి వర్షాలు పడే టైంలో కూడా ఈ యొక్క పొడ తెగులు అనేది చాలా తీవ్ర స్థాయిలో మనకి వ్యాపిస్తుంది. అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండేటప్పుడు కూడా ఈ యొక్క తెగులు ఆశించి చాలా వరకు మనకి పంట నష్టం అనేది, ముఖ్యంగా ఈ తెగులు ఆశించిన పైరులో మొత్తం వెన్నంతా కూడా బయటికి రాకుండా ఉండడం, కొన్ని సందర్భాల్లో వెన్ను అనేది వచ్చినా కూడా తాలుగింజలు కలిగిన ఎక్కువగా మనకి వెన్నులు రావడం కూడా మనం చూడవచ్చు. సో మనకి పంటపై వచ్చిన పైరు మీద వచ్చే ఈ యొక్క పొడ తెగులు తీవ్రతను బట్టి రసాయనిక మందులు ముఖ్యంగా శిలీంధ్రనాశనలు అయినటువంటి ఈ యొక్క హెగ్జాకోనజోల్ మందు ద్రావణం అయితే ప్రతి 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా వాలిడమైసిన్ అనే మందు ద్రావణాన్ని 2 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి స్థాయిని బట్టి ఈ యొక్క పొడ తెగులు, దీన్ని పాము పొడ తెగులు అని కూడా అంటాం, ఎందుకంటే ఈ యొక్క కాండం పైన

0: పాంపొడ మచ్చళ్ళ ఈ యొక్క తెగులు ఆనవాలు ఉంటాయి కాబట్టి దీన్ని రైతుల పరిభాషలో పాంపొడ తెగులు అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా తెగులు యొక్క తీవ్రతను బట్టి మనకి ఈ ప్రొపికోనజోల్ అనే మందు రావునని కూడా ప్రతి లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, అదేవిధంగా టెబికోనజోల్ మరియు ఈ యొక్క ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ అనే మందు ద్రావణాల కాంబినేషను ఇది 0.4 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తెగులు ఎటువంటి తెగులు పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా ఎకరా పొలానికి మనం 200 లీటర్ల నీటిలో మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం సూచించిన సాంకేతికంగా సూచించిన ఈ యొక్క మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పొలమంతా సమానంగా వెదజల్లుకోవడానికి, అదేవిధంగా సమర్థవంతంగా తెగులు పురుగుని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సస్యరక్షణ చర్యలతో పాటుగా రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషులను కూడా దఫదఫాలుగా మనం రైతులు తప్పనిసరిగా వినియోగించాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా రావడాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో పంటకి మనం అందించలేకపోతామో అటువంటి పరిస్థితిలో పంట మనకి ఈ యొక్క పురుగులు తెగులను తట్టుకునే శక్తి ఉండదు కనుక ఎక్కువ పంట నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ యొక్క ప్రధాన పోషకాలతో పాటు ఇటీవల కాలంలో ఈ యొక్క జింక్ లోపాన్ని కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ జింక్ లోప సవరణకు గాను రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క చలామిన్ జింక్ చిలేటెడ్ జింక్ అంటాం, దాన్ని 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో వీలున్నంత వరకు 1 దఫా లేదా 2 దఫాలు 15 రోజుల వ్యవధిలో 25 నుంచి 30 రోజులప్పుడు, అదేవిధంగా 40 నుంచి 45 రోజుల మధ్యలో ఒకసారి మనం ప్రధాన పొలంలో పిచికారీ చేసుకుంటే మంచి చక్కటి నాణ్యమైన దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు వింటారు. పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం అందించిన వారు లాస్య. రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విందాము. ముందుగా వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 0.8 మిల్లీమీటర్ల నుండి 1.1 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 26.5 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం వేళల్లో 78 నుండి 83%, అలాగే మధ్యాహ్నం వేళల్లో 70 నుండి 75% పరిధిలో ఉండే అవకాశం ఉంది. గాలులు గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇప్పుడు పంట నిర్దిష్ట వ్యవసాయ సలహాలు తెలుసుకుందాము. ముందుగా వరి నాట్లు వేసిన దాదాపు 10 నుండి 12 రోజుల తర్వాత ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మొదటి దఫా నత్రజని ఎరువులను ఇవ్వాలి. ఈ మొదటి దఫా అంటే మొత్తం నత్రజని మోతాదులో 3 వంతుల్లో 1 వంతు అన్నమాట. నాట్లు వేసిన 15 నుండి 20 రోజుల మధ్య పోషకాల లభ్యత మరియు మొక్కల శక్తిని మెరుగుపరచడానికి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం కోనోవీడర్ని కూడా ఉపయోగించవచ్చు. కాండం తొలచి పురుగు, ఆకుముడత, అలాగే బ్యాక్టీరియల్ ఆకుముడత వంటి తెగులు మరియు వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పర్యవేక్షించి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఇప్పుడు మొక్కజొన్న. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసేవాళ్లు నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలి. ఆర్మీ వామ్, కాండం తొలచి పురుగు మరియు

0: లార్వాలను గమనించినట్లయితే ఫెరమోన్ ఉచ్చులను వాడాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే సిఫార్సు చేసిన పురుగు మందులు వాడి నియంత్రించుకోవాలి. ఈ కాలంలో పోషక నిర్వహణ చాలా కీలకం. అందుకే ముందుగా వేసిన రెండవ నత్రజన్ మోతాదు తేలుకపాటి నీటిపారుదల ద్వారా పూర్తిగా మట్టిలో కలిసిపోయిందని నిర్ధారించుకోవాలి. ఆకులు పసుపు రంగులోకి మారడం గమనించినట్లయితే మొక్కల ఆరోగ్యాన్ని పెంచడానికి 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ను ఆకులపై పిచికారీ చేసుకోవాలి. గాలి లేదా భారీ వర్షం నుండి కుంగిపోయే అవకాశమున్న ప్రాంతాలలో మొక్కల పునాది చుట్టూ మట్టిని తేలికగా నేలపై వేయడం ద్వారా లంగరును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొక్కల వరుసల మధ్య పంట అవశేషాలతో కప్పడం ద్వారా తేమను కాపాడడానికి మరియు కలుపు పెరుగుదలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బలహీనమైన, తెగులు వల్ల దెబ్బతిన్న లేక కుంగిపోయిన మొక్కలను తొలగించాలి. తద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు తగినంత స్థలం, సూర్యకాంతి మరియు పోషకాలు లభిస్తాయి. ఇప్పుడు వేరుశనగ. వేరుశనగలో అవాంఛిత మొక్కల నుండి పోటీని తొలగించడానికి మరియు పోషక లభ్యతను మెరుగుపరచడానికి కలుపు యాజమాన్యం చేపట్టాలి. ఊడలు ఏర్పడి దిగడానికి అలాగే విత్తనాల అభివృద్ధికి అవసరమైన కాల్షియం మరియు సల్ఫర్ను అందించడానికి ఎకరాకు 80 నుండి 100 కిలోల జిప్సంను వేయాలి మరియు చీమల నిర్వహణ కోసం నిమ్మ నూనె లేదా డైమిథియోయేట్ వంటి సిఫార్సు చేయబడిన మందులను ఉపయోగించి నియంత్రణ చర్యలను చేపట్టాలి. ఆకుమచ్చ తెగులు కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అలాగే లక్షణాలు కనిపించినట్లయితే లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మీరింతవరకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: ఇంతవరకు పల్లెసీమలు కార్యక్రమం ఉన్నారు. ఇంతటితో సమాప్తం.

0: విజయవాడ కేంద్రం నుండి విక్సిత్ భారత్ వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
3: ఐఆర్డిఏఐ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
4: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
3: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
4: అవునవును
3: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
4: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రమే కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటేంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ ఇవ్వటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
3: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టి తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
4: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టి అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు

0: గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జీఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జీఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జీఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జీఎస్టీ వర్తించదు అనమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ భీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జీఎస్టీని తొలగించారు.
0: అవునండి, జీఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దగ్గరికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు తీర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి, ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ గనక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గానీ, ఏజెంట్స్ పిఓఎస్పీలు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు.
1: సార్, అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం

0: అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు ఈ మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమ్మించుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము ఇంతే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలైజేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం
0: తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దగ్గుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికి విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీ జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000-30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే,

0: ఆరోగ్యం బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానంగా చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిలు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్గా ఎవ్రీబడి ఎనీ అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని
1: తోడ్పడతారు
0: నా నమ్మకం.
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అండి, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో జీరో డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైనే చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరూ కూడా ఆన్లైనే డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ అని, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లైబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్,
1: ఓకే.
0: కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్
1: ఓకే.
0: లైబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో రైట్ నౌ మనమైతే ఉన్నాం మెలోడీ మ్యాచ్లో. రోజంతా ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, నైట్ టైం వచ్చేసరికి మనసుకు కావాల్సింది ఒక్కటే, పీస్, ప్రశాంతత. అలాంటి పీస్ఫుల్ మూమెంట్స్కి పర్ఫెక్ట్ కంపెనీ మెలోడీస్. అందుకే మీకోసం తీసుకొచ్చా మెలోడీ మ్యాచ్. మరి ఈ ఫస్ట్ మెలోడీ సెట్ మనసుని కామ్ చేసి, ట్యూన్ చేసి, హార్ట్ని టచ్ చేసే లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ వరుసగా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినడంతో పాటు మధ్యలో మీకోసం మీ స్ట్రెస్ని తగ్గించే టిప్స్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ పాట మీకోసం భద్రచిత్రం నుండి.

నిద్రపోయిన మనసి ఉదయాన్నే స్ట్రాంగెస్ట్గా లెగుస్తుంది. సరే, ఈరోజు వర్రీస్ అన్నింటినీ పక్కన పెట్టేసి స్మైల్ని, స్మైల్తో డేని ఎండ్ చేయండి. గుర్తుంచుకోండి, రేపటి ఎనర్జీ ఈరోజు పీస్ఫుల్ స్లీప్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నిద్ర అనేది చాలా అవసరం.

మరి మెలోడీ మ్యాచ్ మ్యాచ్లో మంచి మంచి మెలోడీస్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. కాబట్టి మీలో ఉన్న స్ట్రెస్ తగ్గాలంటే మీకు నచ్చిన థింగ్స్ పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, కాసేపు వ్యాయామం చేయడం, అండ్ అలానే మీకు ఎంత బాధ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఎవరో ఒకరితో షేర్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరికీ ఇష్టమైన అమ్మ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు మన పిల్లలే మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, మన పిల్లలతో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో ప్రతి మనలో ఉన్న స్ట్రెస్ని ఈ నైట్కే బయటకు తీసేసి ఎవరితో నేను షేర్ చేసుకుంటే ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తీరుతుంది. కాబట్టి స్ట్రెస్ని పక్కన పెట్టి ఫీల్ ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఒక మంచి మీల్ తిని హ్యాపీగా నిద్రపోండి ఈ పాట వింటూ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది.

0: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన GSLV-F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV-F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05 ను మోసుకెళ్లిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి పిలుపునిస్తూ,
2: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities. For the

0: strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
1: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. ప్యారిస్లో జరగరు చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వి F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. సంతోషం చిత్రించి కేకే ఉష పాడిన పాట.
3: భాయ్యో సత్రియకా, కమ్ అండ్ జాయిన్ us.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:44 దాటి 44 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటారు. ముందుగా సీతమ్మ మాయమ్మ వసంతరాగం, రూపకతాళం, త్యాగరాజస్వామి కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటున్నారు. తర్వాత శంకరాభరణ రాగంలో రామస్వామి శివన్ రచన చతురస్ర రూపకం తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి రాధా జయలక్ష్మి గానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సమయం 10:45. ఆపాత మధురాలు వింటారు. ముందుగా గులే బకావళి కథ చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన సి నారాయణ రెడ్డి. సంగీతం విజయకృష్ణమూర్తి.

తర్వాత బలే తమ్ముడు చేత నుంచి టీవీ రాజు సంగీత సారథ్యంలో మహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆపాత మధురాలు వింటున్నారు. చివరిగా వినండి, బొబ్బిలి యుద్ధం చేత నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజన కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ ఆజ్ఞ వెల్క శర్మ. పొలంపంలో 6:35, 7:00 ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమయంలో అందులో నేటిమాట. ఆ తర్వాత లలిత సంగీతం శ్రీమతి వి జయలక్ష్మి పాడిన కొన్ని లలిత గీతాలు, ఇంకా పుష్పాంజలి సమాచారం ఇత్యాది అంశాలు వింటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ వై రామకృష్ణ. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 8:35 శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ వయలిన్ త్రయం వింటారు. పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 9:00, 10:00 వసుదైక కుటుంబం, 11:00 మధురమ, 12:10 మధుమంజరి, 12:40 చిత్రగీతాలు, మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 2:30 సైనిక్ మాదిరి సాయంత్రం ప్రసారం, 5:00 యువాని యువజనుల కార్యక్రమం, సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం, 6:30 ఇందులో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం, కృత్రిం బుద్ధిమంతా కే యుగ్మే శిక్షాకి ప్రసంగిత టాక్ బై డాక్టర్ ఏ అనిత, ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం తదితర వివరాలు వింటారు. 6:30 నుంచి సాయం సమీరంలో రాత్రి 7:00 ప్రసార విషయాలు, 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం, చేపల వేటలో ట్రాన్స్పాండర్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక ఉపయోగాలు, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ మెరైన్ ఇంజనీర్ హెడ్ డాక్టర్ సిహెచ్ ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ఇంకా జానపద గీతం వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 7:45 నుంచి మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై కొనసాగుతుంది. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు 7:45 స్వరమాలిక, 8:00 సంస్కృత ప్రసంగం, 8:15 తిరిగి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ కాళీ ప్రసాద్ బాబు మృదంగ లైవ్ న్యాసం వింటారు. విఠల్ రాజపుర పక్వాచ్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు, వాల్తీరుల ముందైన గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాయన కేంద్రం గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చెదుర్మదుర్గ వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘాలతో కూడుకుని ఉండి 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ప్రముఖం కనిపిస్తుంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్రతీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు, ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు అంటే 8వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 11:14 దాటి 6 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం.

23.6 మీటర్లు అనగా 920 కిలోహెచ్ మీడియం వేపు, ఎఫ్ఎం 102 MHz పై ప్రభాత ప్రసారం 5 గంటల 51 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.

3.6 మీటర్ అనగా 920 కిలోహెర్ట్స్ మీడియం వేప్ ఎఫ్ఎం 102 MHz పై ప్రభాత ప్రసారం 5 గంటల 51 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.